0: ప్రాజోదాతు
1: అపైతు మృత్యురమృతం న ఆగన్ వైవస్వతో నో అభయం కృణోదు
0: మనస్పతేరివాభిరశీయత రేస చేపతే
1: పరం మృత్యో అనుపరే.

0: నమసి స్వాహ
1: అత్మకృతస్యైనసో వయజ నమసి స్వాహ
0: నివాచన కందేనస్తక్రమతస్యావయజ నమసి స్వాహ
1: స్వపంతశ్చ జాగ్రదశ్చైనశ్చ గ్రమదస్యావయజ నమసి స్వాహ
0: సుషుప్తశ్చ జాగృతశ్చ

0: సగస్వాహ
1: స్పర్శ రూప రసగంధా మే శుద్ధ్యంతా జ్యోతిరహం విరజా విపాప్మా భూయా సగ్ స్వాహ
0: వాక్కాయ కర్మాణి మే శుద్ధ్యంతా జ్యోతిరహం విరజా విపాప్మా భూయా సగ్ స్వాహ.

0: ఏకం వరమధ్య సగ్గుస్థం
1: తత్రాభిదక్ష్రం గగనం దిశో గత్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం
0: యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః
1: తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః
0: ఓం తత్సత్

పత్రములయందు ఐందవ ధర్మహిమాద్రులు మనకుండ పరధర్మవగ్ని పర్వతములేల.

పుట్టుటకు పూర్వముందున్న భూమి ఏదో, పుట్టుటకు పూర్వమందున్న భూమి ఏదో, ఎట్టి రూపాన నెట్టెట్టులేమి ఏమి, ఎప్పుడు నరించితిమో ఎప్పుడెవ్వారితోనో నరించ

ఔరా ఇంకెన్నిజుతుమి అవని ఎందు అభిమానమంతరించెనుగెట్టుల తన బలమెరుగలేదో అటులైన

0: ముందు వెంకల మబ్బులు మృగియుండే లోకములో మానవత్వానికి అనేక కారణాలు అనేక సంస్కారములు తోడవుతుంటాయి. మానవ జన్మానికి కాని, మానవ జీవితానికి కాని, మానవ అంత్యానికి కాని కారణం లేని కార్యములు ఏనాటికి కూడాను కలగవు. జగన్మంగళకారమైనటువంటి మన ఆధ్యాత్మిక సంస్థకు ఆలవాలమైనటువంటిది మన భారత భూమి. మానవుని యొక్క విషయవాసనలకు ఏమాత్రము కూడాను చోటివ్వనటువంటి పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని ప్రవేశించినటువంటి యొక్క బుద్ధి కుశలతను అనుగ్రహింపబడినటువంటి యొక్క మహాత్యాగభూమి. వాని యొక్క కోరికలు చాలా విచిత్రంగా ఉంటుంటాయి. తలచడం ఒకటి, ఫలించటం మరొకటి. మానవుని జీవిత తరంగముల పైన వాడు కట్టుకునేటువంటి పిచ్చుకుగూళ్ళు నిర్దాక్షిణ్యంగా నేలకూల్చేటువంటి యొక్క నిరర్థక శక్తులు ఏదో ఒకవైపు నుంచి రాక తప్పదు. రెక్కలను విప్పి చక్కగా కేకలు వేయుచున్నటువంటి యొక్క మొగ్గలను నేలగాల్పేటువంటి పెనుగాలను ఏదో ఒకవైపు నుంచి రాక మానవు. అదే రీతిగా మానవుని యొక్క జీవితానికి ఏదో ఒక కారణములు ఏర్పడి అంత్యం కానేరదు. అంత్యానికి ఒక కారణం, ఆదికి ఒక కారణం. కారణములు గుర్తించడం అందరికీ సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. కానీ కర్మను మాత్రమే ప్రత్యక్షంగా అనుభవిస్తూ కేకలు వేస్తుంటాం. అందులో ఉన్నటువంటి యథార్థం ఏమంటే కేవలం శూన్యమే. మానవ జీవితం అనేటువంటిది కేవలం ఒక మాల వంటిది. మాలకు జననం అనేటువంటిది ఒక అంత్యము, మరణం అనేటువంటిది ఒక అంత్యము. ఈ కొస ఈ అంత్యములు చేర్పబడినటువంటి యొక్క చేరికనే ఇందులో ఉన్నటువంటి ఆత్మ అనుకుంది. అయితే ఇందులో మధ్యలో కట్టబడినటువంటి యొక్క కష్టములు, నష్టములు, సుఖములు, నిరాశలు, నిస్పృహలు, కలలు, కల్లోలములు ఇవంతా కూడాను కేవలం పుష్పములు వంటివి. ఈ పుష్పములతో కట్టబడినటువంటి ఆద్యాంతమనేటువంటి జనమరణంతో చేరినటువంటి యొక్క ఈ హారమును మాత్రమే ప్రత్యేక ప్రదర్శనగా మనం చూస్తున్నామే కానీ అంతర ఆధారమైనటువంటి యొక్క దారాన్ని మాత్రం మనం యోచించుకోలేకుండా పోతున్నాం. ఈ అన్ని పుష్పములప్పుడు కూడా ఆధారమైనటువంటిది ఒక భగవత్ తత్వము, దానినే బ్రహ్మసూత్రము అంటారు. ఆ సూత్రము లేకుండా ఇన్ని విధములైనటువంటి పుష్పములు ఇందులో ఏ విధంగా కూడా బుధింపుటకు వీడు కాదు. అలాంటి పరిస్థితిలో పవిత్రమైన నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క మానవుని యొక్క ఆత్మకు విషయవాసనను మాలిన్యమును పోయటం వల్ల కేవలము సుఖశాంతులు అనేటువంటి స్వర్గానికి అతి దూరమైపోతున్నాడు మానవుడు. వయసు పెరిగిన కొలది అందానందములకు దూరమైపోతున్నాడు మానవుడు. జీవితంలో ఒక్క పర్యాయమైన పసిపాపలుగా ఉండటం ఎంత ఆనందంగా ఉంటుంటాడు. పసిపాపల యొక్క ఆనందాన్ని అనుభవించినటువంటి వారికే అర్థమవుతుంటాడు. నిరంతరము ఆ నవ్వులతో, నేత బుగ్గలతో పరిభ్రమణ విధమైనటువంటి యొక్క ఉత్సాహాన్ని వెదజల్లుతున్నటువంటి ఆ పిల్లల యొక్క చుట్టూ కట్టకట్టుకొని ఆడుతుంటాది ఆనందం. ఇలాంటి ఆనందం ఎక్కడ ఉందంటే కేవలం పిల్లల చుట్టే ఉంది, కానీ పెద్దల చుట్టూ లేదు. పిల్లలకి ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంటుండాలంటే విషయవాసనలో వారి మనసును ఏమాత్రము లగ్నపరచడం లేదు కనుకనే వారికి ఆనందం స్వస్వరూపంగా నిలుస్తూ ఉంటారు. పెరుగు కొలది మానవుడు విషయవాసన ఎందు తన మనోప్రవేశాన్ని అధికం చేస్తున్నాడు కనుక వీరికి ఆనందము తరుగుతూ దుఃఖం పెరుగుతూ వస్తుంటుండాలి. అందువలనే అనేక గుంపులు చేరినటువంటి యొక్క సమావేశం లోపల క్రైస్తు ఒక్కతూరి పరిగెత్తిపోయి ఒక లేత బిడ్డను ఎత్తుకొని అందరూ ఈ పిల్లవాడి స్వరూపాన్ని ధరించినామంటే ఎంత బాగా ఉంటుంది అని ఆనందించినాడు. ఆ పిల్లలలో ఉన్నటువంటి యొక్క నిర్మలము నిస్వార్థమైనటువంటి యొక్క ఆనందం అతి మాధుర్యంగా ఉంటుంటాది. ఇలాంటి మాధుర్యమైనటువంటి యొక్క మనసును మాధవుడు మనకు అనుగ్రహించినప్పటికీ కూడాను దానిని చవిచూడలేనటువంటి దురదృష్టవంతుల యొక్క స్థితిని కేవలం మానవత్వం అని చెప్పడానికి కూడాను సాధ్యం కానటువంటిది. ఇలాంటి పవిత్రమైనటువంటి విషయంలో విషయవాసనలపైన మన మనస్సును ప్రవేశపెట్టి కేవలము సంతోష సౌఖ్యాలంతా కూడాను కేవలం వస్తువాహనములో ఉందని మనం భ్రమిస్తున్నాము. వస్తువాహనములందు మన ఆనందం ఏమాత్రం కూడాను లేదు. మనలో ఉన్నటువంటి యొక్క ఆవేదనలోనే ఆనందం ఉంటుండాలి. మనసారా తలపూరా తనివి తీరా హృదయాన్ని వికసింపజేసినటువంటి యొక్క ఈ యొక్క అనురాగాన్ని, ఈ తాపాన్ని పరమాత్మకు ఏనాడు అంకితము చేస్తామో అదే అందుకు తగినటువంటి యొక్క కైంకర్యం. పరమాత్మకు అందించవలసినటువంటి కానుక ఏమిటంటే మన హృదయ గీతంలో ఉన్నటువంటి యొక్క మానస ఆరాటమే పరమాత్మకి అంకితము చేయవలసినటువంటి యొక్క కైంకర్యం. ఇలాంటి పవిత్రమైనటువంటి దాన్ని పరమాత్మకు అందించక ఏదో రోలిపోయే రాలిపోయే కూలిపోయేటువంటి యొక్క ఈ పుష్పాలు ఈ ఫలములు పరమాత్మకు అర్పితం చేస్తున్నాం. కేవలం పరమాత్మను కూడాను మోసగించడానికి ప్రయత్నాలు పూనుకుంటున్నాము. పరమాత్మను కుళ్ళిపోయే పండ్లకు రాలిపోయే ఆకులకు వీడిపోయే పుష్పాలకు లొంగుతాడని మనము భ్రమిస్తున్నాము. ఇది చాలా పొరపాటు. నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క మానస సరోవరము లోపల నిరంతరము చక్కగా అన్ని విధములైనటువంటి కళలతో ఆడుతున్నటువంటి హృదయ పుష్పాలని చెంతర పెట్టుకుని ఏదో అనిత్యమో అశాశ్వతమో అసత్యమైనటువంటి పుష్పాలను పరమాత్మకు అర్పితం చేస్తున్నామంటే ఇది దైవ ద్రోహం కాక మరి ఏమిటి? పరమాత్మకు ఏ హృదయము నొసగితి ఓ ఈశ నాకు మగిడి దానిని నర్పించు మహితమూర్తి పరగ వేరేమి తెత్తు నీ పాద అర్చనకు అంజలికి కింటు అందుకోవయ్య నీవు. ఏ హృదయాన్ని అర్పితం చేసినాను అంటే నీవిచ్చినటువంటి హృదయాన్ని నీకు అర్పితం చేశాను. నేనెవరు అనేటువంటి వారిని విషయాన్ని చేసుకుంటే నేను అనేటువంటిది నీవే, అహం అనేటువంటిది నిరంతరము ఉండేటువంటిది, అహంకారం వచ్చి పోయేటువంటిది. వచ్చి పోయేటువంటి అహంకారానికి మాత్రమే మనం పూర్తి అలవరమైపోతున్నాం, కానీ నిరంతరము నిలిచినటువంటి యొక్క అహంకారానికి మనం స్థానం మాత్రం ఇవ్వటం లేదు. అనగా దీని యొక్క కారణము అజ్ఞానమే దీనికి మూల కారణం. ఈ అజ్ఞానాన్ని దూరం చేసుకునేటువంటి యొక్క ప్రజ్ఞానాన్ని అభివృద్ధి పరచుకోవటమే సాధు సంఘం యొక్క సంపత్తం. ఇలాంటి సత్సంగంలో చేరి మనము ఈ సత్పురుషులు అందించేటువంటి మహారత్న వాక్యములంతా కూడాను మన హృదయం పైన ప్రతిష్ఠింప చేసుకుని ఆచరణ రూపమైనటువంటి ప్రచారంలో మన జీవితాన్ని అంకితం చేసినామంటే ఇంతకంటే వేరు ఆనందం ఏమిటుండాలి? పతని ఎడబాసినటువంటి సీత అశోకవనములో కూర్చొని అనేక సౌఖ్యాలు సంతోషాలు సదుపాయాలు ఆనందాలు ఆహ్లాదాలు సౌందర్యాలు రావణుడు నిర్మించినప్పటికీ ఆ సీతమ్మ వారికి కించిత్ కూడాను ఆనందం ఏమాత్రము ఏ వైపు కూడాను తాను అనుభవించలేదు. అశోకవనము శోకమునే దూరం చేసేటువంటిది, శోకమునే లేకుండా చేసేటువంటిది అశోకం. ఆ వనాన్ని హనుమంతుడు వర్ణించినాడు, ఎంత చక్కగానో వర్ణించినాడు. దానినే సుందరకాండము అంటుంటారు. అంత సుందరమైనటువంటి వనం కనుకనే ఆ కాండానికి సుందరకాండ అని పేరు పెట్టారు. అలాంటి సుందరమైనటువంటి అరణ్యము లోపల సీతావారు ఉండినప్పటికీ ఆనందం మాత్రం ఆమెకి ఏమాత్రము కూడా లేదు. ఒక వృక్షం పైన వికారమైనటువంటి కోతి రామనామాన్ని గానము చేస్తున్నటువంటి సమయం లోపల ఒక్కతూరు తల ఎత్తి ఆ కోతిని చూచింది. ఆ కోతి ఆమెకి ఎక్కడ లేని అందంగా కనిపించింది. అనగా కోతిలో అందం ఉంటుండదా? ఇంతకాలము ఈ అరణ్యములో ఈ యొక్క అశోకవనంలో ఉన్నటువంటి యొక్క సౌందర్యాన్నంతా దూరం చేసి కేవలం వికారమైనటువంటి బొత్తుతో చేరినటువంటి యొక్క కోతిని చూచి ఎంతో ఆనందాన్ని అనుభవించింది ఆమె. ఈ ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందంటే కోతి స్వరూపంలో రాలేదు, ఆ కోతిలో నుంచి వచ్చినటువంటి యొక్క నామం యొక్క సౌందర్యమే ఆమెకు అందానందంగా కనిపించింది. కాన పరమాత్మ తత్వంలో ఎప్పుడూ అందానందములు ఎక్కడ ఉంటుండాలంటే ఆత్మనే దీనికి అందానందం. అందానందమైనటువంటి ఆత్మకు ఆకారములు కలిగించడం వల్ల వికారాలుగా మారుతున్నాయి. మనము ఆకారములు కలిగించుకోకుండా సదా ఆనందాన్ని అందించేటువంటి ఆత్మనే మనము స్మరించినామంటే ఇంతకంటే ఇంక భాగ్యం వేరు కావాలా? ఇలాంటి పవిత్రమైనటువంటి స్థితిని మన భారతీయుల యొక్క ఋషులు అనాది నుంచి మనకు అందిస్తున్నటువంటి వరప్రసాదాలే. కానీ ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రసాదాలకు మనం చేతులు లొక్క, అపవిత్రమైనటువంటి యొక్క అహంకారాలకంతా మన చేతులు చాచి అనేక విధములైనటువంటి అశాంతికంతా గురి అయిపోతుంటున్నాం. ఇలాంటి పవిత్రమైనటువంటి దీని లోపల మనం కొన్ని యోచించవలసినటువంటి విషయాలు కూడా ఉంటున్నాయి. ప్రపంచం ఏమిటి? మన జీవితం ఏమిటి? ఏది సత్యము, ఏది నిత్యము, ఏది నిర్మలము అనేటువంటి దాన్ని ఒక్కతూరి మనం యోచించుకోవాలి. ఒకనొక బాటసారి అరణ్యములో సంచరిస్తూ ఏదో పాడుబడినటువంటి బావిలో పడిపోయినాడు తెలియక. పడిపోయిన తక్షణమే తనకు ఏది ఆపు లేకుండా అండ లేకుండా ఉండటం వల్ల ఆ బావికి ప్రక్కనే ఒక మర్రి చెట్టు ఉంటుండేటువంటిది. ఆ మర్రి చెట్టు ఊడ ఆ బావిలోకి దిగటం వల్ల ఆ మర్రి చెట్టు ఊడను పట్టుకొని వేలాడుతూ ఉండేటువంటి వాడు ఆ బాటసారి. కానీ చెప్పిరాదు చెప్పిపోదు అదృష్టం. అలాంటి అదృష్టమైనటువంటి దాన్ని కేవలం భగవత్ యొక్క అనుగ్రహం పైనే ఆధారపడి ఉంటుంటాది. తలవని తలంపగా తన యొక్క అదృష్టవశాత్తు ఆ మార్గం నందే ఒక మహర్షి పోతూ ఏదో అక్కడ ఒక రాయి ఉంది కదా అని చెప్పని కూర్చోవటానికని ఆ బావి చెంతకు వెళ్ళాడు. బావిలో పడి ఉన్నటువంటి వ్యక్తి ఏదో కొన్ని కేకలు వేస్తున్నాడు. ఆ కేకలు ఈ ఋషి విన్నంత తక్షణమే ఆ తొంగి చూచాడు. బావిలో పడిపోయాడు. కానీ అతనికి ఆధారం లేదు. వేలాడినటువంటి ఆ చెట్టు ఊడలను మాత్రమే పట్టుకుని ఉంటున్నాడు. ఎంతసేపని ఆ చెట్టు ఊడలను పట్టుకోగలడు? కొంతసేపు చూసిన తర్వాత, నాయన నా వస్త్రములంతా కూడా నీకు ఒక దారంగా పేడి నీకు అందిస్తాను, దాన్ని పట్టుకుని రామని చెప్పాడు. తన కట్టుకున్నటువంటి అంగవస్త్రము కప్పుకున్న అంగవస్త్రము రెండింటినీ కట్టాడు, ఆ బావిలో వదలినాడు. దానిని పట్టుకుని అతను రావటానికి కొంత సందేహించినాడు. ఏమిటి పిచ్చి వ్యక్తి, అదే మాయ అనుకున్నాడు. అయ్యా నేను పడి చాలా కాలమైనది, కొన్ని గంటలైనవి, కానీ ఇంత గంటలు కూడా నువ్వు నన్ను రక్షించినటువంటి ఈ చెట్టు ఊడ, ఈ చెట్టు ఊడను వదిలిన ఇంతకాలము రక్షించినటువంటి దానికి కృతజ్ఞత లేకుండా చేసుకోవటం ఎంత వెర్రితనము. లేక నీ దానిని పట్టుకుంటున్నా దీనికి ద్రోహం చేసినటువంటి వాడిని అవుతాను, దీనినే పట్టుకొని కూర్చుంటున్నా నా జీవితానికి ఎంతసేపు అయినా శక్తి సామర్థ్యం లేవు, కనుక ఏమి చేసేది అన్నాడు. అప్పుడు ఈ ఋషి బోధించినాడు, పిచ్చివాడా, ఆధారము లేనంత వరకు నువ్వు ఏదో కొన్ని చిక్కినటువంటి స్వల్పాధారాన్ని ఆధారంగా తీసుకోవచ్చు. నిజాధారం చిక్కిన తర్వాత ఈ స్వల్పాధారాన్ని వదలటానికి ఏమాత్రం అభ్యంతరం లేదు అని బోధించినాడు. అప్పుడు ఆ ఇచ్చినటువంటి వస్త్రాన్ని పట్టుకొని పైకి వచ్చాడు. అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటంటే, ప్రపంచం అనేటువంటిది పాడుబడినటువంటి భూమి బావి, ఈ బావి లోపల జీవితం అనేటువంటిది వటవృక్షం, ఈ వటవృక్షం లోపల సంసారం అనేటువంటిది ఒక ఊడ దిగింది. ఈ మానవత్వము అనేటువంటి యొక్క జీవత్వము ఆ బావి అనేటువంటి ప్రపంచంలో పడింది. ఆ కొంతకాలం వరకును ఆ జీవితం అనేటువంటి యొక్క వృక్షం నుంచి వచ్చినటువంటి సంసారం అనేటువంటి ఊడను పట్టుకొని వేలాడుతున్నాడు. సద్గురు అనేటువంటి వాడు దానికి సమీపానికి పోయి బోధించి తన యొక్క ఆత్మశక్తి అనేటువంటి వస్త్రాన్ని తాను ఇచ్చి ఆధారం చేసి పైకి ఎక్కిరామన్నాడు. అలాంటి సమయంలో అసలు ప్రపంచాన్ని వదలటమా పరమాత్మను పట్టటమా అనేటువంటి సందేహం ప్రతి మానవుడికి సహజంగా ఉంటుంటారు. కానీ పరమాత్మ తత్వం చిక్కేంత వరకు ప్రపంచాన్ని కొంచెం కర్మ రీతిగా మనం పట్టుకోవాల్సిందే గాని నిత్య సత్యమైనటువంటి యొక్క ఆధారం చిక్కిన తర్వాత అసత్యమైన ఆధారం మనకి ఎందుకు? అదే రీతిగానే ప్రపంచంలో మనం పడ్డాం, ప్రపంచం సంసారమే మనకు ప్రధానమని చెప్పిన అదే ధర్మం అని మనం పాటిస్తున్నాం. ఆ ధర్మం ఎంతవరకు ఉంటుందంటే దైవ ధర్మాన్ని తెలుసుకునేంత వరకు ఇహ ధర్మం మనకు ప్రధానం. ఈ ధర్మాన్ని ఆధారం చేసుకుని పరధర్మానికి మన ప్రయత్నం చేసుకోవటము, ఇక పరమలు ఎందు రెండింటి ఎందు కూడా ఆనందం అందటమే మన జీవితం యొక్క లక్ష్యము. అంతేకాని కేవలము ప్రవాహాన్ని దాటడానికి కట్టినటువంటి బ్రిడ్జ్ పైన ఎవరో కాంక్రీట్ చక్కగా వేశారని మనం స్థిరంగా మిద్దిగట్టుకో నివాసం చేసుకోవటానికి వీలు కాదు. ఈ జీవిత ప్రవాహాన్ని దాటుకోవటానికి కట్టినటువంటి యొక్క బ్రిడ్జ్ మన యొక్క ధర్మములు. ఇలాంటి ధర్మముల పైన కూడా మనం ప్రత్యేకంగా స్థిరంగా నిల్చుకోవటానికి మనం ప్రయత్నం చేయకూడదు. దాని వలనే గీత లోపల కూడాను ధర్మ సంస్థాపనాత్య సంభవాన్ని యుగే యుగే అన్నా, ధర్మాన్ని స్థాపించడం కోసం నేను వచ్చాను అన్నా. కానీ కొంత దూరం ప్రయాణం సరిపిన తర్వాత అర్జున్ని సర్వధర్మాం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నా, అన్ని ధర్మములు వదిలిపెట్టి నన్నే శరణు వచ్చుమని చెప్పని చెప్పాడు. దేనికోసం అన్నాడు, నీకు మోక్షమే లక్ష్యం కానీ మిగతా ధర్మం నీకు లక్ష్యం కాదు అన్నాడు. మరీ కొంత దూరం పోయిన తర్వాత ఆ మోక్షాన్ని కూడా సన్యాసం చేయమన్నాడు. అనగా ఈ విధమైన యొక్క ఉపదేశాలు దేని నిమిత్తం అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి క్లాసులు హెచ్చుకుంటూ పోయి ఆ యొక్క కాలేజీని విజయించడానికి దీన్నన్నీ పాస్ చేయటానికి కొన్ని విధములైనటువంటి సోపానములుగా మనం భావించాలి. అంతేకాని ఏదో ధర్మం కోసం మనం వచ్చినామని జీవితమంతా ధర్మమే ధర్మమే ధర్మమే అనుకుంటుంటే ఈ జీవితానికి ధర్మం ఎంతకాలం ఉంటుంటుంది? ఈ ప్రపంచము మిథ్యము అనేటువంటిది తెలుసుకునేంత వరకు ఈ ధర్మాన్ని మనం ఆచరించాలి. పరమాత్మనే సత్యం అని తెలుసుకున్న తర్వాత ధర్మంతో కూడా మనకు పని లేదు. ఈనాడు ఎవరైనా ఔషధం సేవిస్తున్నారంటే దేని నిమిత్తమై ప్రశ్నించినప్పుడు అయ్యా రోగ నివారణ కోసం అని చెప్పి ప్రతి ఒక్కరూ సహజంగా జవాబు చెప్తుంటారు. కానీ అందులో ఉన్నటువంటి యథార్థాన్ని ఎవరు గుర్తించడం లేదు. రోగ నివారణ కోసం ఔషధం తీసుకుంటున్నామని చెప్పి అంటున్నారు, కానీ చాలా పొరపాటు. ఔషధము తీసుకోకుండా ఉండే నిమిత్తమై ఔషధం తీసుకుంటున్నాం, అది సరి అయినటువంటి అర్థం. ఇంకపై ఔషధము సేవించకుండా ఉండే కోసమని ఈనాడు ఔషధం సేవిస్తున్నాం. అట్టనే కర్మలు చేయకుండా ఉండే నిమిత్తమై ఈనాడు మనం కర్మలు చేస్తున్నాము అది మనం కనుక్కోవాలి. ఎందుకయ్యా కర్మలు చేస్తున్నాను అంటే ఇంకపై నేను కర్మలు చేయకుండా ఉండే కోసమని ఈనాడు కర్మలు చేస్తున్నాను అది సత్యమైనటువంటి విచారం. అలాంటి విచారణ మనం సలిపినప్పుడు ఎన్ని విధములైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించుకోవటానికి అవకాశం కూడా ఉంటుంటారు. నేడు నవనాగరికత యొక్క ప్రభావం వల్ల మానవుల యొక్క స్థితి ఏ రీతిగా మారుతుండాలి అంటే హృదయం చాలా గట్టి పడిపోతుంటుండాలి, మనసు యొక్క సూటిదనం చాలా తీవ్రంగా సూటిగా పారిపోతుంటుండాలి, తన యొక్క మనసు బండబారిపోతుంటుండాలి, జీవితం చూస్తాం ఆ కృత్రిమ జీవితం అధికమైపోతుంటుండాలి. ఈ కారణం చేత భగవంతుడిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని గమనించేటువంటి యొక్క సరళభావం మానవునిలో లేకుండా శూన్యమైపోతుంటుండాలి. అందువలనే భగవంతుడెక్కడా అనేటువంటి కొంటి ప్రశ్నలకంతా మనం దారితీస్తుంటున్నాం. భగవంతుడెక్కడా భగవంతుడు ఎవడా అనేటువంటి యొక్క విచారం కంటే తానెవరో తాను ఎక్కడి నుంచి వచ్చాడో మొట్టమొదటి విచారించుకున్నప్పుడు భగవంతుని ప్రశ్న సులభంగా వాడికి అర్థమైపోతుండాలి. ఏబీసీడీ తెలియలేనటువంటి వాడు ఆ యొక్క భాష విషయాన్ని అర్థం చేసుకోవటానికి పూనుకోవటం ఎంత వ్యర్థమైపోయినటువంటిది, ఎంత వెర్రితనం చూడండి. కనుక మొట్టమొదట మనం చేయవలసినటువంటి విషయం లోపల మన సంస్కారం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని యోచించుకోవాలి. సంస్కారం అనేటువంటి విషయం చాలా గూఢమైనటువంటిది, చాలా భారమైనటువంటిది, చాలా తీవ్రమైనటువంటిది, చాలా అగాధమైనటువంటిది, చాలా ప్రసన్నమైనటువంటిది. ఇలాంటి సంస్కారానికి ఎంత వర్ణించినప్పటికూ సాధ్యం కానటువంటిది. అలాంటి సంస్కారాన్ని మనం తెలుసుకోవటానికి పూనుకోవాలనుకుంటుంటే కేవలం ఆడంబర సంబంధమైనటువంటి విషయవాసంతో తెలుసుకునేటువంటి స్వశక్తి సంబంధమైనటువంటిది కాదు, ఇది అంతర్ముఖమైనటువంటి యొక్క శాంత స్వభావాన్ని అందించేటువంటిది ఈ సంస్కారం, ఆత్మతత్వాన్ని బోధించేటువంటిదే సంస్కారం, పూర్ణత్వాన్ని అందించేటువంటిదే సంస్కారం, నిజత్వాన్ని చూపేటువంటిదే సంస్కారము, సత్యాన్వేషణ కలిపేటువంటిదే సంస్కారము. సంస్కారములకు అనేక విధములైనటువంటి అర్థములు ఉన్నాయి. అలాంటి పవిత్రమైనటువంటి ఈ సంస్కారాన్ని ఏదో కొన్ని విధములైనటువంటి ఆచార రూపం లోపల మాత్రమే మనం సంస్కారంగా భావించుకోవటము ఇది తెలియనటువంటి అజ్ఞానమే. పూర్వం అంతా కూడాను మన యొక్క మతమని కానీ మన విధమైనటువంటి ఆచారములని కానీ అనేక ఆదికాలం నుంచి కూడాను అనుసరిస్తూనే వస్తున్నాయి. ఆచారం అంటే ఏమిటి, మన మతం అంటే ఏమిటి అనేటువంటి దాన్ని ఈనాడు చాలా హాస్యాస్పదంగా సంభాషణలు జరుపుతున్నారు. ప్రభుత్వం మొదలు ప్రజల వరకు కూడాను మతాన్ని పూర్తి తుంచివేయాలి, మతాన్ని పూర్తి తుంచివేయాలి అనేటువంటి యొక్క ఘోష ఎక్కడ చూసినా కానీ కుక్కల వలె రోగుతూ ఉంటుండాలి. కానీ మతం అంటే ఏమిటో తెలియలేనటువంటి వ్యక్తులంతా మతాన్ని నిర్మూలన చేయడానికి పూనుకుంటున్నారు. మత విషయాన్ని తెలిసినప్పుడే కదా మతం యొక్క నిర్మూలన కూడాను వారు పూనుకోవడానికి కొంత ప్రయత్నం చేయాలి. దానికి ఒక చిన్న విషయాన్ని తెలియనంత వరకు కూడాను అనేక విధమైనటువంటి ఉద్రేకాలకు మనం చోటిస్తూ ఉంటాం. తెలిసిన తర్వాత అదే మనకు పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తంగా మారుతుంటాది. మన భారతంలో కొన్ని విధమైనటువంటి దృష్టాంతములు కూడా ఉంటున్నాయి. కర్ణుడు ఎవరో, సూతుని కుమారుడు, ఏదో పరాయి మనిషి, మన క్షత్రియుడు కాడు అనేటువంటి యొక్క భేదభావం పాండవుల్లో ఉన్నంత వరకు కూడాను కర్ణుణ్ణి చంపడానికి పూర్తి మనస్సిద్ధంగా ఒప్పుకున్నారు, హృదయపూర్వకంగా ఒప్పుకున్నారు, అనేక ప్రయత్నాలు చేసినారు, కట్టకడపటి చంపినారు. చంపిన తర్వాత ధర్మరాజు బోధించినాడు, అయ్యా కర్ణుడు మీ అన్న అన్నాడు. ధర్మరాజు గుండె పట్టును పగిలిపోయింది. అయ్యో కర్ణుడు నా అన్న అనేటువంటి యొక్క విషయం మొదలే తెలిపి ఉంటుంటే పట్టము గట్టి పాదసేవ చేసిండేటువంటి వాడిని, ఎంత దుర్మార్గుడు ఈ ధర్మరాజు, ఈ పాండవులు ఎంత క్రూరులు, అన్ననే బలి చేసినటువంటి మహాపాపులు ఈ పాండవులు వచ్చిపోయి అనేక రకాలుగా రొమ్ములు కొట్టుకొని గుండెలు పగులుతూ కూడాను పశ్చాత్తాపాన్ని పడినాడు. ఈ పశ్చాత్తాపం ఎందుకోసం పడ్డాడు, పూర్వం ఈ పశ్చాత్తాపం ఎందుకోసం పడలేదు అంటే కర్ణుడు తలవాడు అనేటువంటిది తెలియదు కనుకనే ఆ విధమైనటువంటి క్రోధాన్ని తాను ప్రవేశపెట్టాడు. కర్ణుడు తలవాడు అనేటువంటిది తెలిసిన తర్వాతనే ఎంతనో పశ్చాత్తాప పడినాడు, దానిపైన ద్వేషాన్ని పూర్తి విసర్జించుకున్నాడు. అట్టనే మనము కేవలం మతం అంటే ఏమిటి అనేటువంటిది తెలియలేనటువంటి స్థితిలో ఉంటున్నాం కాబట్టి దాన్ని హతమార్చాలి అనేటువంటిది కర్ణుణ్ణి కదా ధర్మరాజు హతమార్చాలి అన్నట్టుగా మనం కూడాను మతం అనేటువంటి మన తల్లిని మనం హతమార్చాలని కూరుకుంటున్నాము. హతమార్చిన తర్వాత ఇది నా అమ్మ అంటే అప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏమిటి, ఆయన పెండికి మేడం ఎందుకురా అన్నట్టు. ఇంకా ఆనాడు ఎంత మేడాలు పెడితే వచ్చినటువంటి ఫలితం ఏమిటి ఉండాలి, కనుకనే మొట్టమొదటి ఏదాన్ని హతమార్చాలనుకున్నా, ఏదాన్ని మనం అనుగ్రహించాలనుకున్నా, ఏదాన్ని మనం అందుకోవాలనుకున్నా, ఆ వస్తువు యొక్క శక్తి యొక్క విషయం యొక్క విచారణ మొట్టమొదటి తలపాలి. ఆ రీతిగా తలిపిన తర్వాత దాని తర్వాత ఉన్నటువంటి ప్రక్రియను మనం కూనుకోవటానికి కొంతవరకు ప్రయత్నించవచ్చును. ఈ విధమైనటువంటి యొక్క కొన్ని విధమైనటువంటి సంస్థల లోపల మతం అంటే ఎందుకు తీసివేయాలి, మతం అంటే ఎక్కడ నుంచి వచ్చింది అనేటువంటి దాన్ని కొంత యోచించుకోవాలి. మతము లేకుండా నేను ప్రవర్తిస్తుంటానయ్యా అని కొంతమంది వాగుతుంటారు. వాడి యొక్క దృష్టి ఎంతవరకు ఉంటుంటే వానికి ఇష్టం వచ్చినట్లు పెళ్లి చేసుకోవటం, ఇష్టం వచ్చిన వారింట్లో తినటం, ఇష్టం వచ్చిన వారి నీళ్లు త్రాగటం, ఇంతే మతహీనము అని వాడు అనుకుంటున్నాడు. వానికి అనుకూలమైనటువంటి యొక్క కర్మలు ఆచరించడం వలనే మతాన్ని నేను వదిలిపెట్టినాను అనుకుంటున్నాడు. మన యొక్క ఆహార విహారములు మాత్రం ఏకత్వం చేసినంత మాత్రం మతం ఏకమైంది అనుకోవటం వెర్రితనం. మతము అంటే దీనివల్ల వచ్చినటువంటి కాదు, ఇది నీ ఇష్టాయిష్టముల వల్ల వచ్చిండొచ్చు, ఇది ఆచరణ లోపల ఉన్నటువంటి కొన్ని యొక్క అభ్యాసముల వల్ల వచ్చి ఉండొచ్చును, కానీ మతము అది కాదు. అందరి యందు ఏకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని బోధించేటువంటిది మన మతం. ఇలాంటి పవిత్రమైన మతం ఎక్కడి నుంచి వచ్చిందంటే మతి నుంచి వచ్చింది మతం. ఎవరు మతము లేదు మతము లేదని వాదిస్తున్నారో, మతి లేని వాళ్లే మతం లేదని వాదిస్తున్నారు, కానీ మతి ఉన్నటువంటి వాడు మతం లేదని వాదించడానికి వీలు లేదు. మతం అంటే ఏమిటి, దాని యొక్క పవిత్రత, పరమాత్మనే మన మతము, సత్యమే మన మతము, ధర్మమే మన మతము, సర్వస్వ స్వరూపుడైనటువంటి విశ్వమే మన మతం. ఈ మతం యొక్క అనుబంధనలు కొన్ని కొన్ని ఆచార రూపమైనటువంటి కొన్ని నిబంధనలుగా ఉంటున్నాయి. అలాంటి నిబంధనలు మనం అనుసరించినప్పుడే మతం యొక్క విషయం కూడా మనకు అర్థమవుతుంటారు. ఇలాంటి నిబంధనలు మాత్రం అనుసరించుకోకుండా ఏదో మతం తీయాలి మతం తీయాలి మతం తీయాలంటే, మతం అంటే దాని విషయం తెలిస్తే కదా వీళ్ళు తీయడానికి కూనుకుందా, వీళ్ళు ధన్యులైపోతారు. ఏది తెలియదు వాళ్లకు మతం అంటే ఏమిటి తీస్తారు వీళ్ళు. కొన్ని కట్టుదిట్టమైనటువంటి యొక్క రూల్స్ వాళ్ళు నియమించవచ్చును, అంతేగాని ఇంక తర్వాత దాని జోలికి పోవడానికి రూపమే కనపడదు. దాని జోలికి పోవడానికి ఎవరి తరము ఎవరికి యోగ్యత ఉంది, అలాంటి విషయం లోపల మనము చర్య తీసుకొని కాలాన్ని వృథా చేసి లోకాన్ని అలజడ కలిగించేటువంటి యొక్క దీనికి పూనుకోవటానికి వ్యర్థమైనటువంటి పని అని చెప్పుకుంటాను. అంతేకాకుండా ఇది కేవలం సోమరి పోతులు పూనుకునేటువంటి యొక్క పనే కానీ సరి అయినటువంటి బుద్ధిమంతులు పూనుకునేటువంటి పని కాదు. తన యొక్క దీన్ని తన యొక్క సాంతోషాన్ని తన యొక్క సార్థకానికి తాను ప్రయత్నం చేసుకోవాలి, కానీ లోకం యొక్క మతంతో తనకెందుకు, ఇల్లు గెలిచి రచ్చ గెలచమన్నాడు. ఈనాడు మరింత నవీనమైనటువంటి నాగరికతలో వచ్చినటువంటి యొక్క మరింత విశేషం ఏమిటంటే, నలుగురు అవును అన్నటువంటి దాన్ని కాదు అనటం ఒక మతం, ఇది ఒక పిచ్చి మతం. ఏమిటంటే కాదు అనటంలోనే తన గొప్పతనం ఉంది అని. ఏమిటి అది, నిజంగా విషయాన్ని విచారణ చేసుకుని కాదన్నా కూడా సంతోషమే, కానీ ఎందుకోసమరా నీ విషయాన్ని విచారణ చేసుకుని దాని యొక్క సత్యాన్ని నువ్వు కనుక్కున్నావా అంటే సత్యంతో నాకు అవసరం లేదు, 10 మంది చెప్పారు కాబట్టి వాళ్ళకి విరుద్ధం నేను. ఇది ఏమైనా బుద్ధిమంతుల యొక్క లక్షణమా, పిచ్చి పట్టిన వారి లక్షణాలు ఇవన్నీ. కనుక మనం 10 మంది చెప్పినటువంటి దాన్ని మనం పురాతనం నుంచి కూడా ఆచరణలో పెట్టుకుంటూ వచ్చినటువంటి యొక్క మన సాంప్రదాయాన్ని ఈనాడు మనం దురత్వమైనటువంటి యొక్క మార్గాల్లో మనం వ్యక్తం చేసుకుంటున్నామంటే, పూర్వం 10 మంది చెప్పింది మాట, 10 మంది నడిచింది బాట, అది ఈనాడు కూడా మనం అనుసరిస్తూనే ఉంటున్నాం. ఎవరైనా మినిస్టర్ కావాలంటే ఈ చెయ్యెత్తి ఓటేస్తే వాడు మినిస్టర్, ఎవరు దీనికి పెద్దలంటే ఎవరు ఎంతమంది ఎక్కువ చేతులు ఎత్తితే వాళ్ళు పెద్దలు. అనగా ఏమిటి, మనుషుల యొక్క మాటల యొక్క మెజారిటీ మనం చూసుకుంటుంటున్నాం. అలాంటిది మన ఆధ్యాత్మిక విషయం లోపల పెద్దలైనటువంటి మహనీయుల యొక్క సంకల్ప సిద్ధి స్వరూపములైనటువంటివి ఇవన్నీ. ఒక సిద్ధ సంకల్పుడు అనేటువంటి వాడి యొక్క శిల్పిగా ఉంటుంటాడు, వాడి యొక్క ఉలి ఒక రాతి పైన పెట్టినప్పుడు దానికి సౌందర్యం అనేటువంటిదంతా కూడా కలుగుతుంటుంటాడు. అట్లనే మహనీయుల యొక్క అస్తము మానవుల మస్తకముల పైన తాకినప్పుడే వాణిలో ఉన్నటువంటి సంస్కారం కూడా పవిత్రమైనటువంటి దీని లోపల కూడా ప్రకాశించడానికి కూడా అవకాశం ఉంటుంటారు. అయితే స్వామి ఇంతమంది తెరల పైన మీ హస్తాలు పెడుతున్నారు కదా, వీరందరూ కూడా ప్రకాశిస్తున్నారా అంటే, ఉలి పెట్టిన తక్షణమే రాయి విగ్రహంగా మారదు, దాన్ని కొట్టవలసిన రీతిగా కొట్టిన తర్వాతనే విగ్రహంగా మారుతుంది. ఆ కొట్టించుకునేంత వరకు ఓపిక పెట్టుకునేటట్టుగా మీ లోపల కూడా ఆ సంస్కారం మారుతుంది. ఆహా, ఉలివెట్టింగా ప్రయత్నం చేసేటప్పటికి మాకు వద్దు వద్దు అంటారు. కష్టపడకూడదు, నష్టం రాకూడదు, ఏ విధమైనటువంటి నిందలు రాకూడదు, నిష్ఠూరములు రాకూడదు, కానీ మా యొక్క సంస్కారం మాత్రం చక్కగా ప్రకాశించాలని మనం ఆశిస్తూ ఉంటుంటాం. ఇది కూడా ఒక సూక్ష్మమైనటువంటి ఒక మార్గమనే చెప్పవచ్చు. నేడు లోకము లోపల మన నాగరికతకు ఎంతైనా మనం చోటిస్తూనే ఉంటున్నాం. నాగరికత అనుభవించవచ్చును, కొన్ని సులభ మార్గంలో మనం పొందవచ్చును, సులభమైనటువంటి జీవితాన్ని గడపవచ్చును. ఇందులో ఏమాత్రం కూడాను అడ్డు పెట్టడానికి ఎవరికి కూడాను ఏ విధమైనటువంటి స్వాతంత్రము లేదు. కానీ మన యొక్క పవిత్రతకు అడ్డు రానటువంటి ప్రవేశాలు మనం చేయాలి తప్ప పవిత్రతకు అడ్డు వచ్చేటువంటి యొక్క ప్రయత్నాలు ఎండి ఉండి ఏమి ప్రయోజనం? మన ప్రయత్నం ఏమిటి అనేటువంటి దాన్ని చూసుకుంటే జీవి ఎవడు, దేవుడెవరు? జీవి జీవేనా, దేవుడు దేవుడేనా? దేవుడే జీవి అయితే జీవుడే దేవుడైపోతే ఈ కష్టాలు ఈ నష్టాలు ఎందుకోసం రావాలి అనేటువంటి దాన్ని యోచించుకుంటే ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు నష్టపడుతున్నారు, ఈ విషయాన్ని కూడా నువ్వు కొంతవరకు మనం యోచించుకోవాలి. నష్టపడేది కష్టపడేటువంటిది కేవలం మన భ్రాంతి, మనకు కష్టము నష్టములుగా కనిపిస్తుంటున్నది. కానీ నిజంగా యోచించుకుంటే జీవుడు కష్టపడటం లేదు, నష్టపడటం లేదు. పోనీ ఇది నిజము అని చెప్పి నీవు భావించుకుంటుంటే స్వప్నం లోపల ఎంతమందో వచ్చి నిన్ను కొట్టినట్టు, తరిమినట్టు, తిట్టినట్టు, కష్టపడుతున్నట్టు నీకంతా స్వప్నాలు వస్తుంటున్నాయి. అవి నిజంగా నీవు అనుభవించినటువంటి వాడవైపోతే తెల్లవారసరికి అవి నీవేమైనా అనుభవంలో ఉంటున్నాయా? లేవే. అదే రీతిగానే జాగ్రత్త అవస్థ లోపల ఇన్ని రకములైనటువంటి అనుభూతులంతా మనం అనుభవిస్తూ కూడాను జ్ఞానావస్థలు ఇవన్నీ కేవలం కలవంటివిగా తేలిపోతుంటుంటాయి. ఇలాంటి కలవంటి యొక్క జీవితానికంతా కూడాను సత్యము సత్యము సత్యము అని చెప్పి మనం అనుకుంటున్నాము. ఒక్క సత్యాన్ని మొట్టమొదటి మనం చూసుకోండి, ఎక్కడ ఏ విధమైనటువంటి అవస్థను అనుభవించినప్పుడు మరొక అవస్థలో ఆ అనుభూతికంతా ఏ విధమైనటువంటి ప్రమాణం ఇవ్వుకోకుండా ఉంటుంటామో అదే ప్రమాణాన్ని మనం ఆత్మశుద్ధి అయినటువంటి యొక్క భగవతత్వంలో కూడా కొంత విచారణ తలపవచ్చు. స్వప్నం వచ్చింది, పగటి పూటరేగిన పోయి ఒక పోలీస్ ఆయన దగ్గర పోయి అయ్యా నేను ఆయన చంపాలని చెప్పిన ఇష్టం ఉంటుండదు అంటే మొట్టమొట్ట వాడిని లాకప్ చేస్తాడు. ఆ మాట చెప్తే చాలు, చంపనక్కర్లేదు. కానీ రాత్రి ఒక కళ వచ్చింది, ఆ కళ లోపల ఆ పోలీసు వాడిని చంపి ముక్కలు చేసి ఎక్కడో దాచి ఏమేమో చేసినట్టుగా వచ్చింది కళ. తెల్లవారిపోయి అయ్యా రాత్రి నాకు కళ నిన్ను చంపినట్టు, ముక్కలు చేసినట్టు, ఎక్కడో దాచినట్టు వచ్చినట్టు వాడు అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకు లేదు? అది కళ అని వాడు దానికి పక్కకి నెట్టేసేస్తున్నాడు. అట్లనే మన జీవితం లోపల కొన్ని విధములైనటువంటి భ్రాంతులు మనం పడుతూ ఉంటుంటాం. ఈ భ్రాంతులంతా కూడా నువ్వు జ్ఞానావస్థ లోపల ఇవి ఏమాత్రము లక్ష్యానికి తీసుకోవడానికి వీలు కానటువంటి జాగ్రత్త స్వప్నములు ఎందు ఏ అవస్థలు ఒకదాని అవస్థ ఒకదానికి ఏ రీతిగా పొందింపు లేదో అదే రీతిగాని ఈ జగత్తు అనేటువంటి దాంట్ లోపల పడినటువంటి యొక్క ఆపోహలంతా కూడాను జ్ఞానావస్థ లోపల శూన్యంగా ఉంటుంటాయి. దీని అవస్థ అనుభవించినటువంటి వానికే అర్థమవుతుంది, కానీ అన్యులకు అర్థం కాదు. మన భారతీయ సంస్కృతి లోపల ఉన్నటువంటి పవిత్రమైనటువంటి యొక్క ఘట్టాలను మనం యోచించుకున్నామంటే వేదము చాలా ప్రాణం, వేదమే మన జీవితము. వేదమంతా నీతిని ధర్మాన్ని బోధించినటువంటిది. నీతే ఈ లోకానికి జ్యోతి, నీతి లేని వాడు కోతి కంటే బాడు అన్నారు. కనుక మనం నీతిని మాత్రం అభివృద్ధి పరచుకుంటూ పోయినామంటే దాని ప్రక్కలో ఒక విధమైనటువంటి ధర్మాన్ని కూడా మనం అభివృద్ధి పరచుకుంటూ రోవాలి. నీతి కేవలము లోక సంబంధమైనటువంటి రీతిగా ఉంటుంటాదే కానీ ధర్మము ఆత్మ సంబంధమైనటువంటి రీతిగా ఉంటుంటాది. సత్యం నాస్తి పరో ధర్మ అన్నారు. సత్యమే దీనికి ధర్మం అనేటువంటి దానికి పునాది అన్నారు. పునాది ఒకవైపున వేసి గోడ ఒకవైపున కడితే భద్రం ఏమైనా ఉంటుంటుందా? ఉండడానికి వీరలేదు. సత్యం అనేటువంటి పునాదులపై నేను ధర్మం అనేటువంటి గోడలు కట్టడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. వివిధ విజ్ఞానములైనటువంటి యొక్క దీనిపైననే మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి పునాదులంతా మనం వేసినాం. మన జీవిత సౌధమంతా కూడా ఆ పునాదులపై కట్టబడినటువంటి పురుషార్థములైనటువంటి నాలుగు స్తంభాలపై నిలిచినటువంటిది మానవుని యొక్క జీవిత సౌధము. అలాంటి సౌధము లోపల నివాసం చేస్తున్నటువంటి మన మానవులు ఈ సౌధములైనటువంటి ధర్మాలను మాత్రమే మనం కొట్టివేసినామంటే మనం మాత్రం క్షేమంగా ఉంటామనేటువంటి నమ్మకం ఏమిటి? ఏ యొక్క చెట్టు పైన కూర్చొని మొదల్లో కొట్టినామంటే మనం మాత్రం కింద పడుకోకుండా ఉండడానికి వీలు లేదు. కనుక విచారణ చేసి విషయాన్ని తెలుసుకొని పెద్దల సన్నిధికి చేరి శ్రవణ మనన నిత్యాసలతో పలు సత్యాన్వేషణ కలిపి వారి యొక్క ఉపదేశామృతలను కొంతవరకు అర్థం కానప్పుడు మరొక తీతిగా పోయి దాన్ని అర్థం చేసుకునేటువంటి విషయాన్ని కొంతవరకు చోటిచ్చి తాను ధన్యుడు కావటానికి ప్రయత్నం చేసుకోవాలి. కానీ మనసుకు వచ్చినట్లంతా పోవటము, బుద్ధి పుట్టినట్లంతా చేయటము, వాక్కు వచ్చినట్లంతా ఆడటము, మనసుకు వచ్చినట్లంతా చేయటము, ఇలాంటివి చేయటం అనేటువంటిది కేవలం పశు లక్షణం కానీ మనుషుల యొక్క లక్షణం కానే. మనిషి అనేటువంటి యొక్క స్వభావాన్ని మనం ధరించినప్పుడు, మానవుడు అనేటువంటి యొక్క పదాన్ని మనం ధరించినప్పుడు, దానికి తగినటువంటి యొక్క ప్రవర్తన మనం చేసినప్పుడే దానికి సార్థకం కూడా ఏర్పడుతుంది. కాబట్టి భగవద్భక్తి అనేటువంటి దాన్ని ప్రధానంగా మనం తీసుకొని దాని ద్వారా ఈ జీవితం అనేటువంటి వృక్షాన్ని పెంచుకొని మోక్ష ఫలములు అనేటువంటి దాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఈ భక్తి చాలా అవసరమైనటువంటిది. భక్తి అంటే ఏమిటి? మానవునికి మాధవునికి మధ్య ఏర్పరిచినటువంటి బాటనే ఈ భక్తి. ఇదే రాజబాట. ఈ బాటను అనుసరించినప్పుడు మాధవుడు అనేటువంటి పట్టణానికి చేరడానికి మనకు అవకాశం ఉంటుంటాం. బాటను వదిలి మనం పోతిమా మనం గమ్యాన్ని చేరలేదు. కనుక ఈ భగవంతుని సన్నిధికి చేరేటువంటి ఒక బాటనే మన యొక్క భక్తి. భక్తి అనగా విశేష సంబంధమైనటువంటి దృశ్య కల్పితమైనటువంటి యొక్క పదార్థముల పైన ఉన్నటువంటి ప్రేమ భక్తి కాదు. నిత్య సత్యమైనటువంటి యొక్క పరమాత్మ పైన ఉన్నటువంటి ప్రేమనే భక్తి అంటారు. అనిత్యము అశాశ్వతమైనటువంటి పదార్థముల పైన ఉన్నటువంటి ప్రేమనే రాగము అంటారు. ఇలాంటి రాగముకు భక్తికి అనేక వ్యత్యాసములు ఉంటుంటాయి. ఇలాంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం ప్రేమించి అన్ని విధముల అందుబాటులో మనం తెచ్చుకున్నప్పుడే మన జీవితం అనేటువంటి దానికి ధన్యులు కావడానికి అవకాశం ఉంటుంటారు. కానా భగవద్భక్తిని మాత్రమే మన హృదయపీఠం పైన స్థాపించుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవటానికి ఇలాంటి సమావేశంలో చేరటము, కొన్ని సాధనలు మనం సలపటము, మన వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణాన్ని మనం ఆచరించటము, ఆ రకమైనటువంటి యొక్క ప్రక్రియలు మనం చేసినప్పుడే సరి అయినటువంటి రీతి కింద వస్తుంటారు. అట్టు కాకుండా తద్భిన్నంగా చిత్తవృత్తుల అన్యాయత్వము నచ్చి మత్తులై ఉన్మత్తులను తిరగటం వల్ల ఆత్మసిద్ధికి పూర్తి దూరమైపోయి మన యొక్క ఆనందాన్ని ఇప్పుడు నువ్వు కోల్పోయినటువంటి వారమైపోతావు. కాను భగవద్భక్తిని అభివృద్ధి పరచుకునేటువంటి యొక్క మార్గాలను మనం కొంతవరకు పెద్దల ద్వారా తెలుసుకొని ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క పదార్థములు కాని విశేష సుఖములు కాని తాత్కాలికమైనటువంటివిగా మనం భావించినప్పుడే ఆ సత్యమైనటువంటి యొక్క పదార్థాన్ని అందుకునేటువంటి అభిరుచి కూడా చాలా అధికమైపోతుంటారు. అట్లు కాకుండా మాత్రం మనం ఏదో కొన్ని చేస్తున్నామంటుంటే మన కార్యం జరిగితే చాలు అని ప్రయత్నం చేసినామంటే అది కాదు. కార్యశుద్ధి కోసం మనం పూనుకోకూడదు. అందులో ఉన్నటువంటి భావశుద్ధిని కూడా కొంతవరకు చూడాలి. భావశుద్ధిని పట్టి కూడా జ్ఞానశుద్ధి కూడా కలుగుతుందని అనేక పర్యాయాలు చెప్పాను. ఒక గురువు ఉండేటువంటి వాడు, ఆ గురువు దగ్గర అనేక మంది కావ్యాలు నేర్చుకోవటానికి వచ్చేటువంటి వారు. ఒకనాడు ఒక శ్లోకాన్ని కట్టించాలని చెప్పిన గురువు శిష్యులకంతా కూడా బోధించినాడు. నాయన, ఇంతకాలము మీకు వ్యాకరణం నేర్పించినాను, దానికి తగినటువంటి యొక్క పాండిత్యాన్ని కూడా మీకు అందించినాను, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకాన్ని కట్టాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్యాన్ని మీరు కట్టాలి అని చెప్పని చెప్పాడు. అప్పుడు అందులో ఉన్నటువంటి ఎవరో కొంత వ్యాపారం చిన్నగా గుగ్గిళ్ళు అమ్ముకుంటూ ఉండేటువంటి వాడు ఒకడు ఉండేటువంటి వాడు, వాడి పేరు గంగన్న. వాడిని ఒక పద్యం చెప్పమన్నాడు, తానే స్వయంగా కట్టమని చెప్పని చెప్పేశాడు. చెప్పేటప్పటికి వాడు యోచించుకున్నాడు, మొట్టమొదట రాశాడు, ఉన్నమి వెన్నెల కాచగా అని ఒక్క లైన్ పెట్టాడు. మరి రెండవది, ఉన్నపై కోయల కూసెగా అన్నాడు. మూడవ శ్లోకం రావటానికి వీలు లేకపోయింది. తానుకు ఏది అనుభవంగా ఉంటుంటాదో దాన్ని మాత్రమే తీసుకొని అంగట్ల గుగ్గళ్ళు పాసేగా అన్నాడు. అది కోపం వచ్చింది గురువు గారికి, గంగన్న నీముండ మోసగా అన్నాడు. అప్పుడు అన్నాడు, సార్ నా పద్యం పూర్తి అయిపోయింది అన్నాడు. అనగా ఏమిటి, గంగన్న నీముండ మోసగా అనేటువంటిది కూడా ఒక పదంగా తీసుకున్నాడు వాడు. తన యొక్క చేయవలసినటువంటి పని పూర్తి అయింది మాత్రమే వాడు ఆశిస్తున్నాడు ఆనందిస్తున్నాడే కాని గురువు గారు ఏ రకంగా నిందించినారనేటువంటి దాన్ని చూసుకోవటం లేదు. మన గతి అట్టే ఉంటుండాలి. ఏదో ప్రపంచంలో పుట్టినాము, పొట్టక వేసుకుంటున్నాము, జంబంగా తిరుగుతూ ఉంటున్నాము, ఏదో జలసాలు చేస్తుంటున్నాము, ఎప్పుడో పోయే సమయంలో పోతాం. ఉన్నంత వరకు బ్రతకటం మంచిది, సుఖంగా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు ఆడాలి, ఇష్టం వచ్చినట్టు చేయాలి. ఇంత మాత్రమే మన బ్రతకైపోతే ఇందులో వచ్చినటువంటి సార్థకం మాత్రము ఈనాడు తెలుసుకోలేము. రేపటి దినం మాత్రం యోచించుకున్నప్పుడు తాత్కాలికమైనటువంటి విషయాన్ని మాత్రం యోచించుకోకూడదు. మనం సార్థకమైనటువంటి దీంట్లో కూడా నువ్వు కొంతవరకు చూసుకోవాలి. దాంట్లో కూడా నువ్వు మరొక ఉదాహరణ ఉంటుంటాను. ఏమిటంటే, ఎలాంటి పవిత్రమైనటువంటి కాలం అయినప్పటికీ కూడాను ఎవరెవరికి ఏ ఏ స్థితి ఏ ఏ గతి ఏ ఏ కాలంలో సంభవిస్తుందో ఎవరూ చెప్పడానికి వీలు లేనటువంటిది. అలాంటి పరిస్థితి లోపల మనం ఎంతవరకు మనం యోచిస్తున్నామని చెప్పి కూడా యోచించుకుంటే నిజంగా మన జీవితమే మనం మర్చిపోతుంటున్నాం. అనవసరమైనటువంటి విషయాలపైన మనసును ప్రవేశపెడుతున్నాము. ఏది మనకు ఆధారమైనటువంటి విషయమో దాన్ని మాత్రం మనం కూలగొట్టుకుంటుంటున్నాం. చెట్టు పైన ఉన్నటువంటి పక్షులు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి యొక్క చెడిపోయిన మాంసాన్ని వాసనైనా కనిపెడుతుంటాయట. చెట్టు కింద వడ్డినటువంటి యొక్క వలన మాత్రం తాను యోచించుకోలేకుండా పోతుంటాయి. దాన్ని మాత్రం తెలుసుకోలేనటువంటి యొక్క అజ్ఞాన స్థితిలో ఉంటుంటాయి. మన బ్రతుకు కూడాను అట్లే ఉంటుందా? ఎక్కడెక్కడో ఉన్నటువంటి యొక్క విషయాలంతా మనం తెలుసుకుంటున్నాము, ఎక్కడెక్కడ ఉన్నటువంటి పదార్థాల యొక్క విచారణ మనం సలుపుతూనే ఉంటున్నాము, లక్షల మైలు ఉన్నటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా చూస్తూనే ఉంటున్నాము, కానీ తనలో తనకి ఏమిటిందో చూసుకోవటం మాత్రం మర్చిపోతుంటున్నాము. వచ్చిన ఫలితం ఏమిటిందా? ఏదో బయట దాన్నే చూసుకొని మన యొక్క ప్రయాణాలు సలుపుతుంటుంటే లోపల ఏమిటిండాది అనేటువంటి దాన్ని చూసుకోకుండా పోతే వచ్చిన ఫలితం ఏమిటి? దీనికి అప్పుడప్పుడు కూడా కొన్ని కథలు కూడా నేను చెప్తుంటుంటాను. ఏదో ఒక ప్రదేశం లోపల నీళ్లు లేని ప్రదేశం లోపల ప్రభుత్వం వారు కొన్ని నీళ్లనంతా సప్లై చేసేదానికి ఏదో ఒక చర్మపు బ్యాగు లోపల నీళ్లు పోసి సప్లై చేస్తుండేటువంటి వాడు, కానీ ఆ నీళ్లు యొక్క బాధ లోపల ఒక గృహస్థురాలు పోయి ఆయన నీళ్లు కావాలి. ఆ గృహస్థురాలు చాలా మడి మనిషి. ఆ నీళ్లు తెచ్చినటువంటి వ్యక్తి చెప్పాడు, అమ్మా పోస్తాను రాండి అన్నాడు. నీళ్లు త్రాగాలని ఒకవైపు ఆశ ఉంది, కానీ తన మడి తనకు అడ్డం వస్తుంటుండాలి. అయ్యో నాయన, ఆ తిత్తిలో ఏమైనా క్లీన్ గా ఉందా, శుభ్రంగా ఉందా లేదా అని అడిగింది. ఏదో తాగింటే చాలు కదా, కానీ ఆ పాత అభ్యాసం ఇక్కడ అడ్డం వచ్చేసేసింది. అప్పుడు ఇతను చెప్పాడట, అమ్మా తిత్తిలో పోయి నేను చూడలేదు, కానీ తాగే తిత్తి కంటే తెచ్చిన తిత్తి శుభ్రంగానే ఉంటుండాలి అన్నాడు. తాగే తిత్తి మాత్రం శుభ్రంగా ఉంటుండాలా? ఈ తిత్తి యొక్క విచారణ మాత్రం కలపటం లేదు, కానీ తెచ్చిన యొక్క తిత్తి మాత్రం విచారణ కలుపుతుంటున్నాం. మన విషయం కూడా అట్లే ఉంటుండాలి. ఎవరైనా పెద్దలు వచ్చారంటే, ఎవరైనా పెద్దలు చూస్తున్నారు తింటే, ఎవరైనా పెద్దలు మనకు దర్శనమిస్తున్నారు తింటే, మనలో ఉన్నటువంటి కలవిషం ఎంతో మనం ఏమాత్రము యోచించుకోవటం లేదు, కానీ బయట దాన్ని విమర్శించుకునేటువంటి కాకి బుద్ధులు మనలో పూర్తిగా కావుకావమంటా అరుస్తుంటున్నాయి. ఇలాంటి పరం యొక్క విషయాన్ని మాత్రం, దోషాన్ని మాత్రం వెతికేటువంటి యొక్క దుర్గుణాన్ని ఏనాడు మనం మానుకుంటామో ఆనాడే మనకు సరి అయినటువంటి మానవత్వం కూడా లభిస్తుంటుంటుంది. ఏదో దురాశలు దురహంకారాల పైన మనం ఇతరులు మాత్రమే విమర్శించుకునేటువంటి దీనికోసం మనం పోతుంటాం. చాలా పొరపాటు. ఎందువల్లగా ఎవరికి విమర్శించేటువంటి యోగ్యత ఉంటుండాది అంటే, తాను మంచివాడైనప్పుడే ఉంటుంటాను. అయితే నిజంగా మంచివాడైనటువంటి వాడు విమర్శిస్తాడంటే వాడు విమర్శించడు. మనలో మనము విమర్శించేటువంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉన్నటువంటి వారమేనా మనము? మనలో అలాంటి దోషములు ఏమాత్రము లేవా అని విచారణకి జరుపుకుంటే వాడు పరుల యొక్క దోషాన్ని మాత్రం వెతకడానికి ప్రయత్నం చేసుకునేటువంటి మూర్ఖుడవుతాడా చెప్పండి? అలాంటి తనలో ఉన్నటువంటి దాన్ని విచారణ చేసుకోలేనటువంటి శూన్యుడే ఇతరుల దోషాన్ని వెతకడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇతరుల దోషములు వెతకడం వల్ల తనకు వచ్చినటువంటి లాభం ఏమిటంటే నష్టమే జాస్తి. ఏ నష్టము? నిరంతరము ఇతర దోషములపైనే మనసును ప్రవేశించుకోవటం వల్ల మనసు కూడా ఆ దోష స్వరూపాన్ని పొందిపోతుంటుంది. యద్భావం తద్భవతి. మనం ఏ దోషములపైన మనం ప్రవేశపెడుతుంటామో మన మనసు కూడా దోషముల స్వరూపాన్ని ధరించి పోల్పోతుంటుంది. దానివల్లనే భగవంతుని ధ్యానం చెయ్యండి అన్నారు. ఎందుకోసమంటే ఎవరి ధ్యానంలో మన మనసు ఇముడుస్తామో మన మనసు కూడా ఆ స్వరూపాన్ని ధరిస్తుంది. కనుకనే ఇంతకంటే ఇంక వేరు అధికారమైనటువంటి స్థానం లేదు కనుక మనం దాన్ని ధ్యానించాలి అన్నారు. ఇంకొక చిన్న ఉదాహరణ కూడా నేను చెప్తున్నాను. ప్రపంచం లోపల పరమాత్మ చింత ఎందుకు చెయ్యాలి అదొక ప్రశ్న. అంటే దీనికి ఇంకొకటి ఆన్సర్, పరమాత్మ చింత కంటే మించిన చింత మనకు ఇంకొకటి లేదు. ఎందుకు లేదు? ఆ దానివల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి అంటే, సహజంగా నిత్యానుభవంలో ప్రతి మానవుడు కూడా ఉన్నటువంటి యొక్క సహజ అనుభవం ఒకటి ఉంటుంటారు. ఏమిటంటే, ఒక చిన్న కష్టాన్ని మనం అనుభవిస్తున్నామంటే దానికంటే అధికమైనటువంటి కష్టమే కానీ ఇంకోటి వచ్చిందంటే ఈ మొదటి కష్టం యొక్క బాధ మనకు నివారణ అయిపోతుంటారు. ఇది సహజంగా మనకు తెలుసు. అంతేకాకుండా ఆ విధమైనటువంటి కష్టంకు మరి ఇంకొకటి అధికమైనటువంటి కష్టం వచ్చిందంటే ఆ కష్టం యొక్క బాధ మరి చల్లారిపోతుంటారు. అట్లా అధికమైనటువంటి బాధలే కానీ మనం అనుభవించినామంటే మిగతా మధ్యలో ఉన్నటువంటి బాధలంతా కూడా నివారణ కావటానికి అవకాశం ఉంటుంటారు. దాని వలననే భగవంతుని యొక్క చింతనే పెద్ద చింత. అన్ని చింతల కంటే పెద్ద చింత కనుక ఆ భగవంతుని చింత మనం చేసినామంటే ఇంకా మిగిలిన చింతలంతా కూడా మనం మర్చిపోవటానికి అవకాశం దిక్కుతుంటుంది. భగవంతుని చింత చేయటం వల్ల ఈ చింత నివారణ అయిపోయిందని కాదు, అన్నింటికంటే ముఖ్యమైన చింత ఆ చింత కనుక ఆ చింతను మనం చింతించినామంటే ఈ చింతలంతా కూడా మనం నివారణ అయిపోవటానికి అవకాశం ఉంటుంది. దానికి ఒక చిన్న దృష్టాంతరం. రామాయణం లోపల దశరథ మహారాజు ప్రాణాన్ని వదిలినాడు. వదలిన తక్షణమే అంత్యక్రియలు ఏమాత్రం కూడా తన సంస్కారములు ఆచరించడానికి పుత్రులు ఎవరూ లేనందున భరతునికి శత్రుఘ్నికి వర్తమానం పంపినాడు వశిష్ఠుల వారు. భరత శత్రుఘ్నులంతా వచ్చినారు, కానీ ఆ యొక్క సంస్కారముల విషయం వారికి ఏమీ తెలియలేదు. తండ్రి కథించిన వార్త కూడాను వారికి ఏమాత్రము తెలియదు. తల్లి దగ్గరికి పోయినారు, ఏదో కొద్దిసేపు సంపాదించినారు, తృప్తి కాలేదు. వారిలో హృదయారాటం చాలా పరిగెత్తుంటున్నది. తిరిగి కౌసల్య దగ్గరికి వెళ్ళినారు. ఆ కౌసల్య ముఖమంతా కూడా చాలా చిన్నబడిపోయింది. వీరిని చూచిన తక్షణమే ఊని ఏడ్చింది. ఏడ్చిన తర్వాత, ఏమి తల్లి ఎందుకోసం ఈ రీతిగా ఉంటున్నారని చెప్పి యోచిస్తే, తండ్రి గతించినటువంటి వార్త ఆమె అందించింది. నాయనా, మీ తండ్రి పోయినాడు అని చెప్పని చెప్తుంది. తండ్రి పోయినాడు అనేటప్పటికే తాను తల కొట్టుకుంటూ చాలా బాధపడతాడు. ఈ బాధ భరించలేనంత బాధగా ఉంటుంటాది. ఇలాంటి సమయం లోపల తాను మరీ ఏడ్చుకుంటూ ఏదో కొన్ని ప్రశ్నలు వేస్తుంటున్నాడు. అది అందరికీ సహజమైనటువంటి, అమ్మా నేనెంత దురదృష్టవంతుణ్ణి, తండ్రి అంత సమయం లోపల కూడా నువ్వు సమీపంలో ఉంటుంది, ఆ తండ్రికి సేవలంగా చేసేటువంటి యొక్క భాగ్యం నేను నోచుకోలేదే, నేనెంత దురదృష్టవంతుణ్ణి, అయ్యో తమ్ముడా నీవెంత దురదృష్టవంతుడు అని ఆ యొక్క శత్రుఘ్నుని అనుకుంటూ తాను కూడా నువ్వు చాలా బాధపడుతూ అనేక రకాలుగా బాధపడుతుంటుంటే తల్లి మరింత బాధపడిపోయింది. మరీ కొద్దిసేపు ఓదార్చుకొని భరతుడు చెప్తున్నాడు, అమ్మా రామలక్ష్మణి ఎంత అదృష్టవంతులు, వారిద్దరు కూడాను తండ్రి సేవ అంత్యకాలంలో చేసుకున్నారు, మాకట్టి భాగ్యం రాకపోయింది, పోనీ మేము దూరంగా ఉంటున్నాం కనుక మా గురించి ఏమైనా తండ్రి చెప్పినాడా, మా మాటలేమైనా హెచ్చరించినాడా, మమ్మల్ని ఏమైనా జ్ఞాపకం చేసినాడా, ఏది భరతుడేమైనా చెప్పించండి చెప్పించండి, అతనికి ఏమాత్రమైనా వార్తలు పంపండి అని ఏమైనా చెప్పినాడా, నన్ను గురించి ఏమైనా చెప్పినటువంటి వార్త ఉంటే దాన్నైనా నేను అందుకొని తృప్తి పడతాను తల్లి చెప్పమని చెప్పని చెప్పాడు. కౌసల్య చెప్పింది, నాయన రామా రామా రామా రామా అనేటువంటి చింత తప్ప దశరథుడికి మరి ఏ చింత కూడా లేదు, ఎవరి నామం కూడా నువ్వు అతని నోటి లోపల నాట్యం ఆడలేదు అని చెప్పిన కౌసల్యాదేవి చెప్పింది, అమ్మా ఇంకా నేనంత దురదృష్టపడుతుంది, దగ్గర ఉన్నటువంటి రామున్నే రామా రామా అంటే దూరం ఉన్నటువంటి భరతుడిని ఎందుకు తలంచలేదు అని చెప్తున్నాడు. రాములేగిన దగ్గర ఉంటుంటే దశరథుడు పోయేటువంటి వాడు కాదు నాయన అని ఆ తల్లి మొదలుపెట్టింది. రాములు ఎక్కడ పోయినాడు, అరణ్యానికి వెళ్ళినాడు. ఏ విహారార్థమా, ఎందుకోసం కాదు కాదు, 14 సంవత్సరాల అరణ్యం వాసం ఎందుకు ఇంత ఘోరమైనటువంటి విషయాన్ని అందించినారు, ఏమి పాపం చేసినాడు రాముని చెప్పని చాలా తీవ్రంగా మాట్లాడుతూ వచ్చాడు. ఈ మీ తల్లి కోరినటువంటి దీని వల్ల తండ్రి దీన్ని ఒప్పుకొని అడవికి పంపించినాడు అని చెప్పింది. తక్షణము ఈ తండ్రి యొక్క మరణ వార్త లోపల మరణంలో కలిగినటువంటి దుఃఖాన్ని పూర్తి చల్లారిపోయింది. రామచంద్రుడి అరణ్యానికి పంపినటువంటి దుఃఖం ప్రారంభమైంది. అనగా ఏమిటి, తండ్రి పోయినాడే అనేటువంటి దుఃఖము చాలా ఉంటుండేటువంటిది. తర్వాత రాములు అరణ్యానికి పోయినాడంటే రాముని వియోగము చాలా కష్టమైనటువంటిది కనుక పెద్ద దుఃఖము కనుక తండ్రి పోయినటువంటి యొక్క దుఃఖము మానిపోయింది, రాముని యొక్క వియోగం అనేటువంటిది అధికమైపోయింది. కారణం ఏమిటి, దీనికంటే అది అధికమైనటువంటిది కనుక ఆ భరతునికి ఒక్క దుఃఖం చల్లారింది, మరొక దుఃఖం ప్రారంభమైంది. ఈ రకంగానే మనలో ఉన్నటువంటి దుఃఖాలు, ఏదో పుట్టుట ఒక చింత, భూమి చింత, సంసారం ఒక చింత, చావు చింత, మార్గం చింత, మార్గము ఒక చింత, అన్ని చింతలే. ఇలాంటి చింతలంతా కూడా మనం పెట్టుకుంటే అన్ని చింతల కంటే భగవంతుని చింతనే పెద్ద చింత. ఈ భగవంతుని చింతన మనం చేసినప్పుడు ఈ బాహ్యమైనటువంటి యొక్క లౌకిక చింతలంతా కూడా పూర్తి మనము మర్చిపోవటానికి కూడా అవకాశంగా ఉంటుంటాది. కాన నిరంతరము ఎన్ని కష్టములు ఎన్ని నష్టములు ఎన్ని దుఃఖములు వచ్చినప్పటికీ కూడాను భగవంతుని చింత చేసి అందులోపల చేరేటువంటి నిమిత్తమై అదే మనకు గమ్యము, అదే మనకు స్థానము, అదే మనకు స్వస్థానము అనేటువంటి రీతిగా మనం భావించినప్పుడే తిరిగి మన జన్మం మనం సార్థకం చేసుకున్న వారమైపోతాం. అలాంటి భగవత్ విశ్వాసాన్ని మాత్రము అందరూ కూడా నువ్వు బలపరచుకోవటానికి ప్రయత్నం చేయండి. మీ మీ ఆరాధన దేవతల పైన ఏ విధమైనటువంటి సందేహాలకు చోటు ఇవ్వకోకుండా, ఎన్ని విధములైనటువంటి యొక్క ఆటంకాలు కలిగినప్పటికీ కూడాను దాన్ని జయించి ధిక్కరించి మీ యొక్క సార్థకమైనటువంటి దానికి లక్ష్యంలో పెట్టుకొని సాధించడానికి పూనుకోండి. ఆ రకంగా పూనుకున్నప్పుడే మన జీవితం కూడాను ఇన్ని విధములైనటువంటి సమావేశాల్లో చేరి కానీ, ఇంతమంది పెద్దల వాక్యములు విని కానీ, వారి దర్శన స్పర్శ సంభాషణలు కలిపి కానీ మీకు ఒక విధమైనటువంటి సార్థకం కలుగుతుంది. కానీ లేకపోతే ఎన్ని చేసినప్పటికీ కూడాను చేసిన కర్మలంతా కూడాను వృధా అయిపోతుంటారు. కనుక మన జీవితాన్ని వృధా అయ్యేటువంటిదిగా మనం చేసుకోకూడదు. ప్రపంచమంతా కేవలం ఒక న్యూస్ పేపర్ వంటిది. ఏదో ఈనాడు ఆ న్యూస్ పేపర్ చూసిన తర్వాత రెండవసారి ఆ పేపర్ పక్కన పారేస్తాం, కానీ తిరిగి దాన్ని మనం చూడము. అట్లాగే ఒక్కతోనే మనం ఈ ప్రపంచానికి వచ్చినామంటే తిరిగి ఈ న్యూస్ పేపర్ అనేటువంటి ప్రపంచాన్ని రెండవసారి చూడకుండా ఉండేటువంటి యొక్క ప్రయత్నాన్ని మనం సల్పాలి, అదే చెయ్యాలి, అదే నిజమైనటువంటి యొక్క సాధనగా మనం భావించుకోవాలి. అట్ట కాకుండా రావటం పోవటం రావటం పోవటం ఇదే మన వృత్తిగా గిన మనం పెట్టుకున్నామంటే ఇంకెందుకు రావాలి, ఎందుకు పోవాలి, ఎందుకు సాధన సల్పాలి. అదే ఒక చిన్న కథ కూడా ఉంటుంది అదట. ఒక జైలు లోపల అనేక దొంగతనాలు చేసి ఆ జైల్లోపల శిక్షణ అనుభవిస్తుండేటువంటి ఒక వ్యక్తి ఉండేటువంటి వాడట. ఆ వ్యక్తికి ఏదో ఒక దొంగతనం పైన కొంతకాలం శిక్ష విధించినారు. ఆ శిక్షాకాలం అనేటువంటిది పూర్తి సమాప్తి అయిపోయింది. రేపటి దినానికి అతనికి నియమించినటువంటి ఒక కాలం కూడా పూర్తి అయిపోయింది. ఆ దినం ముందు దినం వచ్చి ఆ యొక్క జైలుకి అధికారి వచ్చి చెప్తున్నాడట, అరే నాయన, రేపటి దినానికి నీ శిక్ష పూర్తి అయిపోతుంది, ఇంక నీ బుట్ట తట్టి అంతా తీసుకొని ఇంక రేపటి దినానికి నీ ప్రయాణం అయిపోయి వెళ్ళిపో, అన్నిటికీ సిద్ధం పెట్టుకోండి, రేపు తెల్లవారుతానే వచ్చి విడిపిస్తాను అని చెప్పి అన్నాడట. అప్పుడు వాడు చెప్పాడట, ఎందుకండి సార్, మీరు అంత భారంగా మోసుకొని పోవటం మోసుకొని రావటం ఉంటుంది, రేపు మన్నాడు తిరిగి వస్తాను కదా, ఇక్కడే ఉండండి. అనగా ఏమిటి, తిరిగి పోవటము వాడు ఎప్పుడు రావటం నేను చేస్తాను, ఇదంతా తిరిగి మరి జైలుకి వస్తాను లేనటువంటి ధైర్యం వాడికి. అట్లనే మనము ఏదో కొన్ని పాపములో, కొన్ని దొంగతనంలో, కొన్ని కీడులో, కొన్ని కష్టంలో, కొన్ని ఏదో దుర్మార్గంలో చేసించమని ఈ ప్రపంచం అనేటువంటి జైల్లో వచ్చి పడ్డాం. ఏదో మనకు నియమించినటువంటి కాలం అంతా కూడా సక్రమంగా తీరిపోయింది. ఇంక ఇంతటితో మనం దీన్ని గడుపుకొని పూర్తి ఇంటికి పోవడానికి ప్రయత్నం చేయకుండా తిరిగి మనం వస్తాం, తిరిగి మనం చూస్తాం, మన సత్తి, మన యొక్క బంధువులు, మన మిత్రులు ఈ సంసారం లోపలే, ఈ వ్యామోహం లోపలే మనం కూర్చుందాం, ఇందులోనే మనకు ఒక స్థిర నివాసంగా ఏర్పరచుకుందాం అని చెప్పినటువంటి భ్రమ పెట్టుకోవటం, ఇది ఎంత అజ్ఞానం యోచించుకోండి. కనుక ఈ జగత్తుతో ఒక్కతూరు వచ్చినాం కాబట్టి ఇంకొకతూరు రాకుండా ఉండేటువంటి ప్రయత్నం మనం చేసుకోవాలి. జగత్తులో ఏం అనుభవిస్తున్నాం, పుట్టినరాజు ఈనాటి వరకు కూడాను అనేక రకములైనటువంటి కర్మలు ఆచరిస్తూనే ఉంటున్నాం, కానీ ఇందులో సాధించినటువంటి యొక్క ఏమైనా సార్థకత ఉందా అంటే ఏమీ లేదు. ఎందుకోసమయ్యా పుట్టామంటే, పుట్టడం, తినటం, తిరగటం, ఉండటం, అంతే, చావటం. తినటము, పుట్టడము, పెరగటము, చావటము, ఇదేనా మన యొక్క రిజల్ట్? కాదు. పుట్టినందుకు గిట్టుకోకుండా చేసుకోవాలి, గిట్టినందుకు తిరిగి పుట్టకుండా చేసుకోవాలి. ఈ పుట్టే గిట్టినటువంటి తత్వాన్ని మనం వెతకటమే మన యొక్క సాధన లక్ష్యంగా మనం చూసుకోవాలి. అలాంటి దీనికోసమనే భగవంతుడు అందించినటువంటి మహావాక్యరత్నములైనటువంటి గీతను కూడా కొంతవరకు పఠించి దాని ద్వారా కూడా కొన్ని విధమైనటువంటి మార్గాన్ని ఆచరణ రూపంలో పెట్టాలి. అంతేకాని ధన సంపాదన చేస్తావు, అనేక రకములైనటువంటి యొక్క దీన్ని పోషిస్తూనే ఉంటున్నావు, వచ్చినటువంటి ఫలితం ఏమి ఉండాలి? కానీ ధనబలము, భుజబలము ప్రధానమైనటువంటిది కాదు, భగవత్ విశ్వాస బలమే నిజ బలం. అలాంటి బలాన్ని మనం పెట్టుకున్నప్పుడే సరైనటువంటి రీతి కింద వస్తుంటుంటాం. బలము లేనటువంటి వాడే దౌర్బల్యానికి గురి అయిపోతుంటుంటాడు. దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పిన ప్రసంగం ముగిస్తున్నాను. ఏమిటంటే, ఒక బలవంతుడే ఉంటాడు, ఏదైనా ఒక పదార్థాన్ని తన తలపైన పెట్టినామంటే బాగా మోస్తాడు. మోసేటప్పటికి వాడికి ఏ రీతిగా మనం సంబోధిస్తున్నామంటే, అబ్బా చాలా బలవంతుడప్ప అంటున్నాం. బలవంతుడు అంటే ఏమిటి, భారాన్ని మోయగలిగినటువంటి వాడు బలవంతుడు అని వచ్చింది. ఎవరైనా ఒక చిన్న తిట్టు తిట్టినాడంటే మనం పెద్దగా పొట్టాటకు పోతాం, అది మన బలం అంటామా బలహీనం అంటామా చెప్పండి. ఇది బలహీనమే, ఒక్క తిట్టును మోయలేనటువంటి బలహీనుడు నీవెంత బలహీనుడు చెప్పండి. వాడు తిట్టు కాదు, కొట్టినా కానీ భరించుకునేటువంటి యొక్క బలము నీలో సంపాదించుకోవాలి. అంతేగాని వాడేదో తిట్టినాడని వాడిపైన పడిపోయినావు అంటే వాడే బలవంతుడు, నీవే బలహీనం. ఏ రకమైనటువంటి వచ్చినా కానీ నీ బలాన్ని మనం ప్రదర్శించాలి, లేకపోతే నీ బలహీనత అనేటువంటి ఒక పేరు నీకు సార్థకం అయిపోతుంటుంది. కానా ఏ విధమైనటువంటి యొక్క కష్టాలకు, నష్టాలకు, దూషణలకు, నిష్ఠూరాలకు, నిందలకు, దేనికి కూడాను మనం కదలక మెదలక ఉండేటువంటి యొక్క బలాన్ని మనం సంపాదించుకోవాలంటే భగవత్ విశ్వాస బలమే నిజమైనటువంటి బలము. పూర్వకాలములందు ఉన్నటువంటి మహాసాధకులంతా కూడాను ఎన్ని కష్టములకు, ఎన్ని నష్టములకు, ఎన్ని నిందలకు, ఎన్ని నిష్ఠూరములకు ఓర్చుకున్నారు చెప్పండి. అలాంటి రీతిగా వారు ఓర్చుకోవటం వల్లనే ఈనాటి వరకు కూడాను వారి సార్థక నామాన్ని మన నాలుకలపైన నాట్యమాడించేటువంటి పవిత్రమైనటువంటి జీవితాలుగా వారు సార్థకాన్ని పొందినారు. కాన మనం కూడాను ఆ పవిత్రమైనటువంటి యొక్క స్థానాన్ని పొందగోరుతున్నాం. కనుక ఇతరుల యొక్క దీనికోసం కించిత్తు కూడా మీరు చోటింపుకోకుండా, మీ సాధన మాత్రం మీరు వదలకోకుండా దానినే మీరు పాటించుకుంటూ పోయినారంటే తప్పక ధన్యులైపోతారు. రేపటి దినం కూడాను మన కుటుంబాలంతా ఉంటుంటుంటాయి. కానీ మెడ్రాసు లోపల చేరినటువంటి సమావేశంలో ఇంత నిశ్శబ్దంగా, ఇంత క్రమశిక్షణగా, ఇన్ని విధములైనటువంటి భయభక్తులతో, ఇన్ని విధములైనటువంటి శ్రద్ధాభక్తులతో ఉండటం అనేటువంటిది నాకు చాలా ఆనందాన్ని తెస్తుంటుందండి. ఈ కలికాలం లోపల ఇలాంటి ప్రసంగాలకు ఇన్ని వేలాది జనం అనేటువంటిది రావటము మన భారతీయ సంస్కృతికి అంతా కూడా శుభసూచనంగా కూడా కనిపిస్తుంటుందండి. ఇలాంటి శుభసూచనను క్రమక్రమేణా మనకు మనమే పెంచుకొని మన భారతీయ సంస్కృతిని కన్నారా చూచి మనసారా అనుభవించేటువంటి యొక్క ధన్యతను కూడాను మీరు కూడాను అందుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఏనాడో మన భారతీయ సంస్కృతి మన పునరుద్ధరణ చేస్తామనేటువంటి యొక్క భావాన్ని మీరు మర్చిపోండి, ఎప్పటికప్పటికే చెయ్యాలనేటువంటి యొక్క
1: Sairam, you just heard the Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba during the Prashanti Vidwan Mahasabha at Chennai on April 23, 1967. Thank you and Jai Sairam.
2: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

ఘారమాఘారైతేవర్గో లోకస్వర్గమేవాస్మే లోకం ప్రరోచయత్ గురుమఘర్ వేహి ప్రాణ సంతతమాఘార ఇది ప్రాణానామన్నాద్యస్య సంతత్యాధ్వరక్ష సర్వహత్యయంగామియేద ప్రమాణికస్యాదిది జ్యేష్మంతస్యాఘార

0: మహాకాళీ మహాలక్ష్మీ మహాధనస్వరేశ్వరూపిణీ
1: భగవాన్ సాయి సద్గురు పరబ్రహ్మణి.

ేవాయ్యేవస్ధిమేషోరాజా ధాతా దాదా సుషేమసోని ప్రజాకామేమే ఢుషే ద్రోణే అస్మే మృదా సంయంతా విశ్వే దేవాసోదిత సుందోషా.

ృతివ్యాృథివ్యాస్మై పర్జన్య పృథివ్యమౌషధ్యోరోహన్య సమర్థుగమస్య శాస్త్రీయ

ప్రజాపత్యామానభిరయ కామయేతానభిజితమభిజయేమితి ప్రజాపతి సర్వా దేవతా దేవతాభిరేవానభిజయతి వాయువ్యయ వాగ్రోధ వాయోరేవేన భగవద్గేత్వాగామయత్వేత్యాహయథాయజరేవేయిరాకారేణ వై గ్రామ్యాపశువరవందే ప్రాణ్యాపదతిగ్రామ్యాస్వాహ స్వర్గం లక్ష్మీ తంద్రయా శ్రీ వశాసి.

0: ది గుడ్ ఐడియా ఐడియా అబౌట్ సత్.
1: దేనికి సమీపంలో మనం ఉంటామో దాని యొక్క స్వభావం మనకు అలవడాలి, అప్పుడే దానికి సమీపంలో ఉన్నందుకు సరి అయినటువంటి అర్థం.
0: When you are in proximity of something, then you must get yourself the nature of that something. Then only you will be described as being in its proximity. Once you get that opportunity, the student then becomes one with the guru and he has an opportunity of getting into the nivrutti state.
1: ఇంకా రెండో విషయంగా మీకు చక్కగా అర్థం చెప్పాలనుకున్నప్పుడు, మన భారతదేశంలో కొంత భగవత్ యొక్క ఆరాధన సలుపుతూ ఉపవాసములు సలపటము, ఉపాసనలు చేయటము, ఇలాంటివంతా కూడా జరుగుతూ ఉండటం కూడాను సహజం.
0: ఇఫ్ ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ ఈజీలీ అండ్ మోర్ క్లియర్లీ, వన్ హ్యాస్ టు స్టే దట్ ఇట్ ఈస్ ది ప్రాక్టీస్ ఇన్ అవర్ కంట్రీ దట్ వైల్ వర్షిపింగ్ గాడ్ వీ అండర్టేక్ ఫాస్ట్స్ సమ్ టైమ్స్.
1: ఇది ఉపాసన అనేటువంటి దానికి, ఉపవాసము అనేటువంటి దానికి మనం చక్కగా అర్థం తీసుకోవాలి. వాసం అనగా నివసించటము, ఉప అనగా సమీపము. సమీపములో నివసించటము ఉపవాసము, ఉప ఆసన సమీపములో కూర్చోటము ఉపాసనం.
0: టు గెట్ ఎట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వీ హావ్ టు అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది టూ వర్డ్స్ ఉపవాసన అండ్ ఉపాసన. ఉపవాసన ఈజ్ టు లివ్ క్లోజ్ బై, upasana is to sit close by.
1: అయితే ఈ దగ్గర కూర్చోవటం చేత మనకు కలిగేటువంటి వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: What is it? What is the benefit that we will get by sitting in close proximity?
1: మనం ఉడుకుగా ఉండినప్పుడు, ఎక్కువ వేడిగా ఉండినప్పుడు మనం ఎయిర్ కండిషన్లు వేసుకోవటమో లేక చల్లదనమైనటువంటి యొక్క ప్రదేశంలోకి వెళ్ళటమో జరుగుతూ ఉంటుంది.
0: When we feel very warm, we either put on the air conditioner or we go to a place which is cool.
1: Aithe air conditioner ki samipamlo mana kurchotam valla manaku vachinatundi phalitam emitatte mananu baadinchutunnatundi vedi duramayi aa yokka manaku sukaminichetundi yokka challadaramunu manam andukogalugutunnam.
0: What is the benefit that we get by sitting near an air conditioner? The benefit is what the heat that is troubling us goes away from us and the coolness that is available from the air conditioner comes to us and gives us some comfort.
1: Inka chalikalam lopala manam nippulu veskoni daniki chuttu kurchotamo leka heater ni pettukotamo jarugutuntadi daniki daggara kurchotam valla em ayipoyindi manamlo baadhistunnatundi chali dooram ayipoyindi manaku aayin icchetundi yokka vedi manamlo santoshapadutunnadi.
0: On the other hand, in a cold season, we sit round a fire or we have a heater near us. How do we get the benefit? The benefit is the cold that is troubling us goes away from us and the heat that will give comfort will come to us.
1: Aithe ee naadu manamu upasanalu upavasamulu deni nimittamai chestunnam ante bhagavat nimittamai manamu upavasam chestunnam anaga bhagavantuniki samipamulo kurchotamu భగవంతుని యొక్క దీనికి సమీపానికి పోవటము జరుగుతూ ఉంటుంటారు.
0: సో టుడే వై ఆర్ వి అండర్టేకింగ్ ఉపాసన ఆర్ ఉపవాసన? దిస్ ఇస్ బికాస్ వి వాంట్ టు గో క్లోజ్ టు గాడ్ ఆర్ వి వాంట్ టు గో అండ్ లివ్ నియర్ టు గాడ్.
1: అయితే భగవంతునికి సమీపంలో కూర్చోవటం వల్ల, భగవంతునికి సమీపంలో పోవటం చేత మనకు వచ్చినటువంటి ఫలితం ఏమిటంటే భగవంతుని యొక్క సచ్చిదానందం మనకు వస్తుంది, మనలో ఉన్న దుర్గుణములు మనకు దూరం అయిపోతుంది.
0: What is the benefit of going close to God or of being near Him? The benefit is that the Sachidananda which is with God will come to us and all the bad qualities which are troubling us and which are in us will go away from us.
1: Karuka bhagavantuniki samipamulo poyye atvanti yokka prayatnam lopala deenini manam upavasam ani kaani upasana ani kaani manam kontha varaku upayoginchukovatamlo oka artham undi kaani అట్టు కాకుండా ఈనాడు భగవంతుని కోసం ఉపవాసం చేస్తున్నామనేది ఉపాసన ఉపాసన ఉపాసన అనేది ఒక అర్ధ డజన్ చపాతీలు, డజన్ ప్లాంటన్స్, చేర్ మిల్క్ త్రాగేది ఉపవాసం ఉపవాసం అనేది, ఇది ఉపవాసం కింద సంబంధమా?
0: సో దర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్ ఉపాసన ఆర్ ఉపవాసన ఇన్ అవర్ అటెంప్ట్ టు గో క్లోజర్ టు గాడ్ అండ్ టు బి నియర్ హిమ్ ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు హిమ్. But by talking about upasana and upavasana, if we want to fast and on that day of fast we eat 1 dozen chapatis, 1 dozen bananas and 1 share of milk, is there any meaning in this upavasana?
1: Kanuka manamu pavitramainatundi bharatiya sanskruti yandu అందించినటువంటి ఆదర్శములకు సరైనటువంటి అర్థములు మనం

0: ప్రేమస్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్ నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

0: Even in devotion, people are becoming highly tricky and clever. This is not good. This is the word of Sai, which shows the path of truth.
1: Premaswarupular.
0: Embodiments of divine love.
1: Sahasrasisha purushaha. Sahasraksha sahasrapath. Anni sirasulu. Anni netramulu. Anni padamulu. Atanivi.
0: All the heads, all the eyes, all the feet, they all belong to Him alone.
1: Prati prani paramatmani pratibimbami.
0: Every human being is verily a reflection of Paramatma, the Supreme God.
1: E prakriti matra sarupani.
0: Nature may be compared to mother.
1: E prapanchamanandu. ఏ ఒక్క వస్తువు కూడాను పరమాత్మది కానిది లేదు.
0: దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్ ఇన్ క్రియేషన్ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు గాడ్.
1: సమస్త పదార్థములు పరమాత్మ స్వరూపములే.
0: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ వెరీలీ ది ఫారమ్ ఆఫ్ గాడ్.
1: విశ్వం విష్ణు స్వరూపం.
0: ద యూనివర్స్ ఈజ్ ది ఫారమ్ ఆఫ్ గాడ్ విష్ణు.
1: ఈ ప్రపంచము భగవంతుని విశాలమైనటువంటి వ్యక్తి స్వరూపము.
0: దిస్ వరల్డ్ ఎక్స్ప్రెసెస్ ది వాస్ట్నెస్ ఆఫ్ ది పర్సనాలిటీ ఆఫ్ గాడ్.
1: మానవుడు భగవంతుని ప్రకృతి స్వరూపంగా దర్శిస్తూ కూడాను భగవంతుడు కనిపించలేదని బాధపడుతున్నాడు.
0: ఆల్దో మ్యాన్ ఈజ్ సీయింగ్ నేచర్ వెరీలీ విచ్ ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్, he goes on complaining that he has not been able to see God.
1: Pashyannapicha napashyati moodho. Vide nijamainatundi moodudu bhagavantuni pratyaksha roopamainatundi prakrutiga chuchuchu bhagavantuni chudaledani bhavinchatamu ide pedda moodhatvamu.
0: Nature which is an expression of God, after seeing this nature also, when man says that he has not seen God, it is an expression of one's foolishness.
1: ప్రపంచమునందు అనేక రూపనామములతో కూడినటువంటి వస్తువులను చూచుచున్నాడు మానవుడు.
0: మ్యాన్ హ్యాస్ బీన్ సీయింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇన్ క్రియేషన్ విచ్ హావ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: ఇవి అన్ని కూడాను కేవలం భిన్న స్వరూపములుగా విశ్వసిస్తున్నాడు మానవుడు.
0: హీ కన్సిడర్స్ ఆల్ దీస్ ఫార్మ్స్ యాజ్ బేసికలీ వన్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్.
1: కానీ సత్యతత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: హీఈస్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ది బేసిక్ ట్రూత్ బిహైండ్.
1: నిత్య సత్యమైనటువంటి ప్రకృతిని అసత్యంగా భావించి సత్యమైనటువంటిది ఏదియో ఈ మిథ్యమైనదే కలదని విశ్వసిస్తున్నాడు.
0: హీ థింక్స్ దట్ వాట్ హీ సీస్ నేచర్ విచ్ ఇస్ ఓన్లీ గాడ్. హీ డజంట్ సీమ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ దాట్ అండ్ హీ వాంట్స్ టు ఫైండ్ గాడ్ సమ్వేర్ ఎల్స్.
1: ఈ జగత్తునందు సత్యమైనది ఒకటిని అసత్యమైనది మరొకటని రెండు పదార్థములు లేవు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ డు నాట్ హ్యావ్ టూ ఎంటిటీస్ వన్ విచ్ ఇస్ ట్రూత్ ది అదర్ ఇస్ విచ్ ఇస్ అన్ట్రూత్.
1: దృష్టి దోషము చేత మానవుడు ఒకే వస్తువును భిన్నత్వంగా దర్శిస్తూ ఉన్నాడు.
0: అన్ అకౌంట్ ఆఫ్ డిఫెక్టివ్ విజన్ మ్యాన్ ఈజ్ సీయింగ్ ది వన్ ట్రూత్ యాజ్ టూ
1: డిఫరెంట్. సత్యమైనటువంటిది ఏదియో ఈ మిథ్యమైనదే కలదని విశ్వసిస్తున్నాడు.
0: He thinks that what he sees, nature, which is only God, he doesn't seem to

0: అప్పుడు ఆ విత్తనము తన స్వరూపాన్ని శిథిలము గావించుకొని గొప్ప వృక్షంగా రూపొందుతున్నది.
1: వెన్ యు సో ఎ సీడ్ ఇన్ ఆర్ ఇట్ డిస్ట్రాయ్స్ ఇట్సెల్ఫ్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్సెల్ఫ్ ఇంటూ ఎ ప్లాంట్.
0: ఈ వృక్షమునందు అనేక కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు అనేక రూపనామములతో మనకు దర్శింప చేస్తున్నాయి.
1: ఇన్ దిస్ ప్లాంట్ యు హ్యావ్ నంబర్ ఆఫ్ బ్రాంచెస్, నంబర్ ఆఫ్ లీవ్స్, నంబర్ ఆఫ్ ఫ్లవర్స్, ఫ్రూట్స్ విత్ డిఫరెంట్ నేమ్ అండ్ ఫామ్.
0: కానీ ఈ భిన్న రూపములకు ఆధారమైనటువంటిది విత్తనం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడే ఏకం సత్ప్రాభుదావదంతి అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకున్న వారమవుతాం.
1: యూ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూత్ బిహైండ్ ది స్టేట్మెంట్ ఏకం సత్ప్రాభుదావదంతి ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్.
0: ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక రూపముల చేత, అనేక నామముల చేత అనుభవిస్తున్నాడు.
1: Although there is only one thing which is existing, different people are calling by different names and experiencing differently.
0: Chitrambulu Trailokya Pavitrambulu.
1: These are all strange things, but all of them are highly sacred.
0: Vana Jalala Chitrambulu.
1: And things which are
0: Muni Jana Vana Pavitrambulu. విష్ణుదేవు చారిత్రంబుల్ అనింది భాగవతం. సృష్టి చిత్రంబులెంత విచిత్రమయ్యా, ఈ సృష్టి యొక్క చిత్రములను గుర్తించుకోవటం అందరికీ సాధ్యం కాదు.
1: భాగవతం హాస్ డిస్క్రైబ్డ్ దట్ హౌ స్ట్రేంజ్ ఈజ్ దిస్ క్రియేషన్. నో వన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ కాంప్రహెండ్ కంప్లీట్లీ ఆల్ దీస్ యునిక్ థింగ్స్ అండ్ స్ట్రేంజ్ థింగ్స్ ఇన్ క్రియేషన్ విచ్ ఆర్ మిస్టీరియస్.
0: ప్రకృతి పరమాత్మ స్వరూపం అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ సత్యాన్ని కొంతవరకు అర్థం చేసుకోగలరు.
1: ఓన్లీ దోస్ పీపుల్ హూ నో దట్ ది నేచర్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్ కెన్ అండర్స్టాండ్ ది మిస్టరీ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్.
0: నేను నేను అనేటువంటి అహంకారం తనలో చేరినంత వరకు,
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ ది ఫీలింగ్ ఆఫ్ ఈగో,
0: నాది నాది అనేటువంటి మమత్వం హృదయంలో ఉండినంత వరకు,
1: as long as he fills his heart with mindness,
0: sarvavyapakatvamainatundi sachidananda swarupamnu gurtinchadaniki veelu kaadu.
1: He would not be able to understand the sachidananda swarupa God who is all pervasive.
0: Nenu naadi aneetundi sarvamu bhagavat swarupame aneetundi satyanni gurtinchali.
1: He has to recognize the fact that what he calls I and mine are all the expressions of God alone.
0: యద్భావం తద్భవతి. ఎవరెవరి భావమును పురస్కరించుకొని ఆ భగవంతుడు ఆ భావస్వరూపాన్ని అందిస్తుంటాడు.
1: గాడ్ టేక్స్ ది ఫార్మ్ అకార్డింగ్ టు ది ఫీలింగ్స్ ఆఫ్ పీపుల్.
0: కనుక ఈ ప్రకృతి యందు ఉండినటువంటి సమస్త పదార్థములు కూడాను భగవంతుని భిన్న స్వరూపములుగానే మనము విశ్వసించడము అత్యవసరము.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ అస్ టు రికగ్నైజ్ అండ్ ఫర్మ్లీ బిలీవ్ that all the objects you find in creation are the very form of God.
0: ee prakriti yandu srushtichita layamulaku kudanu ee yokka shaktire aadharamu.
1: For the creation, the sustenance and the dissolution, it is only God who is the basis.
0: ee ichcha shakti, kriya shakti, gnana shakti aneetundi binna roopamulo dharinchi Durga, Saraswati, Lakshmi aneetundi swaroopamto darshimpa chestunnayi.
1: The power of action, the power of will and the power of wisdom, all these three are the forms of Durga, Lakshmi and Saraswati. This has to be understood.
0: Prakriti matru swarupini.
1: Nature is basically the form of mother.
0: Ye desamunandaina kudanu prakrutini talligane bhavistu untaru.
1: To whichever country people belong, everyone considers nature as mother.
0: Ye desam varaina kudanu matru desam ane cheptunnaru kani pitru desam ani palakatam ledu.
1: People belonging to different countries describe their country as the mother country.
0: Kanuka ee matru desamulandu pradhanamaitunti oka tattvamu shakti.
1: In this particular concept and of motherland, it is the energy which has to be properly understood.
0: Manavuni yandu sharira manasika aadhyatmika tattvamulandu divyatvamaitu shaktini prasarimpa chesetuntide ee oka shakti swarupini.
1: This form of shakti or energy expresses herself in the form of physical, mental and the intellectual and the spiritual powers in man.

0: ఇలాంటి శక్తి యొక్క తత్వము సర్వుల యందు కూడా ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపించడానికి కొన్ని ఉదాహరణలు.
1: దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ విచ్ కెన్ బి టేకన్ యాజ్ ఇల్లస్ట్రేషన్స్ టు ప్రూవ్ దట్ దిస్ పవర్ ఆర్ దిస్ ఎనర్జీ.
0: పురాణములందు ఒక చక్కని ఆదర్శవంతమైనటువంటి కథ కలదు.
1: ఇన్ ది మైథాలజీ ఆఫ్ ది ఓల్డెన్ డేస్ దేర్ ఇస్ ఎన్ ఎక్సలెంట్ స్టోరీ విచ్ ఇల్లస్ట్రేట్స్ దిస్.
0: ఒకానొక సమయమునందు వ్యాసుల వారికి కోపం వచ్చింది.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ మహర్షి వ్యాస బికేమ్ వెరీ యాంగ్రీ.
0: అన్నపూర్ణ అనేటువంటి పార్వతిని కాశీలో దూషించాడు.
1: హీ క్రిటిసైజ్డ్ అన్నపూర్ణ వెన్ హీ వెంట్ టు బెనారస్.
0: అప్పుడు ఈశ్వరుడు వ్యాసుల వారిని కాశీ నుంచి తరమగొట్టాడు.
1: దెన్ ఈశ్వర డ్రౌ వ్యాస అవే ఫ్రమ్ బెనారస్.
0: ఈ వియోగం చేత దీక్షను పూని తాను ఒక నూతనమైనటువంటి పట్టణమును నిర్మించినాడు.
1: వ్యాస కన్స్ట్రక్టెడ్ ఎ న్యూ టౌన్షిప్.
0: గంగను వెళ్లి ప్రార్థించినాడు, గంగ, ఈ నూతన పట్టణంలో చుట్టూ నీవు గంగ స్వరూపము ధరించి ఇటు ప్రవహించాలి అన్నాడు.
1: హీ ప్రేడ్ టు మదర్ గంగా దట్ యూ షుడ్ ఫ్లో అరౌండ్ దిస్ పర్టికులర్ సిటీ గంగా.
0: గంగ చెప్పింది, వ్యాస నీకేమైనా మతిపోయినదా?
1: గంగ అడ్రస్డ్ వ్యాస, వ్యాస హ్యావ్ యూ లాస్ట్ యువర్ హెడ్.
0: పార్వతి హృదయాన్ని నొప్పించి గంగను ప్రార్థించినంత మాత్రమున నేను వేరు, ఈ పార్వతి వేరు, స్త్రీలు వేరుగా భావిస్తున్నావా?
1: హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ మై సెల్ఫ్ అండ్ పార్వతి? ఆల్ విమెన్ బిలాంగ్ టు ఓన్లీ వన్ కేటగిరీ.
0: జగత్తునందుకల సమస్త స్త్రీలు కూడా పార్వతి స్వరూపులే.
1: ఆల్ ది విమెన్ ఇన్ ద వరల్డ్ ఆర్ పార్వతి. దే ఆర్ ఆల్ ది ఇమేజెస్ ఆఫ్ పార్వతి.
0: కేవలము మానవుడు నేను పురుషుడు అనేటువంటి భ్రాంతికి లొంగి అహంకారం చేత తన యొక్క భావంను కృత్రిమంగా ఉపయోగపరుచుకుంటున్నాడు.
1: మ్యాన్ బిలీవ్స్ రాంగ్లీ దట్ హీఈస్ ఎ మ్యాన్.
0: కాని నిజమునకు ఇతను పురుషుడు కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ మ్యాన్ ప్రకృతిమయుడే.
0: ప్రకృతిమయుడే.
1: మ్యాన్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ పురుష. హీఈస్ బేసికలీ వన్ విత్ నేచర్.
0: వెండి, బంగారు, రత్నములు, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క ఇవన్నీ కూడాను ఈ మట్టి స్వయంగానే, మట్టి రూపకంగానే, మట్టి మయంగానే గోచరిస్తూ ఉన్నాయి.
1: ఆల్ ది ప్రెషియస్ మెటల్స్ లైక్ గోల్డ్, సిల్వర్ అండ్ ప్రెషియస్ స్టోన్స్ లైక్ డైమండ్, దే ఆర్ ఆల్ వెరీలీ ది ఫారం ఆఫ్ ఆర్ట్.
0: పురుషుడు, స్త్రీలు, చెట్లు, గుట్టలు, క్రిమికీటకాదులు సర్వం కూడాను మట్టిమయంగానే ఉంటున్నాయి.
1: మ్యాన్, ఉమెన్, ట్రీస్, బర్డ్స్, బీస్ ఆల్ ఆర్ వెరీలీ మేడ్ ఆఫ్ అర్త్.
0: ఈ ప్రకృతి యందు పుట్టినటువంటి సమస్త పదార్థములు కూడా ప్రకృతిమయములే కాని అన్యమయములు కావు.
1: ఆల్ దోస్ థింగ్స్ విచ్ హావ్ టేకన్ దర్ బర్త్ ఇన్ ద క్రియేషన్ వెరీలీ బిలాంగ్ టు అండ్ పొసెస్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నేచర్ ఓన్లీ.
0: అయితే ఇక్కడ కొన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శములను మనం కొంతవరకు గుర్తించాలి.
1: బట్ హియర్ వీ హావ్ టు రికగ్నైజ్ సర్టన్ ఫ్యాక్ట్స్.
0: పాండవాగ్రజుడైనటువంటి ధర్మజుడు అర్జునుడు కృష్ణుడుకు అతి ప్రీతి స్నేహితుడు.
1: ధర్మజ అండ్ అర్జున వర్ వెరీ డియర్ టు కృష్ణ.
0: వీరు అత్యంత సన్నిహితుడు.
1: దే వర్ వెరీ క్లోజ్ టు హిమ్.
0: ప్రేమ పాత్రులు.
1: దే హ్యాడ్ ఎర్న్ ద లవ్ ఆఫ్.
0: అయినప్పటికీ వారు ఎన్నో పర్యాయములు కృష్ణుని ప్రార్థించినప్పటికీ కృష్ణుడు వారి ప్రార్థనలు అంగీకరించి ప్రత్యక్షము కాలేదు.
1: దే ప్రేయర్ టు కృష్ణ ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ టు గివ్ ఎ విజన్ ఆఫ్ హిమ్సెల్ఫ్. బట్ హీ హెడ్ నాట్ బ్లెస్ దెమ్ విత్ ఎ విజన్.
0: ఏ క్షణమునందైనా సరియే ద్రౌపది హే కృష్ణ అని ప్రార్థించిన తక్షణమే కృష్ణుడు తక్షణమే ప్రత్యక్షమయ్యేటువంటి వాడు.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ వెన్ ఎవర్ ద్రౌపది ప్రేయర్ టు కృష్ణ యాజ్ హే కృష్ణ హీ వుడ్ అపియర్ బిఫోర్ హర్.
0: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ బిహైండ్ దిస్?
0: స్త్రీలు ప్రార్థించిన తక్షణమే భగవంతుడు ప్రత్యక్షం కావటము, పురుషులు ప్రార్థించినప్పటికీ అక్కడ ఏ విధమైనటువంటి జవాబులు ఇవ్వకుండటము, దీనిలో ఉన్నటువంటి అర్థనార్థాన్ని మనం కొంతవరకు ఆలోచించాలి.
1: వీ హావ్ టు స్పెండ్ ఎ లిటిల్ టైమ్ థింకింగ్ అబౌట్ ది ఇన్నర్ మీనింగ్ బిహైండ్. వై గాడ్ అపియర్ వెన్ ది విమెన్ ప్రేయర్? వై గాడ్ డిడ్ నాట్ అపియర్ వెన్ ది మెన్ ప్రేయర్?
0: స్త్రీలు ప్రకృతి స్వరూపులు.
1: విమెన్ ఆర్ ది వెరీ ఫారం ఆఫ్ నేచర్.
0: వారు ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి వారమని, వారు స్త్రీలు అనేటువంటిది ప్రకృతికి సంబంధించినటువంటి నామంనే వారు ఉచ్చరిస్తుంటారు.
1: దే విల్ బి ఆల్వేస్ అటరింగ్ ద నేమ్స్ అసోసియేటెడ్ విత్ ప్రకృతి దట్ ఈస్ నేచర్.
0: ప్రకృతి యందు ఉద్భవించి వీడు నేను ప్రకృతికి విరుద్ధమైనటువంటి యొక్క పురుషుడను అనేటువంటి పదంతో అహంకారంతో విర్రవీగుతున్నాడు.
1: ఆల్దో మ్యాన్ ఈజ్ ఆల్సో బోర్న్ ఇన్ నేచర్ అండ్ వెరీలీ హీ ఈజ్ నేచర్ ఇట్ సెల్ఫ్ హీ థింక్స్ దట్ హీ ఈజ్ మ్యాన్.
0: ప్రకృతికి విరుద్ధమైనటువంటి యొక్క పదమును ఉపయోగించుకోవటం చేతనే, ఆ అహంకార కారణం చేతనే భగవంతుడు అక్కడ ప్రత్యక్షం కాలేకపోతున్నాడు.
1: యాజ్ హీ హాస్ ఫిల్డ్ హింసెల్ఫ్ విత్ ఈగో అండ్ అరోగెన్స్ గాడ్ ఈజ్ నాట్ అపీరింగ్ బిఫోర్ దిస్ మ్యాన్.
0: ప్రతి మానవుడు కూడాను ప్రకృతిని అనుసరించక తప్పదు.
1: ఎవరీ మ్యాన్ హ్యాస్ టు ఒబే ద నేచర్.
0: ఇది ప్రకృతి యొక్క ధర్మము.
1: దిస్ ఈజ్ లా ఆఫ్ నేచర్.
0: ఈ ధర్మమును ఎట్టి మానవుడైన కూడాను అనుసరించవలసినదే.
1: ఎవరీ వన్ హ్యాస్ టు ఒబే హూ ఎవర్ హీ బీ.
0: ప్రపంచములో ఏ మానవుడు కూడాను ఏ పదార్థమును కూడాను తన వెంట తీసుకుని రాలేదు.
1: నో హ్యూమన్ బీయింగ్ హ్యాస్ బ్రాట్ వెన్ హీ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్.
0: ఏ మానవుడు కూడాను తిరిగి వెళ్లే సమయంలో ఆ పదార్థమును వెంట కొనిపోడు.
1: వెన్ హీ ఈజ్ లీవింగ్ దిస్ వరల్డ్ హీ ఈజ్ నాట్ గోయింగ్ టు క్యారీ బ్యాక్ విత్ హిమ్ ఎనీథింగ్.
0: ఈ విధమైనటువంటి శాసనము కూటి పేద మొదలు కోటీశ్వరులకు సమంగానే అందించినటువంటిది ఈ ప్రకృతి.
1: దిస్ లా ఈజ్ కామన్లీ అప్లికబుల్ టు పర్సన్స్ వెదర్ దే ఆర్ రిచ్ ఆర్ పూర్.
0: కూటి పేద ఈ జగత్తును ఏ విధమైనటువంటి స్థితిలో వదిలిపోతున్నాడో కోటీశ్వరుడు కూడాను అదే స్థితిలో ఈ జగత్తును వదిలిపోతున్నాడు.
1: ఇన్ వాట్ ఎవర్ స్టేట్ ఏ పూర్ మ్యాన్ లీవ్స్ దిస్ వరల్డ్ ఇన్ ద సేమ్ స్టేట్ ఈవెన్ ఏ రిచ్ మ్యాన్ హాస్ టు లీవ్ దిస్ వరల్డ్.
0: కనుక ఇక్కడ ఎట్టి భేదములు కూడాను లేక ప్రకృతి శాసనమును సర్వులు కూడాను అనుసరించవలసినది అనేటువంటి సత్యాన్ని నియమింపబడినది.
1: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ దట్ లాస్ ఆఫ్ నేచర్ ఆర్ అప్లికబుల్ టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్టేటస్ అండ్ దేర్ వెల్త్.
0: అయితే మానవుని యొక్క మనస్తత్వము దీనికి విరుద్ధంగా గోచరిస్తూ ఉంటుండాలి.
1: బట్ మ్యాన్స్ మెంటాలిటీ సీమ్ టు బి కాంట్రడిక్టింగ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్.
0: నీరు పల్లమునకు పారటమే ఒక దాని స్వభావము.
1: వాటర్ ఆల్వేస్ ఫ్లోస్ డౌన్ వర్డ్స్ దిస్ ఈజ్ ఇట్స్ నేచర్.
0: దీని ఒక స్థిరమైనటువంటి పాత్రలో నింపినప్పుడే అటు ఇటు కదలక ఈ జలం ఉండగలదే కాని లేకుండా అది నిరంతరం కూడా పల్లమునకే పారుతూ ఉంటుంటుంది.
1: ఓన్లీ వెన్ యూ పుట్ దిస్ వాటర్ ఇన్ ఎ వెసల్ ఇట్ వుడ్ బి స్టేబుల్ ఇన్ ద వెసల్. ఇఫ్ యూ అలవ్ ఇట్ టు ఫ్లో ఇట్ ఆల్వేస్ ఫ్లోస్ ఇన్ ద స్లోప్ డౌన్ వర్డ్స్.
0: అదే విధముగానే మనసు కూడాను నిరంతరం కూడాను ఏదో ఒక విధమైనటువంటి పల్లమునకే ప్రవహిస్తూ ఉంటుంటుంది, ప్రసరిస్తూనే ఉంటుంటుంది.
1: సిమిలర్ ఈజ్ అవర్ మైండ్ ఇట్ ఆల్వేస్ గోస్ ఆన్ గోస్ డౌన్ వర్డ్స్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ.
0: దీనిని ఒక భద్రమైనటువంటి యొక్క దీనిలో నింపినప్పుడే ఏ విధంగా కూడాను ఇది అటు ఇటు పదలకుండా కూడాను ఉండటకు వీలవుతుంది.
1: ఓన్లీ వెన్ యూఆర్ ఏబుల్ టు పుట్ యువర్ మైండ్ ఇన్ ఎ వెసల్ విచ్ కెన్ కంటైన్ ఇట్ దెన్ ఇట్ విల్ బి ఫర్మ్.
0: ఈ మనస్సుకు రెండు విధములైనటువంటి యొక్క ప్రవాహములు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద మైండ్.
0: ఒకటి కామ సంబంధమైనటువంటి యొక్క ప్రవాహం.
1: వన్ ఈజ్ విత్ రెఫరెన్స్ టు ద టైమ్ ఫ్రేమ్.
0: రెండవది ది కాంక్షను అనగా ధన సంబంధమైనటువంటి యొక్క ప్రవాహము.
1: అనదర్ ఫ్లో రిలేట్స్ టు ద ఫ్లో ఆఫ్ వెల్త్.
0: ఈ ప్రవాహమునకు ప్రక్కనే మనం ఎట్టి నూతులు మనం త్రొవ్వినప్పటికీ ఈ ప్రవాహం జలమే ఇందులో ప్రవేశిస్తుంటుంది.
1: వాట్ ఎవర్ వెల్స్ యూ డిగ్ బిసైడ్స్ దీస్ ఫ్లోస్ యూ గెట్ దట్ కైండ్ ఆఫ్ వాటర్ అలోన్ ఇన్ దట్ వెల్.
0: ఈ నూతులలోని జలమును తగ్గించటము ఎక్కించటం కూడా చేస్తుంటుంది ఈ ప్రవాహము.
1: దీస్ టూ టైప్స్ ఆఫ్ ఫ్లోస్ విల్ బి helping to increase or decrease the level of
0: ప్రవాహం. జలము తగ్గిపోయినప్పుడు నూతులలోని జలమును కూడా తాను లాక్కుంటుంది.
1: Whenever the flow declines, the water level in the well also will decline.
0: ప్రవాహములో జలము అధికమైనప్పుడు నూతులలోని జలము కూడా అధికంగా కావిస్తుంటుంది.
1: When the level of water flow increases, the level of water in the well.
0: మానవుని యొక్క తత్వం ఈ రెండు ప్రవాహములు కూడా అతి దూరంగా ఉండేటువంటి యొక్క స్థితిని కావించే నిమిత్తమే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని అందిస్తూ వచ్చారు.
1: The spirituality is given to man in order to save himself and keep his mind away from these two types of flows.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై
1: in order to enable man to know what is truth, what is permanent, what is eternal.
0: పవిత్రమైనటువంటి చరిత్రను అందించే నిమిత్తమై
1: in order to give him history and things which are permanent.
0: సాత్వికమైనటువంటి కర్మలు ఆచరించే నిమిత్తమై
1: in order to help him to perform actions which are highly sanctifying.
0: కాలముతే మారక
1: ఎ థింగ్ విచ్ డస్ నాట్ చేంజ్ విత్
0: టైం. చరిత్రతే మాయక
1: ఎ థింగ్ విచ్ కెనాట్ బి కవర్.
0: ప్రళయముచే తరగక
1: ఎ థింగ్ విచ్ విల్ నాట్ బి డిజాల్వ్డ్ బై
0: చే పెరగక
1: రిజల్యూషన్ ఎ థింగ్ విచ్ విల్ నాట్ గ్రో.
0: ఏ సత్యమైతే ఉన్నదో ఆ సత్యమునకు శాంతి స్వరూపమైనటువంటిదే భారతీయ ధర్మం అనేటువంటి దాన్ని తను నిరూపిస్తూ వచ్చింది.
1: ఇట్ హాజ్ ఆల్సో ప్రూవ్డ్ దాట్ ది కల్చర్ అండ్ ది రైచియస్నెస్ క్యారీడ్ ఆన్ ఇన్ భారత్ ఈజ్ వన్ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ లిమిటేషన్స్.
0: ఈ ధర్మం నిజాయితలే దీని సహజమైనటువంటి యొక్క స్థానములను కూడా నిరూపిస్తూ వచ్చింది.
1: మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ధర్మ.
0: గనుక భగవంతుని పొందుటకు ఈ నీతి నిజాయితీలే ముఖ్యమైన మార్గములు.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ గాడ్ షుడ్ హావ్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ.
0: అయితే ఈ నీతి నిజాయితీలు కూడా ప్రకృతి ద్వారానే మనకు లభ్యమవుతాయి.
1: వీ కెన్ గెట్ దీస్ ట్రూ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఓన్లీ త్రూ నేచర్.
0: జగత్తులో సమస్త పదార్థములు కూడా పరమాత్మ స్వరూపమనే మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ హావ్ ఫర్మ్ ఫెయిత్ that all the objects in creation are
0: very God. ప్రాణులు కూడా భగవంతుని యొక్క స్వరూపములుగానే మనం విశ్వసించాలి.
1: We should also firmly believe that all the human beings are the very embodiment of God.
0: అప్పుడే మన యందు కామ క్రోధములు కాని రాగ ద్వేషములు కాని ఆవిర్భవించడానికి అవకాశం ఉండదు.
1: Then only we can free ourselves from the desire, the hatred, the anger and such other weaknesses.
0: అన్ని పదార్థములు కూడా ఒకటే అయినప్పుడు దీనిపైన ద్వేషము కాని లేక రాగము కాని ఉండటకు వీలు లేదు.
1: If you can find unity in all the objects, then you are not likely to like one and hate another.
0: మానవుని యొక్క రూపనామములు వేరు వేరుగా ఉండవచ్చును.
1: The names and forms of human beings may be different.
0: కాని నిజతత్వము దివ్యత్వము అందులో ఒక్కటి.
1: But the basic truth and the divinity which is subsuming them is common and it is the same.
0: పొట్టేలు కొమ్మలు వంకరిగా ఉంటుంటాయి, పోట్లాడే సమయంలో అది చక్కగానే ఉంటుంటాయి.
1: That particular animal will be having the horns which are bent, but when it is going to fight, they become straight.
0: Adhe vidhamgane sarva manavulu yokka swaroopamulu kodanu bhinna bhinnanga kanipistuntayi.
1: In the same way, the forms of different human beings will be appearing differently.
0: Vaari mukhamulu kodanu veri veriga roopamdutuntayi.
1: Even their faces will be appearing differently.
0: Kaani anduloni yokka atma tattvam okati gaane untundali.
1: But the basic atma which is in them is common for all.
0: Samudramulo asankhyakamulainatundi alalu prarambhamavutuntayi.
1: In ocean you can find number of waves.
0: Oka ala undinattu maroka ala manaku kanipinchadu.
1: One wave will not be similar to another wave.
0: Vachina ala antyamavutuntadi mari krotta ala prarambhamavutuntadi.
1: One wave comes to an end, another wave starts.
0: Enni alalu lechinappatikini
1: whatever number of waves may rise,
0: ee anninti endu undinatundi yokka jalamu okkate aneetundi satyanni ee jagattu manaku nirupistu untundali.
1: The world proves one thing, that the water in all these waves is the same.
0: Adhe vidhamugane ee prakruti endu oka divyattamainatundi yokka shakti sarvavyapakatmai untundali.
1: Similarly in nature there is one divine power which is common and which is all pervasive.
0: అలాంటి ప్రకృతి తత్వాన్ని మనం మొట్టమొదట అర్థం చేసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ బేసిక్ ట్రూత్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: ప్రకృతిని సాధించలేనటువంటి యొక్క మానవుడు ఇంకా దేనిని సాధించగలడు?
1: ఏ పర్సన్ హూ కెనాట్ మాస్టర్ నేచర్ వాట్ ఎల్స్ కెన్ హీ మాస్టర్.
0: ప్రకృతిని అర్థం చేసుకునే నిమిత్తమే మానవత్వం మనకు ప్రాప్తించినటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ that human life is given in order to understand the mystery of nature.
0: దీనిని వేదాంత పరిభాషలో నిన్ను నీవు తెలుసుకోమని చెప్పి నీవు ఉపదేశిస్తూ ఉండాలి.
1: In the Vedantic parlance, it preaches that try to know yourself, who you are.
0: నీవే ఈ జగత్స్వరూపుడు.
1: You are verily this nature.
0: నిన్ను నీవు తెలుసుకుంటేవా జగత్తునంతా గుర్తించినటువంటి వాడవుతావు.
1: If you can recognize who you are, you would have understood the whole creation.
0: కనుక మొట్టమొదట ఈ జగత్తును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, in the very first instance, you should try to understand what this nature is.
0: Atane jagadishudu.
1: This nature itself is
0: ee jagattunandu undinatundi oka maha chaitanya purushudu okkade.
1: There is only one entity who is the master of this nature.
0: Atane sat chit anandudu.
1: And that one is sat chit
0: prati padarthamunandu kodanu asti bhati priyam anetundi samangane untunnayi.
1: In every object, asti bhati priyam are common.
0: అనిత్యము అశాశ్వతమైన రూపనామములే మనకు వేరువేరుగా గోచరిస్తున్నాయి.
1: ఓన్లీ నేమ్ అండ్ ఫామ్ విల్ బి మేకింగ్ యూ ఫీల్ దట్ దే ఆర్ డిఫరెంట్.
0: అనిత్యము అశాశ్వతమైన రూపనామములే మనం ఆధారం చేసుకుని నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క అస్థి భాతి ప్రియమును మనం విసర్జిస్తున్నాం.
1: వీఆర్ అన్నెసెసర్లీ బిలీవింగ్ నేమ్ అండ్ ఫార్మ్ విచ్ ఆర్ టెంపరీ అండ్ లూజింగ్ ఫెయిత్ ఇన్
0: పెడ మార్గము.
1: This is the wrong path which we are taking.
0: ఈ మార్గమును ఏనాడు మనం ఉల్లంఘించి సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెడదము. ఆనాటి సర్వశ్రేత్వం కూడా అర్థం చేసుకున్న వారు అవుతాం.
1: దట్ డే వెన్ వి గివ్ అప్ దిస్ రాంగ్ పాత్ అండ్ టేక్ టు ద రైట్ పాత్ వుడ్ హావ్ అండర్స్టూడ్ హూ గాడ్ ఈజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
0: ప్రకృతియే పరమాత్మ తత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఇస్ గాడ్.
0: పరమాత్ముడు ఎక్కడో ఉంటున్నాడు అనేటువంటి యొక్క సులభమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేయటం వ్యక్తమవుతుంది.
1: థింకింగ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ ఎల్స్వేర్ ఈజ్ ఎ వెరీ రాంగ్ బిలీఫ్ అండ్ ఎ రాంగ్ ఎఫర్ట్.
0: కనుక సర్వజీవుడు కూడా సర్వేశ్వర స్వరూపులుగానే మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే ఈ శరణ నవరాత్రుల యందు కేవలం 9 దినములు కూడాను ఈ పవిత్రమైనటువంటి ప్రకృతి తత్వాన్ని చక్కగా విపులంగా బోధించే నిమిత్తమే ఏర్పడినటువంటివి.
1: దీస్ 9 డేస్ శరణ నవరాత్రి హావ్ కమ్ ఇన్ ఆర్డర్ టు ఎనేబుల్ అస్ టు అండర్స్టాండ్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ నేచర్.
0: ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి,
1: ద విల్ పవర్, ద పవర్ ఆఫ్ యాక్షన్, ద పవర్ ఆఫ్ నాలెడ్జ్.
0: క్రియాశక్తి అనగా లక్ష్మి, సంపత్తు.
1: ది పవర్ ఆఫ్ యాక్షన్ రిఫర్స్ టు లక్ష్మి, వెల్త్,
0: సంపత్తు, సర్వ విధములైనటువంటి సంపత్తు, సకలేశ్వరి స్వరూపమైనటువంటి సంపత్తు.
1: దిస్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఈజ్ ఆల్ ఎంబ్రేసింగ్.
0: మానవుని ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా ఒక సంపత్తే.
1: దిస్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఆఫ్ మ్యాన్ ఈజ్
0: మానవుని యొక్క అంగముల యొక్క చైతన్యం కూడా ఒక సంపత్తే.
1: The energy and the power which man has is also a type of wealth.
0: Manavu yokka choopulu kudanu sampatti.
1: Man's looks, man's power to see is also a
0: maatalu kudanu sampatti.
1: Man's words also is wealth.
0: Ivanni kudanu aishwarya swaroopamule.
1: All these are different forms of wealth.
0: Kanukane atanni ishwarudu ani peru pettaru. Sakala aishwarya swaroopude ishwarudu ani.
1: That is why Lord has been described as Ishwara, the one who commands all the types
0: Isha
1: of them.
0: Vasyam idam sarvam. Atuvanti Ishwarudu sarvatra untunnadu aneetuvanti satyanni manam ee naadu gurtinchali.
1: Today we have to recognize the fact that such Ishwara is all pervasive, found everywhere.
0: Jnana shakti adhe Saraswati.
1: The power of wisdom or knowledge, that is Saraswati.
0: Ee Saraswati aneetuvanti ekkada unnadi?
1: Where do you find Saraswati?
0: Edo Brahmapatni ani anukuntunnamu.
1: We consider
0: ee Brahma ekkada unnadu?
1: Where is Brahma then?
0: Ivi kevalamu sattva rajo tama gunamulu yokka swaroopale Brahma Vishnu Maheshwaralu.
1: Brahma Vishnu Maheshwara are the very representatives of three gunas, sattva rajo and tama.
0: Ee sharira dharuluga enaadu evaru kudanu eppudu kudanu choodaledu.
1: No one has ever seen them with physical bodies as such.
0: Kanukane prakruti aneetunte త్రిగుణాత్మకమైనటువంటి యొక్క స్వరూపము.
1: నేచర్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ దీస్ త్రీ గుణాస్.
0: అది త్రిమూర్తి స్వరూపము అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ట్రినిటీ.
0: శబ్ద బ్రహ్మమయ్యి,
1: షీఈ్ ది వెరీ
0: చరాచరమయ్యి,
1: సౌండ్
0: జ్యోతిర్మయి,
1: లైట్
0: వాగ్మయి,
1: వర్డ్
0: నిత్యానందమయి,
1: బ్లిస్
0: పరాత్మయమయి,
1: ఫుల్ ఆఫ్
0: మాయామయీ, శ్రీమయీ. ఇట్టి అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటి యొక్క శక్తి ఈ ప్రకృతి యొక్క స్వరూపము.
1: దిస్ నేచర్ దాస్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ 8 టైప్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ వెల్త్.
0: ఈమె అన్ని విద్యలను కూడా నేర్పుతున్నది.
1: షీ టీచెస్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు అస్.
0: ఈ సరస్వతి వాహనం ఏమిటి అని మనం కొంతవరకు విచారించినప్పుడు ఇది హంస వాహనం అంటాము.
1: వెన్ యూ సే వాట్ ఈస్ ది వెహికల్ ఆఫ్ ది సరస్వతి, ఇట్ ఈస్ హంస స్వాన్.
0: హంస అనగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పక్షి అని మనం భావిస్తున్నాము.
1: రాంగ్లీ మిస్టేక్. హంస ఆర్ స్వాన్ రిఫర్స్ టు
0: సరస్వతి స్వరూపుని.
1: సరస్వతి రిఫర్స్ టు ద పవర్ ఆఫ్ వర్డ్.
0: అయితే ఈ వాక్యే సరస్వతి.
1: ది పవర్ ఆఫ్ స్పీచ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సరస్వతి.
0: ఇది వేదస్వరూపము.
1: షీఈ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ వేద.
0: వేదస్వరూపమైనటువంటి వాక్ మన నుంచి వచ్చే సమయంలో
1: వెన్ ది వర్డ్స్ ఫ్లో which are verily Veda itself,
0: ఉచ్ఛ్వాస నిశ్వాసమును ఆధారం చేసుకుని వస్తుంది.
1: ది వర్డ్స్ కమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు లేక మనం మాటను ఉచ్చరించడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు స్పీక్ వితౌట్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్.
0: కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసములే దీనిని సోహం అనేటువంటిది హంసగా రూపొందింపజేసుకుని ఈ సోహం అనేటువంటి హంసనెక్కి వాక్ అనే సరస్వతి మన నుండి వెలువడుతుండాలి.
1: Inhaling and exhaling may be considered as soham and this Soham is described as Hamsa swan.
0: Saraswati ekkadano ledu mana uchchasa nishwasamlone untundali Saraswati.
1: Therefore Saraswati does not exist somewhere else. She is resident in our inhaling and exhaling.
0: Kanaka Durga Lakshmi Saraswati anetundi mana deha swaroopamlainatundi okka deentlo antarbhutanga untunnayi.
1: Therefore
0: agamya gocharanga untunnayi.
1: Durga Lakshmi and Saraswati are found in our own body.
0: ఆ శక్తియే మనలో లేకపోతే మనము చూడలేము, వినలేము, మాట్లాడలేము, నడవలేము, చేయలేము.
1: దే ఆర్ ఓన్లీ ఇన్విజిబుల్. వితౌట్ దెమ్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీ ఫంక్షన్ ఆఫ్ ది బాడీ, ఎయిదర్ సీయింగ్, లిజనింగ్, టాకింగ్ ఆర్ డూయింగ్ ఎనీథింగ్ విత్ ద బాడీ.
0: కనుక మన కన్న తల్లి మన యొక్క విద్యను ఏ విధంగా మనకు గర్పుతూ ఉన్నదో అదే విధంగానే ఈ సరస్వతి అనేటువంటి యొక్క దేహ తల్లి కూడాను మనకు అన్ని విద్యలను అభ్యసింపచేస్తున్నది.
1: జస్ట్ యాజ్ the mother who has given birth to us teaches various types of skills and education, similarly our physical body, who is also like a mother,
0: muguru tarula biddane muddainatunti manavudu.
1: These human beings are the children of these three mothers.
0: Ee muguru tarulu kuda manaku pratyekanga leru.
1: These three mothers are not separate
0: mana yende untunnaru.
1: They are inside us
0: guptanga,
1: invisible,
0: avyaktanga,
1: అన్మానిఫెస్ట్.
0: మనలో దాగి ఉన్నటువంటి యొక్క ఈ శక్తులను మనం వ్యక్తీకరింప చేసినప్పుడే మనం ఒక వ్యక్తులుగా తయారవుతాం.
1: ఓన్లీ వెన్ వీ మేనిఫెస్ట్ ఆల్ దీస్ పవర్స్ విచ్ ఆర్ విత్ ఇన్ అస్, దెన్ ఓన్లీ వీ కెన్ రియలీ కాల్ అవర్ సెల్ఫ్.
0: ఎంతవరకు ఈ శక్తులను మనం వ్యక్తీకరింప చేసుకోలేమో అంతవరకు మనం వ్యక్తులు మనం చెప్పడానికి అర్హతనే లేవు.
1: అంటిల్ వీ మేనిఫెస్ట్ దీస్ పవర్స్ విచ్ ఆర్ విత్ ఇన్ అస్ అండ్ ఎక్స్ప్రెస్ దెమ్, వీ కెనాట్ రియలీ కాల్ అవర్ సెల్ఫ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. వ్యక్తి
0: తల్లి మన నడకను చక్కగా చేయిపట్టి నేర్పుతుండాలి.
1: మదర్ టీచర్స్ అస్ హౌ టు వాక్ అబౌట్,
0: ఏ విధంగా మనము ఆహారం తీసుకోవాలని అన్నప్రాసతోపల చాలా మెత్తన పదార్థమును మనకు అందించి అన్నమును భుజింపడానికి నేర్పుతుండాలి.
1: షీ టీచర్స్ ఆల్సో హౌ టు టేక్ ఫుడ్ స్టార్టింగ్ విత్ వెరీ సాఫ్ట్ అండ్ ఈజీలీ డైజెస్ట్.
0: మాటలు మనకు నేర్పుతుండాలి తల్లి.
1: షీఈస్ టీచింగ్ అస్ హౌ టు స్పీక్.
0: మొదటి మాట అమ్మా అప్ప అనేటువంటి మాటను నేర్పుతుండాలి.
1: The first two words which she teaches us is amma, mother, appa.
0: Mata nerpinadi talli, nadakanu nerpinatundi talli, maharamu dinchaliki nerpinatundi talli, anni vidyalu nerpinatundi modati talli matramurti.
1: This physical mother is the one who teaches us how to speak, how to walk, how to conduct ourselves. Everything is taught to us by this mother.
0: Anduvallane vemanu kudanu chinna పదములతో చెప్పాడు, తల్లిదండ్రుల పైన దయలేని పుత్రుండు పుట్టనేల వాడు గిట్టనేల.
1: దట్ ఈస్
0: పుట్టలోని చెదులు పుట్టదా గిట్టదా.
1: దట్ ఈస్ వై వేమన ఆల్సో ఇన్ బ్యూటిఫుల్ సింపుల్ లాంగ్వేజ్ హాజ్ జస్ట్ సెడ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ గెటింగ్ చిల్డ్రన్ హూ డు నాట్ నో హౌ టు లవ్ అండ్ రెస్పెక్ట్ దర్ ఓన్ మదర్ అండ్ ఫాదర్. దేర్ ఆర్ సో మెనీ వైట్ హ్యాండ్స్ విచ్ ఆర్ బోర్న్ అండ్ విచ్ డై లైక్ దాట్. దీస్ పీపుల్ హూ డు నాట్ రెస్పెక్ట్
0: తల్లి తండ్రులనే మనము ఈశ్వర పార్వతులుగా మనం విశ్వసించాలి.
1: వీ మస్ట్ కన్సిడర్ అవర్ ఓన్ మదర్ అండ్
0: వారిని సేవించాలి. వారినే ప్రసన్నులు గావించలేనటువంటి యొక్క అశక్తులము ఇంకా భగవంతుని ఏ రీతిగా ప్రసన్నులు గావించగలము.
1: ఇఫ్ వీ కెనాట్ ప్లీజ్ దెమ్ హూ ఎల్స్ కెన్ వీ ప్లీజ్.
0: కనుక మనం ఈనాడు నేర్చుకోవలసినటువంటిది ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవితంలో మనకు అసత్యమైనటువంటి అత్యవసరమైనటువంటి యొక్క మార్గాల్లోపల మనము సత్య మార్గాన్ని అవలంబించాలి, ఆదర్శ మార్గాన్ని నిరూపించాలి.
1: ఇన్ అవర్ డే టు డే లైఫ్ అండ్ లివింగ్ వీల్ హ్యావ్ టు టేక్ ద పాత్ విచ్ ఇస్ ఐడియల్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ట్రూత్.
0: భగవంతుణ్ణి కూడాను మనము ఒక శక్తి స్వరూపంగా విశ్వసించినప్పుడు అతన్ని కూడాను మనం సాధించడానికి తగినటువంటి శక్తి మనలో ఆవిర్భవిస్తుంది.
1: వెన్ వీ కన్సిడర్ గాడ్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీ, వీ ఆల్సో గెట్ దిస్ ఎనర్జీ ఇన్ అవర్ బాడీ టు రీచ్ హిమ్.
0: కేవలము ఒక మాతృప్రేమలోనే ఆవిర్భవిస్తున్నాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఎమర్జ్ ఇన్ ద లవ్ ఫర్ అవర్ మదర్.
0: తల్లి పైన బిడ్డకు, బిడ్డ పైన తల్లికి అన్యోన్యమైనటువంటి అనురాగంగా ఉండినప్పుడే ఈ శక్తి అనేటువంటిది రెండింటి ద్వారా ఆవిర్భవిస్తుంది.
1: ఓన్లీ వెన్ ద లవ్ ఫ్లోస్ బిట్వీన్ ద మదర్ అండ్ ద చైల్డ్ మ్యూచువలీ అండ్ అన్ఇంటరప్టెడ్, ఆల్ ది అదర్ థింగ్స్.
0: రెండు చేతులు ఏ విధంగా మనం కలిపి ఈ విధంగా రుద్దినప్పుడు అందులో ఒక వేడి మనకు ఆవిర్భవిస్తుంది.
1: జస్ట్ యాజ్ heat emanates when we rub our both palms,
0: ade mana shakti, ade mana current, ade mana yokka bhavamu, ade mana yokka jyoti.
1: And that is
0: talli premala madhya అన్యోన్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని, వాత్సల్యాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We have to develop that love and allow that to flow between ourselves and the mother.
0: మీకు రామాయణం నందు ఇట్టి చక్కని ఆదర్శం ఒకటి ఉన్నది.
1: There is a beautiful ideal which is found in Ramayana for the
0: Sita Valmiki ashramamlo untunnadi.
1: Sita was in Valmiki ashram.
0: Nirantaramu Ramachintane chestunnadi.
1: She was continuously contemplating of
0: Rama. Tama bittalainatunti yokka lavakushulu kodanu talli yokka aagna sirsa vahinchi talli prema lopala talli odi lopalane sarva vidyalanu abhyasistunnaru.
1: Lava and Kusha, the children of her, were learning all types of skills and education, enjoying her love and affection there.
0: ప్రతి విషయం నందు కూడాను తల్లిని అండగా ఉంచుకొని,
1: దే ఆర్ టేకింగ్ రెఫ్యూజ్ ఇన్ ఎవరీ,
0: తల్లిని సంతోష పెట్టేటువంటి యొక్క భావం చేత వారు నిత్య జీవితం గడుపుతూ ఉన్నారు.
1: దే ఆర్ స్పెండింగ్ దేర్ డైలీ లైఫ్ విత్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ గివింగ్.
0: గురువు దగ్గర నేర్చిన విద్యలు అన్ని కూడాను తల్లికి అప్పే చెప్పేటువంటి వారు.
1: వాట్ ఎవర్ దే లెర్న్డ్ ఫ్రమ్ దేర్ ప్రిసెప్టర్ వర్ ఆల్సో డెమోన్స్ట్రేట్.
0: తల్లి కూడా వారికి ఎన్నో విధమైనటువంటి గుణపాఠములు నేర్పేటువంటిది.
1: మదర్ ఆల్సో వాస్ టీచింగ్ దెమ్ ఎ నంబర్ ఆఫ్ లెసన్స్.
0: శ్రీరామచంద్రుడే వారితో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు,
1: వెన్ శ్రీరామచంద్ర హింసెల్ఫ్ కేమ్ టు ఫైట్ విత్ దెమ్,
0: ఈ లవకుశులు చేసినటువంటి యొక్క మహాత్యాగం ఏమిటి,
1: వాట్ ఈస్ ది గ్రేట్ సాక్రిఫైస్ విత్ దిస్ లవ్,
0: స్మరించినారు.
1: దే రిమెంబర్
0: జనని మా జానకీ దేవి సాధ్వి అని, ఇతడు ఈ అస్త్రమును మోర్చనందుగాక అని ఆ తల్లిని స్మరించి అస్త్రం వేశాడు. తండ్రి అయినటువంటి శ్రీరామచంద్రుడు కూడాను మూర్చబడ్డాడు, కానీ కొడుకులైనటువంటి తల్లి భక్తి కలిగినటువంటి కొడుకుల యొక్క ప్రతాపము జగత్ వ్యాప్తి గావించింది.
1: దీస్ చిల్డ్రన్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ డివోషన్ అండ్ లవ్ ఫర్ ద మదర్. రిమెంబరింగ్ దర్ మదర్ దే ఫాట్ విత్ రామా అండ్ రామా వాజ్ మేడ్ టు బి డిఫీటెడ్.
0: కనుక మాతృభక్తి ఎందు ఉండేటువంటి యొక్క ఈ పవిత్ర శక్తి యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దిస్ ఇస్ ద పవర్ విచ్ డివోషన్ టువర్డ్స్ మదర్ హ్యాస్. దిస్ ట్రూత్ హస్ టు బి రికగ్నైజ్డ్ బై ఆల్ ఆఫ్ అస్.
0: కనుక మాతృశక్తి లోపల ఇట్టిది అట్టిది ఇంతది అంతది అని ఎవరు కూడా నిర్ణయించడానికి సాధ్యం లేదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ ఆర్ డిలిమిట్ ది పవర్ విచ్ మదర్స్ లవ్ హ్యాస్.
0: కనుక మనము జన్మించినటువంటి దేశము,
1: దేర్ ఫార్ అవర్ మదర్ ల్యాండ్,
0: కనిపించినటువంటి తల్లిని,
1: ది మదర్ హూ హాస్ గివెన్ బర్త్,
0: రెండు నేత్రములుగా మనం విశ్వసించి,
1: వీ షుడ్ కన్సిడర్ బోత్ ఆఫ్ దెమ్ యాజ్ అవర్ టూ ఐస్.
0: జననిని జన్మభూమిని కూడా మనము సేవించడానికి తగినటువంటి శ్రద్ధను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దాట్ ఇంట్రెస్ట్ ఇన్ అస్ టు సర్వ్ బోత్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ విత్ ఫుల్ డివోషన్.
0: ఈ దేశభక్తి కానీ మాతృభక్తి కానీ లేకపోతే మనం మానవులమే కాము.
1: If we do not have that patriotism and the love for mother, we cannot call ourselves human beings.
0: Tane yokka odilo pettukunnatundi ee yokka desemu,
1: we are kept by the motherland.
0: Tane yokka pottalo nimpukunnatundi ee deha talli.
1: This physical mother keeps us in her womb.
0: Kanaka rendu vidhamulainatundi yokka ee netramulu kodanu mana yokka shastramuluga bhavinchinappude idi sariyainatundi yokka bhakti prapattuluga marutundi.
1: Only when we consider these two as our two very eyes and kevalam have devotion
0: bhakti,
1: for
0: bhakti bhakti ani cheppani kevalam edo konni sadhana chesinanta maatrame idi bhakti ga roopandavu.
1: If we merely call a few types of sadhanas as devotion, that is not real or true devotion.
0: Sarva jeevulu endundinatundi yokka maatra bhaktini kuda manam gurtinchadaniki prayatninchali.
1: We have to recognize the type of devotion and love which each human being has towards his mother.
0: మన దేహంలో ఉండేటువంటి ఎనర్జీ, ఈ శక్తి అంతా కూడా దుర్గస్వరూపిణిగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ ద ఎనర్జీ ఇన్ అవర్ ఫిజికల్ బాడీ యాజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దుర్గా.
0: దీనిని మనం వృథా చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ దిస్.
0: తల్లిని మనం వ్యర్థం చేసినటువంటి వారం అవుతాం.
1: దెన్ వీ వుడ్ హావ్ వేస్టెడ్
0: మన చూపులలో మన శక్తి అంతా కూడా అనేకంగా వ్యర్థం అవుతుండాలి.
1: వీఆర్ ఆల్సో వేస్టింగ్ ఎనర్జీ త్రూ అవర్ బ్యాడ్ లుక్స్.
0: కనుక చూపులను చల్లని చూపులుగా మనం చూడాలి.
1: Transform your looks into sweet and
0: మన మాటలలో ఈ శక్తి అంతా కూడా అనేకంగా వ్యర్థమవుతుండాలి.
1: We are wasting this energy through our words also.
0: మన మాటలలో పవిత్రమైనటువంటి చల్లనైనటువంటి మాటలుగా మనం ఇతరులను ఆనంద పెట్టేటువంటి మాటలుగా మనం వినియోగించాలి.
1: We should use our words as words which can give satisfaction and joy to others.
0: మన తలంపుల్లో కూడా అనేక విధమైనటువంటి శక్తి వ్యర్థమవుతుండాలి.
1: We are also wasting our energy through useless thoughts.
0: కనుకని ఈ శక్తిని మనం వ్యర్థము గావించకుండా ఉండేటువంటి నిమిత్తమై, సాప్తము గావించుకునేటువంటి నిమిత్తమై ఈ పూజలను మనం ప్రారంభించాము.
1: వీ హావ్ టేకెన్ అప్ this kind of worship and this kind of celebrations in order to see that we do not waste energy in any form
0: whatsoever.
1: This is the most important
0: prayer. Thalli na shariram nandu sarva shakti swarupudiga undinatvanti oka o durga na shaktulo nunnivu sakramainatvanti margamulo pavitramaina margamulo sadupayogamainatvanti margamulo pravesha pettamani prarthinchali.
1: We are to pray, oh mother, you are in the form of energy in my body. Let you flow only for the proper things and help me to not to waste you in any particular form, mother.
0: Inka manam tineetvanti oka aaharamu,
1: then the food that we
0: partake, idantha kodunu lakshmi swarupiniye.
1: This is the very form of lakshmi.
0: Manam ye metuk kodunu manam vyaktham cheyakodadu.
1: We should not waste even one small particle.
0: Manam enta avasaramo anta bhujinchali.
1: We should eat as much as we
0: jalamunu kodunu manam enta avasaramo antane vinyoginchukovali.
1: Even water also should not be wasted.
0: Tap lo kavalsinta neeru ostundadi kada ishtam sochinattuga manam vinyoginchaladu.
1: Just because water is freely available in the tap, we should not waste it.
0: ఈ పంచభూతములు కూడా లక్ష్మి స్వరూపమే.
1: ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్
0: రసగంధములు,
1: ఆల్ దీస్ ఆర్ వెరీ ఫార్మ్.
0: లైట్ కూడా మనం దుర్వినియోగం చేయరాదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ లైట్.
0: శబ్దమును కూడా మనం దుర్వినియోగం చేయరాదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ సౌండ్.
0: ఎవరితో మనం మాట్లాడాలని భావిస్తున్నామో వారు నీవు మాత్రమే వినాలి, కానీ ఈ పదములు మరొకరు వినకుండా ఉండేటువంటి రీతిగా అంత మృదు మధురంగా నీవు వాడాలి.
1: వెన్ యూ టాక్ టు ఎనీ పర్సన్, టు హూమ్సోఎవర్ ఇట్ is meant, it must reach only him.
0: కొంతమంది రూములో మాట్లాడుతుంటే బజార్ కు వినిపిస్తుంటారు.
1: When some people speak in their room, even the people going in the streets can hear.
0: శబ్దాన్ని మనము దుర్వినియోగపరిచినటువంటి వారమవుతాం.
1: We would have wasted this sound if we talk in so
0: మన యొక్క తల్లి ప్రేమను మనం వ్యర్థము గావించుకున్న వారమవుతాం.
1: We would have wasted the love of our own mother if we talk so loud.
0: వేద వేదాంగములు వల్లే వేసియున్న పద్య గద్యములను పాడగలిగియున్న చిత్తశుద్ధి లేకున్న చెడును వాడు.
1: వన్ మైట్ హావ్ మాస్టర్డ్ వేదాస్ అండ్ వేదాంగాస్, వన్ మైట్ బి ఏబుల్ టు రైట్ పోయిట్రీ అండ్ లిటరేచర్,
0: చదివి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ వన్ డస్ నాట్ హావ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్, హీ హాస్ వేస్టెడ్.
0: ఎన్ని వేదాంతములు ఉచ్చరించే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ స్టడీంగ్ ఎనీథింగ్?
0: అందులో ఒక్కటైనా కూడా మనం ఆచరిస్తున్నామా?
1: హావ్ యూ బీన్ ఏబుల్ టు ప్రాక్టీస్ వన్?
0: ఆచరించలేనటువంటి విద్యలన్నీ కూడా కేవలము అవిద్యలుగానే రూపొందుతాయి.
1: ఎడ్యుకేషన్ విచ్ ఇస్ నాట్ ప్రాక్టీస్డ్ is not education at all.
0: Telusukunna vishayanni manam aacharanalo pettali.
1: Whatever we have learned, we have to practice.
0: Deene puraskarinchukoniye seeing on desires aneetundi sai samastalo prarambhinchamu.
1: It is in this context seeing on desires is put as a part a program.
0: Don't waste food.
1: First one is don't waste food.
0: Don't waste food. Food is God.
1: Food is God.
0: ఆ ఫుడ్ వల్లనే మన హెడ్, హెడ్ వల్లనే గాడ్ తత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం.
1: ఫ్రమ్ ఫుడ్ హెడ్ అండ్ ఫ్రమ్ హెడ్ గాడ్ కమ్స్.
0: ఒకనాడు మనం భోజనం చేయలేకపోతే మన హెడ్ పని చేయలేదు.
1: ఇఫ్ యూ డోంట్ టేక్ ఫుడ్ ఈవెన్ ఫర్ వన్ డే, అవర్ హెడ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫంక్షన్.
0: ఒక రెండు మూడు దినాలు అదే విధంగానే మనం ఆచరించినామంటే అన్నం తినకుండా మన జ్ఞాపక శక్తి కూడా నశించిపోతుండాలి.
1: ఇఫ్ యూ డోంట్ టేక్ ఫుడ్ ఫర్ ఫ్యూ డేస్, ఈవెన్ అవర్ మెమరీ పవర్ ఫెయిల్స్.
0: కనుక మన హెడ్ ను నిలబెట్టేది ఫుడ్డే.
1: దేర్ఫోర్ అవర్ హెడ్ వుడ్ బి ఆల్ రైట్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫుడ్ వి టేక్.
0: ఈ హెడ్ ను సక్రమ మార్గంలో చేర్చేటువంటిది ఎవరు? అతనే గాడ్.
1: ఇట్ ఈస్ గాడ్.
0: కనుకనే డోంట్ వేస్ట్ ఫుడ్.
1: That is why it is said, don't waste food.
0: Inka rendavadi, don't waste money.
1: Second one is, don't waste money.
0: Ee dhanamu lakshyastharupam.
1: Money is very
0: misuse of money is evil annaru. Durvinyogam chesinatundi dhanamu kevalam oka vidhamainatundi yokka vyarthamainatundi dani.
1: Misuse of money is an evil, it will be a waste.
0: Inka bhagava swarupam anetundi kalame.
1: Time is verily the form of God.
0: Kalaaya namaha, kala kalaaya namaha, kala pramanaaya namaha, kala atitaaya namaha, kala swaroopaaya namaha, kala nimitaaya namaha, anta kalame.
1: God has been described as different forms of time. He is the controller, he is the very
0: embodiment. Don't waste time. Time waste is life waste annaru. Mana jeevithame vyarthamaipothundi.
1: It is in this context it is said, don't waste time, time waste is life waste.
0: Inka divyamainatundi oka durga shakti, don't waste energy.
1: Energy which is the form of durga should not be wasted.
0: Chedda chupulu, chedda matalu, chedda vinikidi, chedda talampulu, chedda panulu, చేయకుండా ఉండటం, దీంతోనే మన యొక్క శక్తిని అంతా దారబోసుకుంటున్నాం.
1: బ్యాడ్ లుక్స్, బ్యాడ్ హియరింగ్, బ్యాడ్ టాక్, బ్యాడ్ థాట్స్, ఆల్ దీస్ వుడ్ బి వేస్ట్.
0: ఇవన్నీ దైవ స్వరూపములే.
1: దీస్ ఆర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: కనుక దైవాన్ని మనం వ్యర్థం గావించుకున్నప్పుడు మన జీవితమే వ్యర్థమైపోతుంది.
1: ఇఫ్ యూ వేస్ట్ గాడ్ హూ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ అస్, వుడ్ హావ్ వేస్టెడ్ అవర్ లైఫ్.
0: వీటిని వ్యర్థం గావించకుండా సార్థకం గావించుకునేటువంటి మార్గాన్ని మనం ఈనాడు కనిపెట్టాలి.
1: వీ హావ్ టు ఫైండ్ ఎ పాత్ విచ్ విల్ హెల్ప్ అస్ టు శాంక్టిఫై ఆల్ ది థింగ్ దట్ వీ హావ్ రాదర్ దాన్
0: వేస్టెడ్. మంచి దాన్ని మనం ఆచరించాలి.
1: వీ హావ్ టు ప్రాక్టీస్ థింగ్స్ విచ్ ఆర్ గుడ్.
0: ఆచరించిన దాన్ని అనుభవించాలి.
1: We should experience after
0: practice. అనుభవించిన దాన్ని పెంచుకోవాలి.
1: What to develop whatever we have experienced.
0: పెంచుకున్న దాన్ని 10 మందికి పంచుకోవాలి.
1: And whatever we have developed, we should distribute.
0: ఇది మానవుని ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: This is the most important duty of a human being.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రకృతి శక్తులను మనం కొంతవరకు ఆరాధన చేత మన వశం గావించుకున్నప్పుడు అది యోగః చిత్తవృత్తి నిరోధకః.
1: When we practice these things and exercise some control over them, then it would be controlling our chitta, that is yoga.
0: భారతదేశమునందు మహనీయులైనటువంటి ఋషులందరూ కూడాను ఈ విధమైనటువంటి యొక్క సక్రమైన మార్గంలో తమ శక్తులంతా కూడాను సద్వినియోగం చేసుకోవటం చేతని దైవత్వాన్ని వారు చూడగలిగారు.
1: దోస్ గ్రేట్ సేజెస్ ఇన్ ద పాస్ట్, యాజ్ దే హావ్ యూజ్డ్ ఆల్ దేర్ ఎనర్జీస్ ఇన్ ది ప్రాపర్ వే, దే వర్ ఏబుల్ టు గెట్ ది విజన్ ఆఫ్ గాడ్.
0: జగత్తును కంతా చాటినారు.
1: Their experiences, they proclaim
0: Veda Havetam Purusham Mahantam Aditya Varnam Tamasat Parastat అని లోకానికి చాటారు. ఏమిటి ఆ భగవంతుణ్ణి, ఆ మహా తేజస్వరూపుడైనటువంటి మహాపురుషుణ్ణి మేము తెలుసుకున్నాం, మేము తెలుసుకున్నాం. ఎక్కడ తెలుసుకున్నాము? తమస్సు అనేటువంటి యొక్క అజ్ఞానం యొక్క ఆవరణ ఉన్నటువంటి మహాపురుషుణ్ణి తెలుసుకున్నామన్నారు. మనలో ఈనాడంతా తమస్సే.
1: దే హావ్ డిక్లేర్ టు ద వరల్డ్ that we have been able to see that resplendent Lord who is beyond and who transcends this ignorance.
0: ee tamassu daatinappude manam tapassuga maaripothundi.
1: Only when we transcend our ignorance we will have earned this tapas.
0: Karuka nenu naadi anetundi ajnanam nundi manam saadhyamainta varaku dooramaipoyi taane anta nene anetundi ek satyanni manam gurtinchadaniki prayatninchali.
1: We should make effort to free ourselves from this ego and this possessive instinct. I consider everything as
0: Bible. Bible nandu kudanu Jesus aneka vidhamuga kudanu chaadtu vachadu.
1: Jesus has declared the same thing in Bible in a different way.
0: Kontha kaalam sadhana chesadu.
1: He practiced sadhana.
0: I am the messenger of God annadu. Nenu bhagavantuni yokka dootanu annadu.
1: At the end of it he said that I am messenger of God.
0: అతను దూత మాత్రమే కాని భగవంతుని యొక్క నేత కాదు.
1: హీఈస్ ఓన్లీ మెసెంజర్ ఆఫ్ గాడ్ బట్ హీఈస్ నాట్ ది.
0: నేను ఒక సర్వెంట్, నేను ఒక పరిముట్టును, నేను ఒక ఇంద్రియమును, నేను ఒక కణమును అని కూడా భావిస్తూ వచ్చాడు.
1: హీ ఆల్సో బిగాన్ టెలింగ్ దట్ హీఈస్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్, హీఈస్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్.
0: క్రమక్రమేణా తనలో ఉండేటువంటి ఒక శక్తిని అంతా సద్వినియోగపరచుకోవటం చేత కొంతకాలం అయిన తర్వాత ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. నేను ఆ భగవంతుని బిడ్డనే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నాడు.
1: ఆఫ్టర్ హీ యూజ్డ్ ఆల్ ద పవర్స్ అండ్ ఆల్ ది ఎనర్జీ ఇన్ హిమ్ ఇన్ ది ప్రాపర్ వే, హీ లెర్న్డ్ అండ్ హీ సెడ్ దట్ హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్.
0: సన్ ఆఫ్ గాడ్ అంటే తండ్రి కొడుకు, తండ్రికి కొడుకు కొంత సన్నిహిత సంబంధం చేరిపోతుంది.
1: వెన్ హీ సేస్ దట్ హీఈస్ సన్ ఆఫ్ గాడ్, ద రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ సన్ ఆఫ్ గాడ్ ఈజ్ మోర్ క్లోజ్ దాన్.
0: కానీ నేను సన్నిగా ఉండినంత వరకు కూడాను తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించాలి కదా.
1: యాజ్ లాంగ్ యాజ్ He occupies the position of son, he has to obey the commands.
0: Me vittukudunu okate eetundi ye margamu ani vicharana chestu vachadu.
1: He began inquiring further as to how
0: and samatramlo edarilo poi kurchunnadu.
1: He went into a desert and sat there.
0: Tandri koduku, tandri koduku, tandri koduku ani ee rendinti yokka sambandhanni gurtinchukuntu vachesi kattagalapatiki I and my father are one annadu.
1: He began inquiring into the type of relationship that exists between father and son for a long time, and then he reached a state wherein he declared that I and my father are one.
0: ee ekatvam aneetundi oka advaitamlo praveshinchadu.
1: He entered into a state of non dualism where there is only
0: Holy
1: unity.
0: Ghost. ee vidhamaitundi divyatvanni pondagaligutu vachadu.
1: Then only he had the experience of Holy Ghost and that divine experience.
0: Persian language lopala kudunu Muhammadiyulu kudunu adhe reethiga chestu vacharu.
1: The same thing was practiced even by Mohammedans in
0: నేను భగవంతుని యొక్క సృష్టిలో ఒక అడవుగా నేను ఉంటున్నాను.
1: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెంట్ డిక్లేర్డ్ దట్ ఐ ఓన్లీ ఎన్ ఆటమ్
0: తేజోవంతమైన ప్రకాశంలో నేను ఒక పురుగుగా ఉంటున్నాను.
1: ఐ హామ్ సంథింగ్ లైక్ రెస్ప్లెండెంట్ వర్మ్ ఇన్ ది రెస్ప్లెండెంట్.
0: నేను అతని తేజస్సులో జీవిస్తున్నాను కానీ నేను స్వత సిద్ధంగా లేను.
1: ఐ హావ్ పార్ట్ ఆఫ్ హిస్ స్ప్లెండర్. ఐ డు నాట్ హ్యావ్ ఎ సెపరేట్ ఎంటిటీ.
0: కనుకనే వారు ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్ అన్నారు.
1: దేర్ ఫోర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెంట్ ది డిక్లర్డ్ ఐఎమ్ ఇన్ ద లైట్.
0: కొంతకాలము నేను ఈ జ్యోతిలో ఉంటున్నాను, నేను ఈ జ్యోతిలో ఉంటున్నాను, కానీ ఈ జ్యోతిలో ఉండడానికి నాలో కూడా ఒక జ్యోతి ఉండాలి కదా అని ఒక విధమైన దాని విచారణ ప్రారంభమైపోయింది.
1: ఆఫ్టర్ హి స్పెంట్ ఎ లిటిల్ టైమ్ లైక్ దాట్ దెన్ హి బిగన్ థింకింగ్ దేర్ మస్ట్ బి లైట్ ఇన్ హిమ్ ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ద లైట్.
0: మహమ్మద్ దీని యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాడు.
1: దెన్ హి మేడ్ ఎ ఫస్ట్ టు రికగ్నైజ్ ద బేసిక్ ట్రూత్స్ ఆఫ్ ఇస్లాం.
0: కొంతకాలం జరిగిన తర్వాత ది లైట్ ఈజ్ ఇన్ మీ, ది లైట్ ఈజ్ ఇన్ మీ అని సత్యాన్ని గుర్తించాడు.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ హి డిక్లర్డ్ ద లైట్ ఈజ్ ఇన్ మీ.
0: తనను ఆ లైటు, తాను లైట్లు, ఈ రెండింటి యందు ఉండటం వల్ల నేను దేవుణ్ణి, దేవుడు నాలో, నేను దేవుణ్ణి, దేవుడు నాలో అని రెండింటి యొక్క సమత్వము చేర్చుకుంటూ రావటం వల్ల ఐ ఆమ్ ది లైట్ అని అనిపించింది.
1: Thus he went on, I am in the light is in me, I am in God, God is in me.
0: ఇట్లనే
1: ఈ స్టేజ్ వేరే
0: ప్రతి మతము కూడాను తమ యొక్క గమ్యాన్ని గుర్తించుకునే నిమిత్తమై మార్గములు వేరువేరైనప్పటికీ గమ్యం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చారు.
1: All the religions are following different paths. But
0: God is the same. మానవ హృదయములు చాలా సంకుచితమైనటువంటివిగా ఉండటం చేతను, స్వార్థము స్వప్రయోజనంతో నిండిపోవటం చేతను కేవలం మత కలహాలములు అనేటువంటిది పెరిగిపోయి భగవంతుని కూడా ఒక విధమైనటువంటి యొక్క పార్టీ లీడర్ గా భావించుకోవడానికి కొనుక్కుంటూ వచ్చారు.
1: బట్ అన్ అకౌంట్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ అండ్ ది నారోనెస్ ఆఫ్ మ్యాన్ హీ హాస్ బిగాన్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ అదర్స్ అండ్ ఎంటర్డ్ ఇన్ టు క్వారల్స్ అండ్ ఈవెన్ బ్రాట్ డౌన్ గాడ్ టు ఎవరీ లో లెవెల్.
0: భగవంతునికి సంపూర్ణ శరణాగతుడైనటువంటి వానికి నిజమైనటువంటి భగవత్తత్వం కూడా అర్థమవుతుంది.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ సరెండర్స్ హిమ్సెల్ఫ్ కంప్లీట్లీ కెన్ అండర్స్టాండ్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ గాడ్.
0: అంతవరకు కూడా ఈ సత్యం వారు గుర్తించడానికి వీలు కాదు.
1: అంటిల్ సచ్ టైమ్ వన్ కెనాట్ రికగ్నైజ్ ట్రూత్ ఇన్ ఫుల్నెస్.
0: ప్రేమ స్వరూపులారా, భగవంతుడు మన యందే ఉంటున్నాడు, సమస్త శక్తులు మన యందే ఉంటున్నవి, సమస్తమైనటువంటి యొక్క తేజస్సు మన యందే ఉంటున్నది. ఇది కేవలము మానవ ఆకారమే కాని దివ్యమైన స్వరూపము. ఇది ఇహము కాదు, ఇహలోకము కాదు, జీవలోకము కాదు, ఇది దేవలోకము అనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించండి. అదే మీరు ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు అవుతారు, మీరే సత్యస్వరూపులు అవుతారు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. గాడ్ ఈజ్ ఇన్ అస్, ఆల్ ది ఎనర్జీ అండ్ ఆల్ ది పవర్స్ ఆర్ ఇన్ అస్. We have to recognize this particular fact and conduct ourselves. There is no separate heaven or any other world elsewhere. The divine world is here itself.
0: ఈ రెండింటిని సమన్వయం కావించేటువంటి ప్రేమ ఒక్కటే.
1: It is only love which can bring about harmony and reconciliation.
0: ప్రేమను పెంచుకోండి.
1: Develop love.
0: పెంచుకొని 10 మందికి పంచుకోండి.
1: Develop and distribute that love among 10 more others.
0: ప్రేమ ముదిత మనసి కహో.

There is a beautiful interaction between the devatas and the devi that is documented in Durga Saptasati. This is in chapter 4, which is titled Sakradi Stuti. Devi has just annihilated the demon Mahishasura, and then all the devatas come together and sing praises of Devi. They extol Devi. Now Devi is very pleased with all the devatas, and Devi says, Vretam Tridashas Sarve Yadasmatto Bhivanchitam. O devatas, I am very happy. I am pleased with your praises. I am ready to give you a boon. Ask whatever you want and I shall give it to you. And then the devatas come together and say, Bhagavatya Krutam Sarvam Nakinchidavasishyate. They say that, O Divine Mother, there is nothing more left for us to ask. Yadayam Nihata Shatru Rasmakam Mahishasuraha. The moment you have annihilated this demon called Mahishasura, you have fulfilled all that we have wanted. We don't have anything to ask. However, this is the clause. Yadi chapi varodayas tvayasmakam maheshwari. O mother, out of your infinite benevolence, your karuna, if you at all want to give us a boon, what would that be? Samsmruta samsmruta tvamno himsedhav paramapadaha. Whenever we think of you, whenever we sing your praises, whenever we sing your name, kindly ensure that all the paramapadas, apada is danger, not just danger, paramapadas, all the great dangers that are ahead of us, kindly remove them. That is only our prayer to you. I think this is relevant for all of us in today's day. We know that Swami is with us. We don't know where life will take us. There are multiple challenges waiting ahead for us. But all we can ask to Swami is that whenever we think of Swami, whenever we sing His name, whenever we sing His glory, we can only pray to Swami to ensure that all these paramapadas, all these great dangers are removed and our sadhana goes on smoothly. With these prayers in mind, let us all bow down to that divine principle, our most benevolent Mother Sai. Amma Yavaru. అమ్మలగన్న ఎమ్మ మూరమ్మల మూలపుటమ్మ చాలపెద్దమ్మ సురారులమ్మ గడుపారడి బుచ్చిన ఎమ్మ దన్నులో నమ్మిన వేల్పులటమ్మల మనమ్ములయుండడి అమ్మ దుర్గమాయమ్మ కృతార్థినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ అవర్ డివైన్ మదర్. విత్ దీస్ వర్డ్స్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ద స్పీకర్ ఫర్ టుడే, డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ద్విభాషా కోవిదులు. వీరు 1957 సంవత్సరంలో గుంటూరు జిల్లాలోని పొన్నూరు గ్రామంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం అవనిగడ్డలోను మరియు పొన్నూరులోనూ సాగింది. హీ హ్యాజ్ ఎ డిస్టింక్షన్ ఆఫ్ హోల్డింగ్ అ డబుల్ పిహెచ్డి డిగ్రీ ఇన్ తెలుగు అండ్ సంస్కృత్ రెస్పెక్టివ్లీ. సంస్కృతంలో విశ్వనాథ వారు రాసిన రూపకాలపై వీరు అమూల్యమైన పరిశోధన గావించారు. అనంతరం విజయవాడలోని సయ్యద్ అప్పలస్వామి సంస్కృత కళాశాలలో సంస్కృత శాఖాధ్యక్షులుగా పనిచేశారు. సంస్కృతంలోనూ మరియు తెలుగులోనూ అవధానాలు చేయడం వీరి ఘనత. ఇప్పటి వరకు ఈయన దాదాపు 500 అష్టావధానాలు, 3 శతావధానాలు చేశారు. వీరికి అవధాన కళా సరస్వతి, అవధాన శారద, శతావధాని శేఖర, అవధాన చతురానన అని బిరుదులు కలవు. అలాగే వీరు 2015 ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు. వీరు సంస్కృతంలో పంచారామ పంచభూత శివసుప్రభాతం మరియు కాశీ విశ్వేశ్వర సుప్రభాతం, అలాగే తెలుగులో మనస్సాక్షి మహాభారతం, కాశీసారం వంటి రచనలు చేశారు. లెట్ అస్ ఆల్ వెల్కమ్ డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, హూ విల్ అడ్రస్ అస్ ఆన్ ద టాపిక్ దేవీ ప్రహేళిక సత్యసాయి ప్రణాళిక. సాయిరామ్.

శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః. మమ భాగ్య విశేషేణ అహం అస్మిన్ పరాభవనామ సంవత్సర శరన్నవరాత్రోత్సవేషు అస్మిన్ మణిద్వీపే ప్రశాంతి నిలయే స్వామినాం సన్నిధౌ కించిద్ వక్తుం అహమత్ర అవకాశం లబ్ధః ఇతి మమ భాగ్య విశేషం మత్వా కించిద్ వదామి. అత్ర పరాశక్తి ప్రహేళిక సత్యసాయి ప్రణాళిక ఇది మమ వక్తవ్యాంశః. సత్యసాయి బాబా గారిని మనందరం సాయిరామ సాయి కృష్ణ ఇట్లా అనేక రూపాలుగా మనం స్వామివారిని ఆరాధిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి విషయం ఏమనగా, సత్యసాయి బాబా గారు సాక్షాత్తు శ్రీమాత యొక్క అవతారము అనేది ఈ రోజున నా ప్రతిపాదన, దానికి సంబంధించినటువంటి నా ప్రణాళిక. ఏ విధంగా అది అని అంటే, ఈ సృష్టి అంతా కూడా విశ్వమాత యొక్క, ప్రపంచమంతా సూపర్ పవర్, యూనివర్సల్ పవర్, దాని నుండి మనందరం కూడా సమస్తము సృష్టి ఆవిర్భవిస్తూ ఉన్నది. వేదం చెప్పినా అదే చెబుతున్నది. ఆ పరబ్రహ్మ యొక్క సంకల్పం చేతనే మనందరం కూడా జన్మించాం. సమస్త ప్రాణులు జన్మించాయి. 84 లక్షల జీవరాశులు జన్మించాయి. శోకామయత అని అనే చోట అక్కడ ఆ పరబ్రహ్మము సాక్షాత్తు శ్రీమాత అనగా శక్తి. శక్తి పరాశక్తి, ఆది పరాశక్తి. కాబట్టి ఆ ఆది పరాశక్తి నుంచి ఈ యుగ యుగాలుగా ఇన్ని వేల జీవరాశులు ఆవిర్భవిస్తూ అంతర్భూతంగాను ఆవిర్భవంగాను కొనసాగుతున్నటువంటి వ్యవస్థకు అంతటికీ కారణం ఆ తల్లి శ్రీమాత అని మనం శక్తిని ఆ విధంగా చెప్పుకుంటున్నాం. ఆ చెప్పుకుంటున్నటువంటి శక్తిని గురించి దేవీ భాగవతం, మార్కండేయ పురాణంలో ఉండేటువంటివి చండీ, సప్తశతి, త్రిశతి, ఇట్లా ఎన్నో విశేషాలు ఆమెను గురించి చెబుతూ ఉన్నాయి. ఆ చెప్పేటువంటిదంతా కూడా అది శ్రీ విద్యగా చెప్పబడుతున్నది. మనం ఎన్నో విద్యలు నేర్చుకుంటూ ఉంటాం, కానీ ఇవన్నీ ఒట్టి విద్యలు మాత్రమే. కొన్ని కేవలం పట్టకూటి కోసం, జీవనోపాధి కోసం చేసుకునేవి కొన్ని, కొన్ని కొన్ని కొన్ని ప్రయోజనాల కోసం మనం చేసేటువంటివి ఆ విద్యలు. కానీ అసలైన విద్య శ్రీ విద్య. ఆ శ్రీ విద్యయే మహావిద్య. కనుక మనం ఏ విద్య అధ్యయనం చేసినా శ్రీ విద్యాధ్యయనానికి దారి చూపించేటట్లుగా ఉండాలి. అందువలన ఆ తల్లి మనలో ఉండేటువంటి బలహీనతలను పోగొట్టి మనకు పునరావృతి రహితమైనటువంటి స్థితికి చేరుకునేటువంటి శక్తిని ఇస్తుంది. 84 లక్షల జీవరాశుల్లో మనం ఇప్పుడు మానవ జన్మను పొందగలిగాం. ఇంతకుముందు 800,000 జన్మలు ఎత్తాము. కృతాది యుగములలో ఈ కలియుగం వరకు మనం లెక్క పెట్టలేము. కానీ చిన్న పెద్ద జన్మలు ఎన్ని ఎత్తినా ఇప్పటికీ ఈ మాత్రం జ్ఞానము, బుద్ధి, వాక్కు ఉన్నటువంటి మానవ జన్మను మనం పొందగలిగాం. ఈ మానవ జన్మను సార్థకం చేసుకోకపోతే ఇది దుర్వినియోగం అయిపోతుంది, మళ్లీ కిందికి వెళ్లవలసి వస్తుంది.
కాబట్టి జంతువునాం నరజన్మ దుర్లభం అని శంకరాచార్య స్వామి వారు పెద్దలందరూ కూడా మనకు విషయాన్ని తెలియజేసి ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఈ జన్మను ఎందుకు ఉపయోగించుకోవాలి అంటే మళ్లీ పుట్టకుండా ఉండటం కోసం, పునరావృత్తి రహితంగా ఉండేందుకోసం. ఎందుకంటే మళ్లీ పుడితే మళ్లీ మరణించాల్సి ఉంటుంది. ఇట్లా ఇది ఎంతకీ అంతులేని విధంగా నడుస్తూ ఉంటుంది. ఏ పరాశక్తి నుంచి అయితే మనం ఆవిర్భవించామో ఆ పరాశక్తిలో లీనమవటానికి ఆ పరాశక్తి యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి. పరాశక్తి ఆయా సందర్భములైంది అనేక రూపాలను పొందుతూ ఉంటుంది, లోక రక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం. అటువంటి వాటినన్నింటినీ మనం కథలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ చెప్పుకున్నప్పుడు ఆమెయే సరస్వతిగా, ఆమెయే లక్ష్మిగా, ఆమెయే పార్వతిగా, ఇటువంటివి అన్ని మనం చెప్పుకుంటాం. పరాశక్తి ఉత్సవేషు అత్ర గూఢాదేవి ప్రహేళిక. ఇక్కడ ప్రశాంతి నిలయము అంటే మణిద్వీపము. శ్రీమాత ఇక్కడ ఆవిర్భవించింది సత్యసాయి రూపంగా. కాబట్టి ఇక్కడ మనందరం చేరుకునే భాగ్యాన్ని మనం పొందగలిగాం. వివృణుతే అద్యతద్రూప సత్యసాయి ప్రణాళిక. ఇక్కడ సత్యసాయి యొక్క ప్రణాళిక, వారు ఏర్పరిచినటువంటి విధానం అంతటినీ కూడా అంతా అనేక కోణాల్లో మనం ఇప్పుడు పరిశీలిస్తే ఇది అంతా అమ్మ యొక్క సంకల్పంగా మనకి, అంటే తాను ఈ కాలంలో ఈ యుగంలో తన ప్రణాళిక ఇట్లా ఉంటుంది అని చెప్పడం కోసం. ఆమె శ్రీ విద్యలో మహావిద్యలో ఎన్నో మనకు తెలియని ప్రహేళికలు ఉంటాయి. ప్రహేళికలు అంటే పజిల్స్. ఈ పజిల్స్ని మనం సరైన ఆన్సర్ తెచ్చుకోలేక ఒకళ్ళతో ఒకళ్ళు కొట్లాడుకుంటూ ఉంటాం. వామాచారమా, సమయాచారమా, దక్షిణాచారమా, ఏ మార్గంలో అమ్మవారిని తొందరగా మనం అనుగ్రహం పొందవచ్చు అంటాం. దశ మహావిద్యలు, అమ్మవారు కాళీ నుంచి కమలాత్మిక వరకు 10 రకములుగా ఆమె అవతారాలని ధరించినప్పుడు ఇందులో ఏ అవతారం గొప్పది, దేనిని మనం ఎందుకోసం పూజించాలి అని అంటాం. అలాగే అమ్మవారు త్రికూటాత్మికగా ఉంటుంది అన్నాం. అన్నప్పుడు వాగ్భవ కూటము, కామబీజ కూటము, శక్తి కూటము, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇందులో ఏది అన్నీ కలపాలా, కొన్నేనా, ఏం చేయాలి అని మనం ఆ పుస్తకాలు అన్నీ నామ సహస్రనామాలు అన్నీ చదువుతుంటాం, పూజలు చేస్తుంటాం. కానీ నువ్వు ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చావా అంటే ఏమిటోనండి, అది అందులో ఉంది, ఇట్లా ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. దట్ మీన్స్ ఇన్ మహావిద్య, ఇన్ శ్రీ విద్య మెనీ పజిల్స్ ఆర్ దేర్, ఎన్నో ఇటువంటి ప్రహేళికలు ఉన్నాయి. ఈ ప్రహేళికలకు సమాధానం ఎవరు చెప్పుకోవాలి? అమ్మాయి చెప్పుకోవాలి. అమ్మ సత్యసాయి రూపంలో అవతరించి ఈ ప్రహేళికలకు నేను సమాధానం చెబుతున్నాను, నా ప్రణాళికయే ఆ ప్రహేళికలకు సమాధానం అని చెప్పడానికి అమ్మ ఇక్కడ ఆవిర్భవించింది. ఎక్కడ ఆవిర్భవిస్తుంది అంటే చిత్రావతి నదీ తీరంలో, అలాగే తింత్రిణీ వృక్ష సమీపంలో. అదేవిధంగా గొల్లపల్లి పూర్వనామంగా కలిగినటువంటి పుట్టపర్తిలో. ఇన్ని ఆమె మహాశక్తి పరాశక్తి ఒకచోటకి కేంద్రీకృతం కావటానికి, అవతారము అంటే విశ్వమంతా వ్యాపించిన శక్తి ఒకచోటకు కేంద్రీకృతం అవటం. ఈ కేంద్రీకృతం కావటానికి ఆమె తగిన చోట్లు ఎన్నుకుంటుంది. మంచి ఎక్కడెవరైనా కూడా యోగంలో మనం భ్రష్టమైనా కూడా శుచీనాం శ్రీమతాంగేహే అని మనకి గీతలో చెబుతారు. నువ్వు ఈ సంవత్సరం ఈ జన్మలో కొంచెం యోగంలో మధ్యలో ఆగిపోయి పోయినా ఆ వచ్చే జన్మలో మంచి వాళ్ళ ఇంట్లో పుడతావు, శుచీనాం శ్రీమతాంగేహే అని నీకు అటువంటిది అన్నారు. అంటే ఒక జీవుడికే తాను కొంత యోగంలో ఒక దశకు చేరుకుంటే మంచి చోట పుడతావు అన్నప్పుడు సాక్షాత్తు
విశ్వమాత శ్రీమాత విశ్వశక్తి తాను మళ్లీ నేల మీదకు ఇప్పుడు రావాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు మంచి చోటు వెతుక్కుంటుంది, ఎక్కడ ఉండాలి అని. అప్పుడు సత్యసాయి రూపంలో తాను ఈ నేల మీద ఇక్కడకు ఈ సమయంలో ఆవిర్భవించి ప్రజల్లో ఉన్నటువంటి మానవులలో ఉన్నటువంటి ఈ శ్రీ విద్య సందేహములు లేదా ఈ పజిల్స్ వీటికి తగిన సమాధానంగా వారి యొక్క ప్రవర్తనను మార్చటం అనే విధంగా ఆవిర్భవించడం చేతనే నదీ తీరంలో ఈ నది కూడా విశేషమైన నది, చిత్రావతి నది, ఎన్నో చిత్రములను చేసేటువంటి నది. ఈ చిత్రావతి నది ఎక్కడో చిక్కమగళూరులో పుట్టి ఆ తర్వాత గండికోట దగ్గర పినాకినీ నదిలో కలుస్తుంది. ఈ చిత్రావతి నదీ తీరంలో అంటే యోపాం ఆయతనం వేద ఆయతనవాన్ భవతి అని మనం చెప్పుకుంటాం. అపామ ఆయతనం, నీటి యొక్క ఆయతనాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు ఆయతనవంతులు అవుతారు. మనం ఇక్కడికి వచ్చామంటే మనందరం ఆయతనవంతులు అయినాం. మనం మన ఇంటికి వచ్చేసామన్నమాట, మన నిలయానికి వచ్చాం. మనం స్వామి దగ్గరికి వచ్చామంటే మన ఇంటికి వచ్చేసామని అర్థం. కాబట్టి యోపామ అని మనం మాటిమాటికి మంత్రపుష్పంలో అక్కడ నీటి చోట్ల చెప్పుకుంటూ ఉంటాం. ఆ అపామాయతనం చిత్రావతి నదీ తీరంలో. అదేవిధంగా అక్కడుండేటువంటి తింత్రిణీ వృక్షం గురించి మనందరం కూడా కల్పవృక్షంగా చింత చెట్టు గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఆ చింత చెట్టు అన్ని సందేశాత్మకంగా సంకేతాత్మకంగా ఉండే విధంగా ఆ పరాశక్తి యొక్క ఆవిర్భావం ఇక్కడ మనకు స్వామి రూపంలో మనందరికీ సగిన ప్రణాళిక ఇవ్వటం కోసం. అంటే మీరు సమయాచారమా వామాచారమా దక్షిణాచారమా, మేము కొంతమంది వామాచారం కొంతమంది ఇటువంటివేమీ పెట్టుకోకండి, అవన్నీ పక్కన పెట్టేయండి, మీకు అందరికీ ఒకే ఒక ప్రణాళిక నేను ఇస్తున్నాను అని స్వామి శ్రీమాత మనకు ఇక్కడ ఇస్తున్నటువంటిదే. ఈనాడు మనం ఇక్కడ చెప్పుకునేటువంటి భాగ్యం కలిగింది. స్వామి యొక్క సంకల్పమే ఈ సంకల్పం. కనుక ప్రతిదానికి ఒక సంకేతం. ఆ నదికి పేరే చిత్రావతి అనే పేరు. ఆ పేరు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు? అట్లాగే అక్కడ ఉండేటువంటి చెట్లు వేరే అనేకమైన వృక్షాలు ఉండగా ఒక చింత చెట్టు అనగా చితిస్తత్పద లక్ష్యార్థ అని అమ్మవారిని ఏం పేరు చెప్పాలి అంటే తత్పద లక్ష్యార్థ అని మనం లలితా సహస్రనామంలో వాటిలో చెబుతూ ఉంటాం. అనగా తత్ అంటే ఇంగ్లీష్లో మనం దట్ అన్నాం అనుకోండి. దట్ అంటే వాట్ ఈజ్ దట్ అంటే కెన్ యూ సే అంటే దట్ ఈజ్ దట్ అన్నాం అనుకోండి. మరి ఆ దట్ అనే దాంతో మనం నౌన్ ఏం చెప్పాలి దానికి అంటే అమ్మవారే. తత్పద లక్ష్యార్థ, తత్ అనే పదమునకు లక్ష్యమైనది అమ్మయే. అది ఆ చైతన్యము అనేటువంటిది. చితి తత్పద లక్ష్యార్థ. కాబట్టి ఆ చైతన్యమునకు వృక్షమే మనం తెలుగులో అనుకునే చింత చెట్టు. ఆ చెట్టు కింద స్వామి తాను అనుష్ఠాన తపస్సు చేశారంటే చింత చెట్టు మనకు ఒక గురువు. ఏ విధంగా అంటే చింత కాయలు చిన్నగా ఉన్నప్పుడు దానిలోని కండ పైన ఉండేటువంటి పెంకు కలిసిపోయి ఉంటాయి. కానీ అది పండిన కొద్దీ అది చెట్టుకే అంటుకుని ఉంటుంది, కానీ పెంకుకి లోపలుండేటువంటి గుజ్జుకి సంబంధం విడిపోతుంది. అనగా ఆరు అటాచ్డ్ ఆర్ డిటాచ్డ్ ఆర్ సెమీ డిటాచ్డ్. మన జీవన విధానం ఎలా ఉండాలి అంటే చెట్టుకు వేలాడే చింతపండు లాగా, చింతకాయ పండు చింతకాయ ఎలా ఉంటుంది అంటే లోపలుండే గుజ్జుకి బయట ఉండే పెంకుకి సంబంధం లేదు, అది లోపలే ఉంటుంది. అట్లాగని విడిచిపెట్టి వెళ్ళిపోదు. మళ్ళీ మనం కూడా మన జీవన విధానాన్ని, మన ఉద్యోగ వ్యాపారాలు, మన జీవన వీటిని అన్నింటిని విడిచిపెట్టి మనం వెళ్ళటలేదు, కానీ విడిపోయి ఉంటున్నాం. వాటితో అనుబంధానికి మనం ఉండటం ఎలాగూ అనేటువంటిది ఆ చెట్టు నుంచి మనకు నేర్పుతుంది ఈ పుట్టపర్తి. అలాగే ఇక్కడ
ఇక్కడి నుంచి స్వామి ఈ ఊళ్ళోనే ఎందుకు పుట్టాలి, ఈ పేరేమిటి అనగా, మనకు మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉండేటువంటి కుండలిని యోగంలో మూలాధారంలో 3.5 చుట్టలు చుట్టుకుని ఉన్నటువంటి కుండలిని సర్పరూపంలో ఉంటే ఆ ఉండేదే పుట్ట. ఆ పుట్టలో నుంచి పైకి పైకి వచ్చేదే సహస్రారానికి చేరుకోవటమే మనం చేయవలసినటువంటి సాధన, యోగ సాధన. ఆ విధంగా ఆ కుండలిని శక్తి యొక్క ఆవిర్భావమే జరగటం కోసమే ఈ పేరు గల ఈ గ్రామానికి, పుట్టపర్తికి, స్వామి యొక్క ఆవిర్భావానికి తాను తండ్రి పేరు వెంకమ్మరాజు గారు, తల్లి పేరు ఈశ్వరమ్మ, అంతా అమ్మమయమే తప్ప మరొకటి లేదు. ఇంకొక పేర్లు ఎందుకు ఉండకూడదు? వెంకమ్మరాజు గారు అలాగే ఈశ్వరమ్మ గారు అనేవి అందులో అమ్మ అమ్మ అమ్మ. ఆ విధంగా స్వామి శ్రీమాత తాను అనేక రూపాలుగా ఆమె ధరిస్తూ ఉంటుంది. దశమహావిద్యాల్లో ఆమె కాళీదేవి, తారాదేవి, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగళాముఖి, మాతంగి, కమలాత్మిక అనేటువంటి ఈ రూపములన్నింటిలోనూ ఆమె చాలా సొగసుగా, అందంగా, అలంకారంగా కొన్ని చోట్ల కనిపిస్తుంది, కొన్ని చోట్ల చాలా వికారంగా కనిపిస్తుంది. ఇట్లా బహురూపములున్నాయి. కొన్ని చోట్ల చాలా భయంకరంగా ఉంటుంది, ఆమెను చూస్తేనే భయం వేస్తుంది, పేరు తెచ్చుకోవడానికి కూడా భయం వేస్తుంది. కొన్ని చోట్ల చాలా ప్రసన్నంగా ఉంటుంది. ఇన్ని రకాలుగా ఉండేటువంటి దశ మహావిద్యలకు మించినటువంటి ఏకాదశ మహావిద్య ప్రేమసాయి మహావిద్య. మీరందరూ వినాలి, కరతాళ ధ్వనులతో దీనిని మనం స్వామివారికి వినిపించాలి. ఇది దశ మహావిద్యలు మనందరం అధ్యయనం చేస్తున్నాం. శ్రీ విద్యలో చాలా ప్రధానమైనటువంటి ఘట్టం అమ్మ ఇన్ని రూపాలుగా ఉంది అని. ఇప్పుడు ఈ ప్రేమసాయి మహావిద్యలో స్వామి మనకేం చెబుతున్నారు? మిగతా అవతారములన్నింటిలోనూ కొన్ని చోట్ల దుష్ట శిక్షణ కోసం, కొంతమంది మన శత్రువుని మనం చంపడం కోసం చేసేటువంటి పూజలు ఇటువంటివి ఉంటాయి. ఈ సాయి ప్రేమసాయి మహావిద్యలో అటువంటివి ఏమీ ఉండవు. నువ్వు నీ జీవితాన్ని సార్థకం చేసుకో, సమాజానికి సేవ చేయి, పేదలకు సేవ చేయి, రోగులకు సేవ చేయి, ఇవన్నీ చేయి చేయి. దీని వలన ఇది 11వ మహావిద్యగా మనకు ఇవ్వటానికి ఈ మణిద్వీపంగా ఈ పుట్టపర్తిని ఎంచుకొని, ఒకప్పుడు గొల్లపల్లిగా ఉన్నటువంటిది, ఇక్కడి నుంచి ఆవులు పాలిచ్చినటువంటి చోటు, కామధేనువుగా ఉన్న చోటు, ఆ చింత చెట్టు కల్పవృక్షంగా ఉన్న చోటు, ఇవన్నీ ఉన్న చోటు మణిద్వీపం, చిత్రావతి నది తీరంలో. ఈ విధంగా స్వామి ఇక్కడ శ్రీమాత యొక్క పుమాకారంగా, పురుష రూపంగా తాను ఆవిర్భవించి మనందరికీ ఇంతకు మనకున్నటువంటి శ్రీ విద్యలో ఉండే సందేహములన్నిటికీ సమాధానమైనటువంటి ప్రణాళికను ఏర్పరిచారు. కాబట్టి ఈ పుట్టపర్తి వెనకాల ఉన్నటువంటి కథ ఇంతది. అందులో నుంచి మనం కుండలిని శక్తి యొక్క ఉద్దీపనం ద్వారా మనం మూలాధారం నుంచి మళ్లీ స్వాధిష్టానానికి వస్తున్నాం, అక్కడి నుంచి మణిపూరానికి వస్తున్నాం. ఇక్కడ కూర్చుంటే చాలు, ఇక్కడ కూర్చున్న వారందరూ, వాళ్ళ పిల్లలు గాని, పెద్దలు గాని, స్త్రీలు గాని, పురుషులు గాని, వారందరూ పండితులు గాని, పామరులు గాని, ఎవరైనా సరే ఇక్కడ కూర్చుంటే వెంటనే మన మూలాధారం నుంచి కుండలిని శక్తి యొక్క ప్రయాణం ప్రారంభమవుతుంది. స్వాధిష్టానికి చేరుకుంటాం, మణిపూరానికి చేరుకుంటాం, అనాహాతాన్ని అనాహాతానికి చేరుకుంటాం, విశుద్ధికి చేరుకుంటాం, ఆజ్ఞకి చేరుకుంటాం. ఆ తరువాత సహస్రారంలో పెద్ద వెలుగు, ఇక్కడికి వస్తే ఏదో పెద్ద వెలుగు మనందరికీ వస్తూ ఉంటుంది. అటువంటిది మనందరికీ సులువుగా, తేలికగా అందించడానికి పుట్టపర్తి నుండి అమ్మ ఈ విధంగా ఆవిర్భవించింది అనేటువంటిది నిస్సందేహమైన విషయం. మనందరి యొక్క అనుభూతి తెలుస్తూనే ఉంది కదా. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ కూర్చుంటే చాలు, మనలో వెంటనే మన వెన్నుపాము నుంచి ఆ కదలిక ప్రారంభమవుతుంది. ఒక ఆనందం అందరిలోనూ చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటారు.
స్వామి ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటారు. అందరిలోనూ ఒక చిరునవ్వు ఉంటుంది. అందరిలోనూ ఎదుటివారి కోసం ఏం చేయాలి అనేటువంటి ఒక సేవాభావం కనిపిస్తూ ఉంటుంది. అటువంటిది ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా ఎక్కడైనా ఎన్ని విపత్తులు వచ్చినా ప్రపంచం మునిగిపోయినా అక్కడ వీళ్ళు మనం ప్రత్యక్షమై అక్కడ సేవ చేసేటువంటి భాగ్యం మనకు సందేశంగా ఇచ్చినటువంటి స్వామి శ్రీమాతయే ఇప్పుడు ఈ పుట్టపర్తిలో మనందరికీ ఈ అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి అమ్మ ప్రశాంతి నిలయే దేవీం పరాశక్తిం ఉపాస్మహే. ప్రశాంతి నిలయంలో మనం ఎవరిని ఉపాసిస్తున్నామంటే దేవీం పరాశక్తిం ఉపాస్మహే. మనం స్వామివారి రూపంలో పరాశక్తి అయినటువంటి దేవిని మనందరం కూడా ఉపాసిస్తూ ఉన్నాము. సత్య సాయితి నామ్నా సా శక్తిదా ముక్తిదా సతాం. ఆ తల్లి సత్యసాయి అనే పేరుతో ఉన్నది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ శక్తినిస్తుంది, ముక్తినిస్తుంది, సజ్జనులైన వారికి ఇస్తుంది. కాబట్టి అటువంటి చోటు ఈ ప్రశాంతి నిలయం, ఈ పుట్టపర్తి, ఇదంతా కూడా శ్రీ విద్యా స్వరూపమై ఉన్నది. కనుక ఇక్కడ సంప్రదాయబద్ధంగా వైదికంగా మరి సమయాచారపరంగా దక్షిణాచారపరంగా అమ్మవారికి పూజలు హోమాలు యజ్ఞాలు యాగాలు అన్నీ చేస్తారు. అది దక్షిణాచారం అంటాం. మరి వామాచారులు అమ్మవారికి మాంసము రక్తము ఇంకేదో రకరకాలైన ఆధారంలో వాళ్ళు చేస్తారు. ఆమె దక్షిణ వామదక్షిణ సేవిత అని మన లలితాలంకార లలిత వీటిల్లో సహస్రనామాల్లో ఆమె వామాచారాన్ని దక్షిణాచారాన్ని అన్నిటిని ద్వారా సేవిస్తూ ఉంటారని చెప్పారు. ఆ తర్వాత సమయాచారం అని ఒకటి ఉంది. ఈ సమయాచారం కేవలం మనకి మనం యోగం ధ్యానం తపస్సు చేయటం. కనుక ఈ మూడు కూడా సమన్వయం చేయాలి. సమన్వయం చేస్తే లోకానికి పనికొస్తుంది, ప్రజలకు పనికొస్తుంది. వీళ్ళలో వీళ్ళు ఇట్లా విడివిడిగా కాకుండా ఉంటారు. దక్షిణాచార పరంగా ఉంటే వీళ్ళు ఎంతసేపు షోడశోపచార పూజలు, చతుష్టష్టి ఉపచార పూజలు, దీనికి సంబంధించినటువంటి శ్రీ సూక్తం, ఆ సూక్తం, ఈ సూక్తం ఇవన్నీ చదువుకుంటూ బాగానే ఉంది. అంతటితోటి వాళ్ళందరూ దక్షిణాచారులు ఆగిపోతారు. వామాచారులేమో వాళ్ళు చేసేటువంటి వికారములు పంచమకార ఆరాధనతోటి కానీ ఇట్లా ఒక ఒక మార్గంలో లోకానికి భయం కలిగించే మార్గంలో వామాచారం నడుస్తూ ఉంటుంది. పోనీ సమయాచారులు ఉన్నారంటే సమయాచారులు వారు ఎంతసేపు తంత్ర మార్గము, యోగము, ధ్యానము దీంట్లో ఉంటారు. అది వాళ్ళకి ప్రయోజనం ఉండొచ్చు. కానీ మానవుడు జీవుడు తాను సాటి జీవులకు ఉపయోగపడాలి, సమాజానికి లోకానికి ఉపయోగపడాలి. ఈ మూడు ఆచారములను కలిపినటువంటిదే నాలుగవ ఆచారము సత్యసాయి దుర్గా స్థాపితమైనటువంటి ప్రేమసాయి అనేటువంటిది. ప్రేమాచారము అనేది నాలుగవ ఆచారంగా మనందరం కరతాళ ధ్వనులతోటి ఇప్పుడు దక్షిణాచారము, వామాచారము, సమయాచారము ఈ మూడు ఆచారములు అట్లా ఉండగా వీటన్నిటిలోనూ ఉండేటువంటి లోపాలు సందేహాలను అన్నింటినీ చక్కదిద్దేటువంటిది ప్రేమాచారము. ప్రేమతో వీటన్నిటినీ జయించవచ్చు. అన్నిటినీ మనం ఇందులో శత్రుత్వాలు పోతాయి, ద్వంద్వాలు పోతాయి, అన్నీ పోతాయి. అన్నిటి ఎందు మనం పొందవలసినటువంటిది ప్రేమాచారంతో. మీరు వీటన్నింటినీ కూడా సరైనటువంటి శ్రీ విద్యా మార్గంలో వెళతారు అని స్వామి చెప్పారు మనకి. కాబట్టి ఈ సత్యధర్మ శాంతి ప్రేమలో ఈ ప్రేమాచారంగా నాలుగవ ఆచారం ఇక్కడ ప్రశాంతి నిలయంలో ఇప్పుడు ప్రతిష్ట చేయబడినది. దశమహావిద్యల తర్వాత ఏకాదశ మహావిద్య ప్రేమసాయి మహావిద్యగా, అలాగే మూడు ఆచారముల తర్వాత నాలుగవ ఆచారముగా ప్రేమాచారంగాను సత్యసాయి రూపంలో శ్రీమాత మనందరికీ. మీలో మీరు కలహించుకోకండి, మీలో మీరు కొట్టుకోకండి, చంపుకోకండి. మీరందరూ జ్ఞానవంతులవ్వండి, అందరూ సాధకులవ్వండి, అందరూ ఉపాసకులవ్వండి, అందరూ ఈ జన్మను సార్థకం చేసుకోండి.
నన్ను చేరుకోండి అనేటువంటి ఆ సందేశంతో మనకు సాయి రూపంలో ఈ ప్రశాంతి నిలయంలో మణిద్వీపంలో ఇస్తూ ఉన్నటువంటి విషయాలు. కాబట్టి మనం అందరినీ మన అందరం కూడా ఎలాంటి వాళ్ళం అంటే తృప్పు పట్టిన మేగులై తోచు నరులను. స్వామి, మేము పుట్టి మేమందరం తుప్పు పట్టిన మేకులంగా ఉన్నాం. ఈ తుప్పు పట్టిన మేకులు మేము కనపడంగానే నీవనంగా బంగారుగా ఎరుక కలిగి, కనపడంగానే బంగారు అని మీరంటే ఓహో మనం ఇనువు కాదు, మనం బంగారం అనే జ్ఞానం మాకు కలిగింది స్వామి. కాబట్టి ఇప్పటిదాకా తుప్పు పట్టిన మేకుల్లాగా ఉన్న మేము నీ నోట్లో నుంచి బంగారు అనే పిలుపు రాగానే అని ఆ స్వామి ప్రత్యక్షంగా నన్ను పిలిచి ఆ పిలుపుని పొందే భాగ్యం నాకు కలిగింది. కనుక బంగారు అనగానే నువ్వేమిటో తెలుసుకో అని అర్థం అన్నమాట. నువ్వు ఇనువు కాదు, నువ్వు తుప్పు పట్టలేదు, నువ్వు బంగారానివి, నీ జన్మ సార్థక్యాన్ని తెలుసుకో. అందరినీ బంగారు బంగారు అంటే దాని అర్థం నేను తుప్పు పట్టిన మేకును కాదు అనే విషయం తెలిసిందయ్యా మాకందరికీ. కాబట్టి అంత సాయి అటంచు నిన్ను అనేదం అమ్మా. అమ్మా, మేమందరం అందుకునే నిన్ను సాయి అని అంటున్నాం. ఆదిశక్తి పరాశక్తి వేదమూర్తి, ఆ తల్లి ఆదిశక్తి పరాశక్తి వేదమూర్తియే మనకు సత్యసాయి రూపంలో కనిపిస్తోంది. అందుకని నువ్వు బంగారువు అని ఎప్పుడైతే అన్నారో వెంటనే మనం సాయి అన్నాం. అంటే సా అయి కలిపితే సంస్కృతంలో సాయి అవుతుంది. అయి అనేది ఒక మన ఆశ్చర్యంలోనూ ఆనందంలోనూ చేసేటువంటి ఒక సంబోధన. అయ్యిగిరి నంది నీ నంది తమయది నీ అంటే అవన్నీ కూడా అయ్యిగిరి అయ్యి అని మొదలు పెడతాం. అయ్యి అనేది ఒకళ్ళని ఎవరినైనా పిలిచేటప్పుడు మనకు ప్రేమతో ఆత్మీయంగా పిలిచేప్పుడు అయ్యి అంటాం అన్నమాట. అది సంస్కృతంలో ఉండేటువంటి సంబోధనల్లో ఒక విషయం. ఇది క్లాసికల్ అండ్ ఎమోషనల్ యూసేజ్ అన్నారు. ఆ అయ్యి సా అయ్యి, సా అంటే షీ, షీ మీన్స్ సా శ్రీమాత. కాబట్టి సా అయ్యి, ఈయన ఎవరో కాదు ఆమె అని మనకు అనిపించిందనమాట. ఎందుకంటే ఎవరో నువ్వు ఇనువు ముక్క కాదురా, నువ్వు బంగారంరా అని ఎవరు చెప్తారు అంటే తన పేరు మర్చిపోయిన ఈగకు నువ్వు ఈగవు అని ఒక ముసలమ్మే చెప్పింది అని మనం చిన్నప్పుడు కథ చెప్పుకుంటూ ఉంటాం. పేరు మర్చిపోయిన ఈగకు ఒక ముసలమ్మ నువ్వు ఈగవే అని చివరికి ఎవరిని అడిగినా చెప్పలేకపోయారు. ఆమె వాళ్ళని వీళ్ళని అడిగింది ఎవరినో, చివరికి ఒక ముసలమ్మ చెప్పింది, ఆ ముసలమ్మే శ్రీమాత. కాబట్టి ఇక్కడ మనకు సాయి అనే పదానికి అర్థం సా అయ్యి. ఓ ఈయన ఆమెయే అని, షీఈస్ హీ అయ్యి అని అందరికీ చెబుతున్నాడు. ఎవరిని అడిగినా సా అయ్యి అంటున్నాం అన్నమాట. ఆ విధంగా ఇక్కడ కొలువు తీరి ఉన్నటువంటి స్వామివారు మనందరికీ కూడా సరైనటువంటి జీవన మార్గాన్ని తెలియజేస్తూ ఈ నాలుగు వామాచారము దక్షిణాచారము సమయాచారములకు భిన్నంగా ప్రేమాచార రూపంలో మీరు శక్తి ఉపాసన సేవా రూపంగాను అనేక విధాలుగా అందరూ చేయవచ్చు, చేయండి అని చెప్పారు. శ్రీ విద్యోపాసన మార్గే సమయ వామ దక్షిణాః ఆచారాః సంతి భిన్నాధ్వాః ప్రామా ప్రేమాచారు అత్ర నూతనః. ఇక్కడి నుంచి పుట్టపర్తి నుంచి ప్రశాంతి నిలయం నుంచి ప్రేమాచారం అన్ని ఖండాలకు విశ్వవ్యాప్తంగా అన్ని గోళాలకు వ్యాపించి ప్రేమతో మీరందరూ మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి అనే విషయాన్ని చెబుతున్నది మనకి. కాబట్టి అదేవిధంగా ఈ నవరాత్రోత్సవాలలో మనం అమ్మవారికి బాలాదేవి నుంచి ఒకరోజు గాయత్రి అన్నపూర్ణ ఒక వరుసలో అలంకారాలు చేస్తూ ఉంటాం. ఈ వరుసలో చేసే అలంకారాలు ఇట్లాగే ఎందుకు చేయాలి, ఇంకొక రకంగా ఎందుకు చేయకూడదు, మొదటి రోజే మహిషాసురమర్దిని వేసి చివరి రోజు బాలావి ఎందుకు వేయకూడదు,
ఎందుకు ఎవరు ఏర్పాటు చేశారు ఇట్లా అంటే, అమ్మ యొక్క అవతారములు, అమ్మ యొక్క లక్ష్యములను బట్టి ఆ ఈ 9 రోజుల్లో మనం ఏ అవతారంతో ముందు ముందుకు వెళ్ళాలి అనేటువంటిది చెప్పబడింది. అమ్మవారు త్రికూటాత్మికగా చెప్పబడుతుంది. అంటే 3 దశల్లో అమ్మ రూపాలు ఉంటాయి. త్రికూటాత్మిక అంటే షీఈ్ ఇన్ 3 స్టేజెస్. అవి 1 ఈజ్ వాగ్భవ కూటము. వాగ్భవ కూటము ఎక్కడి వరకు ఉంటుందంటే కంఠాధ కటిపర్యంతం. ఇదేమో కామబీజ కూటం. ఆమెకు గొంతు వరకు, తల నుంచి గొంతు వరకు ఉండేటువంటి దానిని వాగ్భవ కూటము అంటారు. అంటే ఆల్ సెన్సెస్ ఆర్ హియర్. అన్ని జ్ఞానేంద్రియములు ఇక్కడే ఉన్నాయి. కన్ను ఉంది, ముక్కు ఉంది, చెవి ఉంది, నాలుక ఉంది, చర్మం ఉంది. ఈ మొత్తం శరీరాన్ని నడిపించేటువంటి 5 జ్ఞానేంద్రియములు ఇక్కడే ఉన్నాయి. గొంతు నుంచి పై వరకు ఉన్నాయి. కాబట్టి అది వాగ్భవ కూటములో అమ్మ మొదటి దశలో. మనందరం ముందు బాలాదేవిగాను, ఆ తర్వాత గాయత్రీదేవిగాను, ఆ తర్వాత అన్నపూర్ణాదేవిగాను ఈ వరుసలో అలంకారాలు చేస్తూ ఉంటాం. మనందరం ఇది స్వామి తాను ఈ ప్రణాళిక ప్రకారం బాల వికాస్, ముందు బాల్యం నుంచి పిల్లల దగ్గర నుంచి వ్యక్తిత్వ వికాసాన్ని వారికి ఆధ్యాత్మికమైన అలాగే వ్యక్తిత్వంలో మానవత్వంతో కూడినటువంటి జీవన విధానాన్ని నేర్పడానికి వాగ్భవ కూటము అనేటువంటి అమ్మ యొక్క ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండే రూపం, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేటువంటి రూపం అది కామబీజ కూటంగా చెప్పబడింది. ఇక్కడి నుంచి కిందకు ఉండేటువంటి దాన్ని శక్తి కూటముగా చెప్పబడింది. ఈ 3 కూటముల యొక్క కదలికలను, ప్రయోజనములను 3 రకములుగా మనకు సత్యసాయి సేవా సమితికి స్వామివారు మన విధులుగా నిర్వహించారు, వారు అందించారు. కాబట్టి తప్పకుండా మనందరం వాటిని చేయవలసి ఉంటుంది. అందరు ఎవరైనా ఏ ఊళ్ళో అయినా, ఎక్కడైనా, ఏ దేశంలో అయినా, చిన్న గ్రామంలో అయినా, మహానగరంలో అయినా, అందరము నగర సంకీర్తన చేయాలి, అందరము సేవ చేయాలి, అందరము వైద్య సేవ చేయాలి. ఇటువంటి విభిన్నమైనటువంటి 3 దశలు అమ్మవారికి ఇక్కడి నుంచి ఇక్కడ జ్ఞానేంద్రియములతో అందరము పాఠశాలలు నెలకొల్పాలి. ఎక్కడ లేనంత గొప్ప విద్య ఇక్కడ లభించాలి. కాబట్టి అటువంటి గొప్ప విద్య వాగ్భవ కూటము విద్యకు కారణం. అందువల్లనే గాయత్రీ మాత కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని, విద్యార్థులు అందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చినా వారు అమ్మ యొక్క అనుగ్రహంతో విజ్ఞానవంతులు కావాలి, విద్యావంతులు కావాలి ముందు. ఆ తరువాత శరీరాన్ని పోషించుకునేటువంటి వైభవాలు, భోగాలు వీటికన్నిటి కోసం ఇక్కడి నుంచి ఈ భాగంలో ఆమె కామబీజ కూటంగా ఉంటుంది. అందుకని మనం రకరకాలైన ఉద్యోగాలు, వ్యాపారాలు, అవి ఇవి ఇవన్నీ చేసేందుకు ముందు విద్య జ్ఞానాన్ని పొందు, వాగ్భవ కూటము నుంచి ఈ కూటానికి రా. ఆ తర్వాత శక్తి కూటము ద్వారా నీవు సంపాదించింది, నువ్వు సాధించిన దాన్ని సమాజానికి ఇవ్వు, లోకానికి ఇవ్వు, నీ సేవ చెయ్యి, నీ శరీరాన్ని సేవ కోసం ఉపయోగించు. ఈ 3 విభాగములుగా మనకు స్వామివారు ప్రణాళికను అందించారు. కాబట్టి ఈ వాగ్భవ కూటం అంటే ఏమిటి, ఇవన్నీ అడిగి తెలుసుకుని, ఓహో అదే అనుకుని, ఆ రోజుకు పురాణం విని మళ్లీ మర్చిపోకుండా నువ్వు చెయ్యి. యూ హ్యావ్ టు డూ దిస్ ఈజ్ యువర్ డ్యూటీ ఇన్ 3 వేస్. నువ్వు ఈ 3 దారుల్లో అందరూ పనిచేయండి. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ చేయండి, చేయండి. అదే అమ్మ యొక్క త్రికూటాత్మక స్థితి అని మనకు స్వామి రూపంలో ఉన్న అమ్మ చెబుతున్న నూతన సిద్ధాంతము అన్నమాట. ఇప్పటికీ మనం చేయవలసింది మనను మనం ఉద్ధరించుకుంటూ లోకానికి సర్వే జనాః సుఖినో భవంతి అని మనం రోజు అంటున్నాం కదా. అన్నప్పుడు ఎట్లా ఉంటారు వాళ్ళు? భిన్నతలో లేదు, ఏకతలో ఉన్నది. అందుచేత ఆ విధంగా స్వామివారు. అలాగే అమ్మవారి యొక్క 3 శక్తులు చెప్పబడుతున్నాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని అమ్మవారి నామాల్లో మనం చెబుతున్నాం. మరి ఈ 3 శక్తులు కలిపితే ఇదిగో మనకు స్వామివారు ఇచ్చిన ప్రణాళిక అవుతుంది. ఇచ్ఛాశక్తి ఉండాలి ముందు.
ఒక పని చేయాలి అనే సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం ఎలా కలుగుతుంది అంటే అది ముందుగా మనం స్వామి యొక్క సన్నిధానానికి రావాలి, ఇక్కడి నుంచి స్వామి చెప్పినట్టు చేయాలి, మన సమితి చెప్పినట్టు చేయాలి అనేటువంటి దానితోటి ఇచ్ఛాశక్తి, ఏం చెబుతున్నారు ఎందుకు చెబుతున్నారు అనేటువంటి జ్ఞానం కలగటం వలన జ్ఞానశక్తి, దాన్ని ఆచరణలో పెట్టడం వలన క్రియాశక్తి, ఈ మూడు శక్తుల యొక్క సమ్మేళనముగా మనకు సత్యసాయి ప్రణాళిక అనేటువంటిది ఏర్పడింది. కాబట్టి శ్రీ విద్యయే సత్యసాయి ప్రణాళిక అనే విషయానికి ఇది ప్రమాణం. ఆ తర్వాత మనం అమ్మవారిని 10 రకరకాలైన అవతారాల్లోనూ అలంకారాలు చేస్తూ ఉంటాం. మనం అనుకునేటువంటి మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి అంటాం కదా. అయితే మనం సరస్వతి అనగానే చదువుల తల్లి అనుకుంటాం, కానీ ఆ సరస్వతి వేరు, ఈ సరస్వతి వేరు. ఈ మహాసరస్వతిగా అమ్మవారు తాను ఒక దశలో ఆ రూపాన్ని పొందింది. మూలా నక్షత్రం సప్తమి నాడు మనం చేస్తాం. ఆ పొందినప్పుడు ఆమె చండాసురుణ్ణి చంపడానికి ఈ చండముండ వధ, నిశుంభ వధ, సరస్వతీదేవి వీళ్ళని చంపింది. మనం నమ్మం ఆ సరస్వతీదేవి అంటే పలక, చేతులు చెప్పమాల, పెన్ను పేపరు ఆమె రాసుకుంటూ ఉంటుంది, మనకు రాయమని చెబుతుంది అని అనుకుంటాం మనం. కానీ మనకి దేవీ భాగవతంలో ఈ 10 రోజుల నవరాత్రోత్సవాల్లో అమ్మ మూలా నక్షత్రం, ఆ తర్వాత మహాసరస్వతిగా చెప్పబడేటువంటి ఆ తల్లి ఎవరంటే పరబ్రహ్మ. ఆ ఏ తల్లి అయితే మనకు మహావిద్యా స్వరూపిణిగా ఉన్నదో ఆ తల్లియే ఒక దశలో సరస్వతి యొక్క తేజస్సును తీసుకుని ఆమె అందరినీ మీ తేజస్సు ఇవ్వండి అంటూ ఉంటుంది దుష్ట శిక్షణ కోసం. కాబట్టి మన విద్య యొక్క తేజస్సు మనని ఏం చేయాలి అంటే మన చేత దుష్టత్వాన్ని శిక్షించేందుకు మరి అందరూ సిద్ధంగా ఉండాలి. విద్యార్థిని, విద్యార్థులు మన అందరం కూడా, మనం చదువుకునే చదువు కేవలం ఉద్యోగానికి కాదు, కేవలం మనం మన సబ్జెక్టులో మనం ఏదో ఒక పేపర్ సబ్మిట్ చేశామని అది గురించి కాదు. దీని ద్వారా నువ్వు ప్రజల్లో ఉండే ఏ దుష్టత్వాన్ని నువ్వు పోగొట్టగలిగావు? నువ్వు నిశుంభుణ్ణి చంపావా, నువ్వు చండముండాసుని చంపావా, అప్పుడు నీ సరస్వతి సార్థకమవుతుంది. కనుక అటువంటి విద్యా సంస్థలు, అటువంటి విద్యాబోధన ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా సరే వారందరికీ అటువంటి విద్యను అందించేటువంటి ప్రణాళికయే సత్యసాయి ప్రణాళిక. అలాగే మహాలక్ష్మి అనగానే అమ్మవారు లక్ష్మీదేవి, చేతుల నుంచి రూపాయలు రాలిపడుతూ ఉంటాయి, చుట్టూ ఏనుగులుంటాయి, ఇవన్నీ మనం అనుకుంటాం కదా. కానీ ఇక్కడ మహాలక్ష్మి రాక్షసుని చంపడానికి ఆ అమ్మవారి యొక్క రూపం లక్ష్మీ రూపంగా ఏర్పడింది. మనకు డబ్బులు ఇచ్చేటువంటి మహాలక్ష్మి, లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ అనేటువంటి ఆ లక్ష్మీదేవి, ఆమె శ్రీమన్నారాయణునితో ఉండి ఆమె చేసేటువంటివి అట్లా ఉండగా ఆమెలో నుంచి వచ్చిన తేజస్సే మహాశక్తి అందుకున్నప్పుడు ఈ రూపంగా సృష్టించింది. కాబట్టి మన డబ్బు కూడా, మన చదువు కూడా, ఇవన్నీ దుష్టత్వాన్ని తొలగించడం కోసం తప్ప నేను కోట్లు కోట్లు కూడబెట్టి దాచిపెట్టేశాను అనటం కాదు. అట్లాగే నేను 10 డిగ్రీలు ఉన్నాయి, నేను ఎన్నో చేసేసాను, ఎన్నో చదివేశాను అని అనుకోవటం కాదు. దీని వలన నువ్వేమైనా దుష్టత్వాన్ని పోగొట్టగలవా? అప్పుడు అది శ్రీ మహావిద్య, మహావిద్యా స్వరూపిణి, శ్రీ విద్యా స్వరూపిణి అవుతుంది నీ విద్య, లేకపోతే కాగితాల మీద ఉంటుంది. కనుక మహాకాళి రూపంగా అమ్మవారు తాను మధుకైటభులను చంపింది, రక్తబీజాసురుణ్ణి చంపింది. రక్తబీజాసురుడు కథ చాలా విచిత్రమైనది. వాడు ఎంత దుర్మార్గుడో, వాడి రక్తం ఒక బొట్టు నేల మీద పడితే అంతమంది దుర్మార్గులు పుడతారు. ఇప్పటి సమాజ పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పటి ప్రపంచ పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు రోజు పేపర్ చూస్తే వార్తలన్నీ ఎట్లా ఉన్నాయి, ఎంతమంది రక్తబీజులు ఎక్కడెక్కడెక్కడెక్కడ పుడుతున్నారు. ఈ కాబట్టి మహాకాళి రూపంగా అమ్మవారు తాను మధుకైటభులను చంపింది,
రక్త బీజాసురుణ్ణి చంపింది. రక్త బీజాసురుడు కథ చాలా విచిత్రమైనది. వాడు ఎంత దుర్మార్గుడో, వాడి రక్తం ఒక బొట్టు నేల మీద పడితే అంతమంది దుర్మార్గులు పుడతారు. ఇప్పటి సమాజం

శక్తి, ఆదిపరాశక్తి తాను ఇప్పుడు ఉన్నటువంటి ఈ కలియుగంలో ఆమెయే 5000 సంవత్సరాల క్రితం కృష్ణావతారం ఎత్తింది. కృష్ణుడిగా శ్రీకృష్ణ శ్యామలాదేవి, అంతకుముందు 200,000 సంవత్సరాలకు అవతల రామావతారం ఎత్తింది శ్రీరాము లలితాంబిక. లలితాదేవియే శ్రీరాముడిగా పుట్టింది. ఎందుకోసం అంటే ధర్మరక్షణ కోసం. మానవ జీవనంలో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎట్లా ఉండాలి, మిత్రులతో శత్రువులతో ఎట్లా ఉండాలి, ఒక వ్యవస్థ అంతా ఏర్పడాలి కాబట్టి అమ్మవారు లలితాదేవి తాను రాముడు అంది. కాబట్టి ఆమె స్త్రీ రూపాలు ధరిస్తుంది, పురుష రూపాలు ధరిస్తుంది, అంటే ఏదైనా శక్తే. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం. శివుడు అంటాం మనం, కానీ శివుణ్ణి వేలు కదిలించమనండి అంటే నాకు శక్తి లేదంటాడు అనుకో. కాబట్టి అమ్మవారు ఆయనలో ప్రవేశిస్తే, శక్తి ప్రవేశిస్తే వేలు కదిలిస్తాడు, మూడో కన్నైనా తెరుస్తాడు. ఏం తెరవాలన్నా అమ్మ యొక్క శక్తి ఉండాలి లోపల. కాబట్టి మనం ఏదైనా అడిగితే నాకు ఇప్పుడు శక్తి లేదని అంటాం, కానీ నాకు రాముడు లేడు, నాకు కృష్ణుడు లేడు, ఇటుండు అనం, నాకు శక్తి లేదు అంటాం. కాబట్టి శక్తి ఈజ్ ఎవ్రీవేర్, పవర్ ఈజ్ ఎవ్రీవేర్, పవర్ ఈజ్ యూనివర్సల్. కాబట్టి ప్రపంచమంతా శక్తి వ్యాపించి ఉన్నది, వృక్షాల్లో ఉన్నది, నదుల్లో ఉన్నది, కొండల్లో ఉన్నది, ఎవ్రీవేర్, పవర్ ఈజ్ ఎవ్రీవేర్. కాబట్టి అటువంటి దానిని మనం ఎక్కడికక్కడ అమ్మవారు ఒకచోటికి కేంద్రీకరిస్తూ ఉంటుంది, ఒక ప్రయోజనం కోసం కేంద్రీకరిస్తుంది. ఆ విధంగా 5000 సంవత్సరాల క్రితం కృష్ణావతారం ఎత్తింది ఆమె. ఆమెకు ఆత్మీయురాలైనటువంటి మంత్రిని శ్యామలాదేవి. ఆ శ్యామలాదేవికి చాలా బాధ్యతలున్నాయి. ఆమె కళలు, సంగీతము, సాహిత్యము వీటినన్నింటినీ కూడా ఆమె చూసుకుంటుంది, ఆవిడ పోర్ట్ ఫోలియో అది. అందువలన కాళిదాస్ గారు ఆవిడ గురించి చెప్పగానే ఆ వెంటనే కవిత్వం వచ్చింది. కనుక ఇట్లాంటివన్నీ ఇచ్చేటువంటి శ్యామలాదేవి మంత్రిని. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ విషయంలో గాని లేకపోతే ఏది ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఇవన్నీ చెప్పడం ఆవిడికి తెలుసు. ఒక్కోసారి అవసరమైనప్పుడు అమ్మవారు మొత్తం అంతా బాధ్యతలు శ్యామలాదేవికి అప్పచెప్పి ఆవిడ ఆ పని మీద వెళ్లిపోతూ ఉంటుంది. అటువంటిది శ్రీకృష్ణ శ్యామలాదేవి. శ్రీకృష్ణుడు ఎంత బ్యాలెన్స్డ్గా, తాను పూర్తిగా పాండవులు నేను మీతో ఉంటాగానే యుద్ధం చేయను అన్నాడు. అంటే ఇవన్నీ ఎన్ని అందులో ఉండేటువంటి ఈ వ్యవస్థ విధానములు, అంటే తాను అవతల వాళ్ళకి నువ్వు మాకు చుట్టమే కదా, నువ్వు వాళ్ళ వైపు వెళ్ళిపోయావు అని అనుకున్నాను, నేను ఊరికే వెళ్ళానయ్యా, నేనేమి ఆయుధాలు పట్టుకోలేదని వాళ్ళకి చెప్పడం గాని, కానీ ప్రతి క్షణం తాను అంతా గమనిస్తూనే ఉండటం గాని, ఇవన్నీ కూడా ఆ తల్లి యొక్క, శ్యామలాదేవి యొక్క రూపంగా ఆయన వ్యవహరణ అంతా జరపటం కోసం ఆ యుగంలో పుట్టారు, ద్వాపర యుగంలో పుట్టారు. ఆ తర్వాత కలియుగంలో ఇప్పటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి జీవన విధానంలో ఈ వ్యవస్థలో ఏం చేయాలి ఎట్లాగూ అంటే, ఈ ఇన్ని రకాలైన మహావిద్య విశేషములు వీటిల్లో ఉండే సందేహాలు ప్రశ్నలన్నిటినీ సమాధానం చెప్పగలిగినటువంటి సత్యసాయి అవతారాన్ని అమ్మ పొందారు. కాబట్టి శ్రీమాత యొక్క ఎంబాడిమెంట్ ఆఫ్ శ్రీమాత ఈజ్ సత్యసాయి, నో డౌట్ అబౌట్ ఇట్, యు హ్యావ్ టు క్లాప్ ఇట్. కాబట్టి తాను ఇప్పటి వ్యవస్థకు కావలసినటువంటి వ్యవస్థ మనకి ఇవ్వటం కోసం అప్పుడు ఒకప్పుడు రాముడుగా, ఒకప్పుడు కృష్ణుడుగా ఎట్లా ఆ ఆదిపరాశక్తి జన్మించిందో అదేవిధంగా ఇప్పుడు సత్యసాయిగా నేను ఇక్కడ పుట్టానని చెప్పడం కోసం ఇవన్నీ సాక్ష్యములు. నేను ధర్మరక్షణ కోసం దగ్గరలోనే ధర్మవరం, ఈ ప్రపంచం మొత్తం ఇదంతా ఈ అనంతం నుంచి నేను వచ్చాను, అనంతపురం, ఇవన్నీ దగ్గర దగ్గరే ఉన్నాయి. అనంతపురం ఉంది, ధర్మవరం ఉంది, చిత్రావతి ఉంది, పుట్టపర్తి ఉంది, ఇట్లా ఇవన్నీ మనం మామూలు ఒళ్ళు పేర్లుగా అనుకుంటాం, కానీ ఒక క్షణం ఇప్పుడు ఆలోచించాక తర్వాత ఓహో దీని వెనకాల ఇంత కథ ఉన్నదా, ఆ మహాశక్తి ఆవిర్భవించదలుచుకుంటే ఇన్ని ప్రయత్నాలు, ఇన్ని ఏర్పాట్లు జరుగుతాయా అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక వికాసం కోసం అంటే సత్యసాయి సేవా సంస్థలు

స్వామి చాలా క్రమశిక్షణతో దక్షతతో చేసే విధంగా పిల్లల్ని కూడా తీర్చిదిద్దారు. చిన్న పిల్లలైనా సరే వారు తప్పకుండా ఏమాత్రం ఒక క్షణం ఆలస్యం చేయకుండాను ఒక విషయంలో మనకెందుకులే ఎవరో చెప్తే చేద్దాంలే అనేటువంటి ఎవరిలోనూ ఉండవు. అది చేయవలసి వచ్చినప్పుడు తప్పకుండా మనం వెళ్ళాలి అనేటువంటి ఆ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరాశక్తి నుంచి వచ్చింది, సత్యసాయి రూపంగా వచ్చింది. కాబట్టి ఇంతమంది వేల లక్షల మంది మనకి దూర దూరంగా ఉండే ఎన్నో ఖండాలు, మధ్యలో ఎన్నో సముద్రాలు ఉన్న ఖండాలు, అక్కడి నుంచి కూడా అందరూ దీనికి ఆకర్షించబడటానికి కారణం మహాశక్తి ఆదిపరాశక్తి యొక్క ఆదేశం, ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహం. అది సత్యసాయి రూపంలో మనందరం వారు ఇక్కడ మనందరూ ఎదురుకుండా ఇక్కడ తిరిగినప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఈ క్షేత్రం నుంచి ఇక్కడి నుంచి ఈ మణిద్వీపం నుంచి ఈ చింతామణి గృహం నుంచి మనందరము కూడా ఆ శ్రీమాత యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. కాబట్టి భజన చేయటం అందరికీ తేలికైన మార్గాలు చెప్పారు. ఈ భజన అనేటువంటిది అంటే మేము జపం చేయలేం తపం చేయలేం ఇవేమీ వద్దు, చేసేవాళ్ళు చేయండి, దక్షిణాచారంలో చేసేవాళ్ళు మేము జపం చేస్తామండి అంటే చేయండి, మేము చండీ హోమం చేస్తామండి చేయండి, ఇవేవీ చేయలేకపోయినా సరే నీవు భజన చేయగలిగితే నీ చేతిలోనే 9 గ్రహాలు ఉన్నాయి. మన అందరం కూడా బ్లెస్సింగ్స్ ఆఫ్ 9 ప్లానెట్స్ వీ హ్యావ్ టు లివ్ ఇన్ దిస్ ఆన్ దిస్ ఎర్త్. మన 9 గ్రహాల యొక్క ఆనుకూల్యం మనకు ఉండాలి. నవానాం గ్రహానాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు అని ఆశీర్వదిస్తాం మనం. ఒక గ్రహం 2 గ్రహాలు కాదు, 9 ప్లానెట్స్ ఆర్ దేర్ ఫ్రమ్ సన్, సూర్యుడి నుంచి మొదలుపెట్టి 9 గ్రహాలున్నాయి. ఈ 9 గ్రహాల యొక్క అనుగ్రహం మనకు కావాలి. అట్లాగే మన శరీరంలో ఇంకా కిడ్నీస్ ఉన్నాయి, లివర్ ఉంది, హార్ట్ ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కళ్ళు, చెవు, ఎన్ని మెని ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నీ ఎలా ఏర్పడ్డాయంటే కాంబినేషన్ ఆఫ్ నర్వ్స్. ఈ నర్వ్స్ అన్ని అంటే దీస్ ఆర్ 72,000, 72,000 నరాలు మన శరీరంలో, మన కంటిలో సూక్ష్మమైన నరంలోకి రక్తం వెళ్తేనే మనకు అన్ని కనపడతాయి, లేకపోతే కళ్ళు ఉంటాయి కానీ ఏం కనపడవు. అంత సూక్ష్మ సూక్ష్మంగా ఇప్పుడు మీకు మూత్రపిండాలు చెడిపోయింటే అర్థం ఏంటంటే ఆ రక్తాన్ని అది ఫిల్టర్ చేయలేకపోతుంది అన్నారు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అలాగే మన శరీరంలో ప్రాణం ఉంది అనుకుంటున్నాం మనం. ప్రాణం అనేది ఇట్ ఈజ్ నాట్ సింగులర్ నెంబర్, దోజ్ ఆర్ 5. పంచ ప్రాణములు మన అందరిలోనూ ఉన్నాయి. ఈ ప్రాణములు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన, దీస్ 5 షుడ్ బి ఇన్ రైట్ ప్లేసెస్, దెన్ ఓన్లీ వీఆర్ హెల్దీ. ఈ 5 వాయు ఉండవలసిన చోట్లలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. ఏది ప్లేస్ తప్పినా సరే అపానవాయువు ఎప్పుడు కిందికి ప్రయాణం చేయాలి. ఒకటి మంచిది ఒకటి చెడ్డది అని అనుకోకూడదు మనం. అపానవాయువు అనేది దాని పని మన శరీరంలోంచి అన్ని కిందికి పంపిస్తూ ఉంటుంది. అంటే మనం మలమూత్ర విసర్జన చేయాలన్నా, ఒక తల్లి పిల్లాన్ని కనాలన్నా, శిశువుని కనాలన్నా కూడా శిశువు బయటికి రావాలంటే అపానవాయువు యొక్క ప్రమేయం ఉండాలి. అది తోసేయాలి, బయటికి తోసేస్తేనే జరుగుతుంది, లేకపోతే సిజేరియన్ చేసి కోసి బయటికి లాగాల్సి ఉంటుంది. కాబట్టి అపానవాయువు పనిచేస్తుంది. అలాగే ఉదానవాయువు ఉంది పైకి, అది ఎప్పుడు పైకే వెళ్తూ ఉంటుంది. వెళ్ళినప్పుడు మనకి తేపులు వస్తూ ఉంటాయి. ఒక విషయంలో మనకి భోజనం ఎక్కువైందండి తేపులు వచ్చాయంటాం అనుకోండి, ఆ పని ఎవరు చేస్తారంటే ఉదానవాయువు చేస్తుంది. మరి అవి కిందకి పోతే అపానవాయువు చేస్తుంది. అవి రైట్ ప్లేస్లో లేకపోతే వెంటనే వాడికి గ్యాస్ వచ్చింది, వీడికి ఇది వచ్చింది అది వచ్చిందని పేరు పెడతాం. అవన్నీ రైట్ ప్లేస్లో ఉంటే సరిగ్గా ఉంటే ఏమీ లేదని ఐఎమ్ హెల్దీ అంటాం. కాబట్టి విత్ దీజ్ 5 ప్రాణాస్, పంచ ప్రాణాస్, అవి ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే మనం వీఆర్ హెల్దీ. కాబట్టి ఈ పంచప్రాణములను సమానంగా ఉంచేది ఏది అంటే, అలాగే వీటిలో ఉండేటువంటి 72,000 ఆఫ్ నర్వ్స్ ఇన్ ఎవ్రీవేర్, వీటన్నిటి యొక్క సెంటర్ పాయింట్స్ ఆర్ ఇన్ అవర్ ఫింగర్స్. కాబట్టి భజన చేసినట్లయితే మీ హార్ట్, మీ లంగ్స్, మీ ఐస్, మీ ఇయర్స్, మీ కిడ్నీస్,
ఎవ్రీథింగ్ వీటన్నిటి సెంటర్ పాయింట్స్ ఆర్ హియర్. అలాగే సన్ ఈజ్ హియర్, మెర్క్యూరీ ఈజ్ హియర్, ఆల్ దీస్ ఫింగర్స్ అకార్డింగ్ టు పామిస్ట్రీ. మనకు నవగ్రహములు మన చేతిలో ఉన్నాయి. సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, ఇది సూర్య మౌంట్, సన్ మౌంట్. దిస్ ఈజ్ మెర్క్యూరీస్ మౌంట్, ఇక్కడ మెర్క్యూరీ ఉన్నాడు. దిస్ ఈజ్ సాటర్న్, శని యొక్క అనుగ్రహం. ఇది ఇక్కడ ఉన్నది, మధ్యవేలిలో ఉన్నది. జూపిటర్ ఈజ్ హియర్, వీనస్ ఈజ్ హియర్. లైక్ దట్ నైన్ ప్లానెట్స్ ఆర్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఆల్వేస్ వీ హ్యావ్ టు ప్లీజ్ దెమ్ విత్ భజన. దట్ మీన్స్ ఆక్యూప్రెజర్. ఆక్యూప్రెజర్ ఈజ్ వన్ టైప్ ఆఫ్, అది చైనా దేశంలో చెప్పారు, జపాన్లో చెప్పారని. ఇప్పుడు ఆక్యూప్రెజర్ అనేది ఒక ట్రీట్మెంట్గా చెప్తున్నారు. ఆక్యూప్రెజర్, ఈ ఆక్యూప్రెజర్ అనగా ఆ ప్రదేశాన్ని మనం గట్టిగా ఒత్తి పెట్టడము. గట్టిగా ఒత్తి పెట్టడం వలన, ఆక్యూప్రెజర్ వలన ఆ ఫలితాలు మన శరీరానికి వస్తాయి. కాబట్టి నాకు ఈ కిడ్నీ స్ట్రబుల్ ఉన్నది అన్నవాళ్ళు, ఇక్కడ దీన్ని ప్రెజర్ అట్టి పెట్టండి, ఇట్లా చేయండి, ఇట్లా చేయండి అని మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది 10 మినిట్స్ చేయండి, 5 మినిట్స్ చేయండి అని చెప్తాడు. అసలు అవన్నీ అనవసరం. భజన చేయి. నీ రెండు చేతుల్లోనూ ఉండేటువంటి 9 ప్లానెట్స్, అలాగే 72,000 ఆఫ్ నర్వ్స్ సెంటర్ పాయింట్స్ ఆఫ్, అవన్నీ కూడా మూవ్ అవుతాయి. వాటన్నిటికీ కూడా ఆక్యూప్రెజర్ ట్రీట్మెంట్ నువ్వు ఇచ్చినట్టు అవుతుంది. యు విల్ బి హెల్దీ. కాబట్టి మనకు ఆ ఆది పరాశక్తి ఎంత తేలికైన మార్గాలు ఇచ్చింది, సులువైన మార్గాలు ఇచ్చింది. చక్కగా అందరూ ఒకచోట కూర్చోవచ్చు, అందరూ ఒక శృతిలో చెప్పొచ్చు, అందరూ ఇది ఎన్ని, అందులో ఎన్ని లాభాలు. భజన వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. భజన కోసం బిఏ ఎంఏలేం చదవక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. నువ్వు చేతులు కదిలిస్తే చాలు, రెండు చేతులు నీ చేతులు నువ్వు రెండు కొట్టుకో. కాబట్టి క్లాప్స్ ఆర్ నాట్ యూజ్ఫుల్, వెరీ యూజ్ఫుల్. అందుచేత మనం ఇవన్నీ సత్యసాయి చెప్పినటువంటివి, ఆది పరాశక్తిగా చెప్పినటువంటివి. కాబట్టి వన్ ఫేజ్ ఈజ్ ఆధ్యాత్మిక విభాగంలోకి వస్తే స్వామి మనకు భజన గాని, నామస్మరణ గాని, వేదం గాని, ధ్యానం గాని, సత్సంగం గాని, మరి ఇటువంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని వీటన్నిటినీ ఒక ఫస్ట్ ఒక ఫేజ్లో ఇచ్చారు. 3 ఫేజెస్ ఆది పరాశక్తి యొక్క, ఎప్పుడైనా సరే ఆవిడ చెప్పేవి 3 ఫేజెస్లో ఉంటాయి. వాగ్భవ కూటము, కామకూటము, శక్తి కూటము, ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇట్లా 3 వేస్. దీస్ 3 వేస్ ఆర్ హియర్ ఇన్ సత్యసాయి డివోషన్, సత్యసాయిస్ ప్లాన్స్. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ హ్యుమానిటీ, మానవత్వం, సర్వీస్. కాబట్టి దానిలో అందరూ నిమగ్నం కండి. మానవ సేవ, ఒకరికొకరు సేవ చేయండి పేదలకి. అలాగే మంచి మంచి హాస్పిటల్స్, డాక్టర్స్ అందరూ కూడా మేము వైద్యం నేర్చుకున్నది సేవ కోసం అనే విషయాన్ని తెలుసుకోండి. కాబట్టి అటువంటి వైద్య విషయం గాని, ఇంకా మరి రక్తదానాదులు మనం చేయగలిగినటువంటి వైద్యం నాకు చేత కాదంటే రక్తదానం చేయి. ఏదైనా సర్వీస్, సేవ. కాబట్టి నారాయణ సేవ చేయి, పేదలకు అన్నం పెట్టండి, ఇవన్నీ చేయటం. గ్రామ సేవ చేయండి, మీ గ్రామానికి సేవ చేయండి. నగర సంకీర్తన అన్నిటికంటే గొప్ప సేవ. తెల్లవారుజామున అందరూ ఎవరిళ్లలో వాళ్ళు ఉండగా మీరు నగర సంకీర్తన చేసుకుంటూ వెళ్తే మీ భజన వలన, మీ చప్పట్ల వలన మీకు ఆరోగ్యం. అలాగే వారిని నిద్రలేపడం వలన, లేస్తూనే వారు భగవన్నామాని వినటం వలన వాళ్లకు ఆరోగ్యం, గ్రామం అంతా మేలుకోవటం. ఇంత పని నగర సంకీర్తన అనేది ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత సులువైన ప్రణాళిక. కాబట్టి ఊళ్ళో 1,000 మంది ఉంటే 10 మందే వెళ్ళొచ్చు, 5 గురే వెళ్ళొచ్చు. నగర సంకీర్తనకి ఎవరు రావట్లేదని అంటే ఇద్దరే వెళ్ళండి. ఇద్దరైనా సరే మీరు ఇంతమందిని నిద్రలేపారు, ఇంతమందికి భగవన్ నామాన్ని వినిపించారు, మీకు మీరు మీ ఆరోగ్యాన్ని మీరు తెచ్చుకున్నారు. కాబట్టి నోరు నువ్వంగ హరికీర్తి నొడవడేని, చేతులు ఆరంగ శివుని పూజింపడేని అని పోతన గారు చెప్పిన వీటన్నింటిలోనూ ఉండే అంతరార్థం ఇదే. కాబట్టి చేతులారంగా మీరు మన శరీరంలోంచి మనమే శక్తిని పుట్టించుకోవటమే, పరాశక్తి మనలోనే ఉంది, ఆ శక్తిని మనం ఉత్పత్తి చేసుకోవాలి, మనం పెంచుకోవాలి. కాబట్టి ఈ దశమహావిద్యలు ఇవన్నీ కూడా కఠినమైనటువంటి మార్గాలు కాకుండా ఈ కాలంలో
సరళమైనటువంటి మార్గములలో మనకి ప్రత్యక్ష గురువుగా ఎవరున్నారండి అంటే స్వామివారు ఇట్లా చెప్పారు అనేదే ప్రత్యక్ష గురువు. వీటన్నిటికీ గురువు ఉండాలి, మంత్రోపదేశం చేయాలి, ఇవన్నీ అంటారు. ఇక్కడ గురువు భజనయే మంత్రోపదేశం. చక్కగా నీవు నోటితో పలికినటువంటి ప్రతి భజన మంత్రమే, ఈ మంత్రాక్షరములే నువ్వు చేస్తున్నావు. కాబట్టి అటువంటి అంత గొప్ప సులభమైన సరళమైనటువంటి మార్గాన్ని ఈనాటి ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా అందించడం కోసమని ఆ ఆదిపరాశక్తి శ్రీమాత సత్యసాయి రూపంలో అవతరించి ఈ పరాభవన సంవత్సరంలో ఈ ప్రాంగణంలో అందరికీ తెలియజేసేటువంటి అవకాశాన్ని భాగ్యాన్ని ఇచ్చినందుకు సత్యసాయి స్వామివారికి పాద ప్రణామం చేస్తూ నమస్కారం, స్వస్తి.

0: Om Shri Sai Ram. On the auspicious occasion of Devi Navaratri celebrations at Prashanti Nilayam, we will now be blessed with Bhagwan's divine discourse, Sai Ram.
1: Prema Swarupulara, Shariram to Karmalu Acharinchali.
2: Do all activity with this body.
1: Kali Yetti Karmalu Acharinchali.
2: What kind of action?
1: Eppudu Acharinchali.
2: When?
1: దేనికోసం ఆచరించాలి?
2: వాట్ ఫార్?
1: దీని యొక్క ఫలితం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రిజల్ట్?
1: అని అన్నిటికీ అర్థం తెలుసుకుని,
2: వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఆల్
1: ఆస్పెక్ట్స్. ఎప్పుడు, ఎక్కడ, ఎచ్చట, ఏమి, ఎందుకు?
2: One has to answer all these questions. Where, when, why, how? With all the five senses we should take to action.
1: అప్పుడే ఇది తప్పు మార్గంలో ప్రవేశించదు.
2: Then it will never go along the wrong path.
1: కనుకనే ఈ శరీరం నిచ్చిండేటువంటిదంతా కూడాను కేవలం శరీర ధర్మం ప్రవృత్తి లక్షణం.
2: Body is gifted to undertake activity.
1: శరీరమాద్యం కలు ధర్మ సాధకం.
2: Body is there to do all right action.
1: ఎట్టి ధర్మము? లోక ధర్మము.
2: What kind of dharma?
1: ప్రవృత్తి అయినటువంటి ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
2: The body is given by God to do right action.
1: శరీరమాద్యం కలు ధర్మ సాధకం.
2: Body is given to do all right activity.
1: మనసు ఇచ్చినటువంటి దేనికోసం?
2: Why mind is given?
1: మనసు ఇచ్చినటువంటి నిత్యానిత్య పరిశీలన చేసే కోసమని.
2: Mind is there to inquire what is right and what is
1: permanent.
2: And to discriminate what is good and bad.
1: కనుక ఈ పరిశీలన గావించి
2: one should inquire.
1: ఈ పరిశీలన దేని వల్ల గావించాలని ఫీల్ అవుతుంది?
2: And how is it possible to inquire?
1: ఆత్మ యొక్క ప్రబోధన చేతనే ఈ మనసు పరిశీలన చేస్తుంది.
2: The inquiry is possible basing on the light of the spirit.
1: మనసు మధ్యలో ఉంటుండాలి.
2: The mind is in between.
1: ఇటువైపున ఆత్మ, ఇటువైపున శరీరము.
2: On one side there is the body, the other side the self.
1: ఈ మనసు అనేటువంటిది ఆత్మను అనుసరించి
2: the mind should follow the spirit.
1: శరీర కర్మను ఆచరించడం
2: and should undertake activity
1: in the body.
2: This is the proper path.
1: కానీ ఇప్పుడు ఆత్మధర్మాన్ని విసర్జిస్తున్నారు.
2: టుడే వన్ హ్యాస్ గివెన్ అప్ ది నేచర్ ఆఫ్ ది సెల్ఫ్.
1: శరీరమే ఫ్రెండ్ గా చేసుకుని శరీర ధర్మమే ప్రవృత్తిగా భావిస్తున్నారు.
2: అండ్ దే గో బై ద బాడీ ఇన్ ది ఎక్స్టర్నల్ పాత్.
1: నీ కొన్ని కర్తవ్యాలు ఉంటున్నాయి.
2: యు హావ్ సర్టన్ రెస్పాన్సిబిలిటీస్.
1: ఈ కర్తవ్యాలు నీవు అనుసరించాలంటే అప్పుడు కేవలం ఆత్మాభిమానంతో పోతే ప్రయోజనం లేదు.
2: యాజ్ యు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్
1: శరీర ధర్మమును మానసిక ధర్మమును ఆత్మ యొక్క హెల్ప్ చేత మనం ఆచరించాలి.
2: ద ఫిజికల్ యాక్టివిటీ అండ్ ద మెంటల్ యాక్టివిటీ కుడ్ బి టేకెన్ బై అటాచ్మెంట్.
1: నిజంగా శరీర ధర్మం నీవు ఆచరిస్తూ సక్రమంగా నీవు నడుస్తుంటే మనసు కూడా ప్రసన్నమైపోతుంది.
2: దేర్ఫోర్ ఇఫ్ అండ్ వన్స్ యు డు ద రైట్ యాక్టివిటీ మైండ్ విల్ ఎంజాయ్
1: మనసు కూడా ప్రసన్నమైనప్పుడు ఆత్మ సాక్షాత్కరిస్తుంది.
2: వెన్ వన్స్ ది మైండ్ ఇస్ ఎట్ రెస్ట్ ఇన్ పీస్ వన్ కెన్ విజువలైజ్.
1: ఈ మూడు కూడా ఒకే శరీరం నుండే మనం సంచరిస్తున్నాయి.
2: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ వన్ అండ్ ద సేమ్ మ్యాన్.
1: వేరు వేరు మార్గంలో లేదు.
2: దే ఆర్ నాట్ డైవర్సిఫైడ్.
1: ఈనాడు మానవుడు ఆచరించవలసినటువంటిది
2: వాట్ మ్యాన్ హ్యాస్ టు డూ టుడే.
1: ఏ శరీర ధర్మం మనం చేసినప్పటికీ ఇది మంచియా చెడ్డనా?
2: వాట్ ఎవర్ యాక్షన్ మైట్ బి డన్ వెదర్ ఇట్
1: నా కుటుంబ గౌరవాన్ని నిలబెడుతుందా లేదా?
2: వెదర్ ఇట్ అప్హోల్డ్ ద ప్రెస్టీజ్
1: నా మానవత్వాన్ని గౌరవిస్తుందా లేదా?
2: వెల్ ఇట్ విల్ రిప్రజెంట్ ద మ్యాన్
1: నన్ను మానవుడిని ఈ సమాజంలో పిలుస్తారా లేదా?
2: విల్ పీపుల్ కాల్ మీ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ నాట్?
1: సమాజం కూడా ఒకవైపు ఉంటుండాలి.
2: దేర్ ఇస్ సొసైటీ ఆన్ వన్ హ్యాండ్.
1: వ్యక్తి పరిణామము, సమాజ పరిణామము, ఆత్మ పరిణామము, మూడింటి యొక్క తత్వం మనం విచారించాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు ఇన్వెస్టిగేట్ ది ఇండివిజువల్ చేంజ్, ద సొసైటల్ చేంజ్ అండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది స్పిరిచువల్.
1: కనుకనే మొట్టమొదట మనము ఇండివిజువల్ చేంజ్.
2: సో వీ షుడ్ థింక్ ఆఫ్ ఇండివిజువల్ చేంజ్.
1: ఇందులో వచ్చేటువంటి యొక్క దుర్గుణాలు, దురాచారములు అన్నింటినీ మనం చక్కగా విచారణ చేయాలి.
2: వీ హావ్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ టెంపర్మెంట్స్ అండ్
1: వీటిని దూరం చేయాలి.
2: వీ హావ్ టు గివ్ అప్ దెమ్ టోటలీ.
1: అప్పుడే దీనికి కొన్ని విధమైనటువంటి మార్గములు కూడా ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ సర్టన్ ప్రిస్క్రిప్టివ్ వేస్.
1: అసత్యం ఆడటం,
2: ఫాల్స్హుడ్,
1: అధర్మములో ప్రవేశించటం,
2: అన్రైచియస్నెస్,
1: దొంగతనములు చేయటము,
2: స్టీలింగ్,
1: ఈ విధమైనటువంటి దీంట్లో ఈ యొక్క శరీరము అనేక రకములుగా ప్రవర్తిస్తుంది.
2: బై రిజార్టింగ్ టు దీస్ పార్ట్స్ ద బాడీ గెట్స్ ఇట్ ఆన్ సీక్రెట్ వే.
1: మరొక జీవిని కూడాను బాధిస్తుంది.
2: అండ్ ద బాడీ సమ్ టైమ్స్ ఈవెన్ హర్ట్స్ అదర్స్.
1: ఈ శరీర సంబంధమైనటువంటి యొక్క ప్రవృత్తి ఇట్టి కర్మలు ఆచరిస్తూ ఉంటుంది.
2: అండ్ దిస్ ఈస్ ది ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ద బాడీ.
1: కనుకనే దీనిని మనము పూర్తి మార్పు గావించుకోవాలి.
2: వీ హావ్ టు బ్రింగ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫిజికల్
1: సమాజ ధర్మం మనం పాటించాలి.
2: అండ్ వీ హావ్ టు అబ్జర్వ్ ద సోషల్
1: సమాజంలో ఏమిటిది?
2: వాట్ ఈస్ సొసైటీ?
1: త్రాగటము, తినటము, ప్రవర్తించడము, సంసార సంబంధమైనటువంటి దీంట్లో అమితమైనటువంటి వాంఛలు పెంచుకోవటము, ఇలాంటిదంతా కూడాను కేవలము ప్రాపంచిక సంబంధమైన ప్రవృత్తులు.
2: ఈటింగ్, డ్రింకింగ్, ఫుడ్, రేమెంట్, షెల్టర్, లిమిట్లెస్ డిజైర్.
1: ఇంతే కాదు, జూదం కూడాను ఈ యొక్క మానసిక ప్రవృత్తి యొక్క లక్షణమే.
2: Gambling is also an external trait.
1: కనుక దీని వల్లనే ఈ మనస్సు ఒక విధమైనటువంటి అపమార్గం పడుతుంటది.
2: That leads to mental pollution.
1: ఇండివిజువల్ చేంజ్ కలిగిన తర్వాత
2: ఆఫ్టర్ ఇండివిజువల్ చేంజ్
1: సామాజిక చేంజ్ అనేటువంటిది మనం సంపూర్ణంగా నెరవేర్చుకోవచ్చు.
2: అండ్ దెన్ యూ కెన్ ఫాలో ద సోషల్ నార్మ్ వెల్.
1: సామాజిక సంబంధమైనటువంటి చేంజ్ కలిగిన తర్వాత ఆధ్యాత్మిక పరివర్తన చక్కగా జరిగిపోతుంది.
2: వెన్ దేర్ ఇస్ ఎ చేంజ్ సోషల్ చేంజ్ దేర్ విల్ బి స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్.
1: ఇండివిజువల్ అనేటువంటిది కేవలం ఒక ప్రధానమైనటువంటిదిగా ఉంటుండాలి.
2: ఇండివిజువల్ జర్నీ కమెన్స్ ఆల్ అలోన్.
1: సామాజికమైనటువంటిది కేవలం కొంత పవిత్రమైనటువంటిగా ఉంటుంటుంది.
2: సోషల్ చేంజ్
1: ఆధ్యాత్మికమైనటువంటిది పూర్తి పవిత్రంగా ఉంటుంటుంది.
2: ద స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ టోటలీ సీక్రెట్.
1: కనుకనే దీనినే ఎస్ఏఐ అన్నారు.
2: దిస్ ఈజ్ సెడ్ ఇన్ దిస్ వర్డ్ ఎస్ఏఐ.
1: ఎస్ అనేటువంటిది ఏమిటి?
2: వాట్ ఈజ్ ఎస్?
1: అది ఏ స్పిరిచువల్ పరివర్తన.
2: దట్ ఈజ్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్.
1: సామాజిక పరివర్తన అనేటువంటిది ఏ అంటే ఏమిటిది?
2: వాట్ ఈజ్ ఏ?
1: అసోసియేషన్ పరివర్తన.
2: చేంజ్ ఇన్
1: అసోసియేషన్ సామాజిక పరివర్తన.
2: దిస్ ఈజ్ సొసైటల్ చేంజ్.
1: ఐ అనేటువంటిది ఇండివిజువల్ పరివర్తన.
2: ఐ ఈజ్ ఇండివిజువల్ చేంజ్.
1: కాబట్టి ఇవన్నీ కూడా ఒక సాయిలోనే ఈనమై ఉంటున్నాయి.
2: ఆల్ దీస్ త్రీ ఆర్ దేర్ ఓన్లీ ఇన్ సాయి.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: ఈనాడు దేశము ఇన్ని రకములైనటువంటి ఒక అవస్థలకు గురి కావటము,
2: ద కంట్రీ ఇస్ ఫేసింగ్
1: ఒక విధమైన అగ్నిగుండంగా కూడా మారిపోతుండాలి ఈ ప్రపంచము.
2: ద హోల్ వరల్డ్ హెస్ బికమ్ ఎ బోర్న్ ఫైర్ ఇన్ ఫ్లేమ్.
1: ఎక్కడ పోయినా భయమే.
2: ఎవ్రీవేర్ దేర్ ఇస్ ఫియర్.
1: ఏం చేసినా భయమే.
2: వాట్ ఎవర్ యు డు
1: ఏం చెప్పినా భయమే.
2: వాట్ ఎవర్ యు
1: సే సత్యాన్ని కూడా భయపడుతున్నారు.
2: వి ఆర్ అఫ్రైడ్ ఈవెన్ టు స్పీక్ ట్రూత్.
1: కనుకని ఇలాంటి పరిస్థితి లోపల మొట్టమొట ఆధ్యాత్మిక చాలా అవసరమైనటువంటిది.
2: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ స్పిరిచువల్ చేంజ్ ఇస్ నెసెసరీ.
1: ఈ ఆత్మవిశ్వాసం కోల్పోవడం చేతనే
2: as a self confidence is lost.
1: అస్తవ్యస్తమైనటువంటి మార్గములంతా కూడా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
2: So many distortions, perversions and
1: ఎంత గొప్పవాడైనప్పటికీ,
2: he may be great man,
1: ఎంత విద్యావంతుడైనప్పటికీ,
2: however wise he is,
1: ఎంత శ్రీమంతుడైనప్పటికీ,
2: wealthy person,
1: కానీ మార్గం తప్పి ప్రవర్తిస్తున్నాడు.
2: But he is proceeding in the wrong way.
1: పేరు పెద్దది,
2: he has got a big name,
1: కానీ ప్రవర్తన చాలా అల్పమైనటువంటిది.
2: But his conduct is so mean.
1: ప్రవర్తన చేతనే పేరు మనం సంపాదించాలి.
2: You have a good name by following the right conduct.
1: ప్రవర్తనకు మించినటువంటిది మరొకటి లేదు.
2: No other beyond the righteous conduct.
1: అన్ని విధాలా వర్తింపజేసేటువంటిది ప్రవర్తన మాత్రమే.
2: Therefore, it is the conduct that decides your nature.
1: కనుక ఈ ప్రవృత్తిని మీరు వదిలిపెట్టనక్కర్లేదు.
2: It's not necessary to give up the external path.
1: సాధ్యమైనంత వరకు మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
2: To the extent possible, proceed
1: in the right direction. నీ ఆత్మతృప్తికి నీకు సంబంధించినట్టుగా చేయి.
2: Work for the satisfaction of your conscience.
1: సేయుగు తేతాయుగు ద్వాపర యుగములందు
2: in earlier ages of
1: పాపమును కొన్ని వేళతో ఎంచేకు మాత్రమే సాధ్యమవుతుండేది.
2: ఇట్ వాస్ పాసిబుల్ ఓన్లీ ఫర్ కపుల్ ఆఫ్ ది పీపుల్ ఇన్ దోస్ డేస్.
1: కానీ కలియుగం లోపల
2: ఈ
1: పాపమునకు పరిమితమే లేదు.
2: ద సిన్స్ హావ్ నో లిమిట్స్ అట్ ఆల్.
1: ఇది ఎంచుటక వీలు కాదు.
2: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్ అప్ ఎయిదర్.
1: ప్రతి క్షణం కూడాను పాపమే.
2: ఎవ్రీ మూమెంట్ సిన్.
1: ప్రతి కణం కూడాను పాపమే.
2: ఎవ్రీ మూమెంట్ ఇస్ ఫుల్ ఆఫ్ సిన్.
1: ప్రతి అణువు కూడాను పాపమే.
2: అండ్ ఎవ్రీ సెల్ ఇస్ ఫుల్ ఆఫ్ సిన్.
1: ఈ విధంగా పాపంతో కూడినటువంటి ఒక తత్వాన్ని మనం ఏ రీతిగా సంహరించాలి?
2: వెన్ ది సిన్ఫుల్ నేచర్ ఇస్ సో ప్రిడామినెంట్ హౌ టు కాంకర్ ఇట్.
1: కనుకనే
2: సో
1: కృష్ణుడు కూడా చెప్పాడు.
2: నా ఆల్సో సేస్
1: అర్జున,
2: అర్జున
1: నీవు యుద్ధానికి పోతున్నావు.
2: యు ఆర్ గోయింగ్ టు ద బ్యాటిల్ ఫీల్డ్.
1: కానీ యుద్ధం సామాన్యమైనటువంటిది కాదు.
2: ఇట్స్ నాట్ ఆర్డినరీ బ్యాటిల్.
1: నెమ్ము ధనుం చేయ.
2: గెట్ అప్ అర్జున.
1: విధి బలీయము.
2: ద ఫేట్ ఈస్ సర్టెన్.
1: న్యాయము గెలుచు.
2: జస్టిస్ విల్ బి
1: ట్రయంఫ్. స్వార్థము.
2: సాక్రిఫై ది
1: సదా యుగ ధర్మం మీదే కదో.
2: And this is going to be
1: kaadu.
2: Not only this.
1: Inka saravarsham tappadu vishwashanti kinna.
2: There is bound to be the rain of arrows for world peace.
1: Kevalam nee ambula cheta nee sampanchi ambula cheta nee potaadte prayojanam kaadu. Saravarsham tappadu.
2: It is not simply enough to fight with an arrow.
1: Ambula varshame kurchali.
2: There should be the rain of arrows.
1: Ragulkone manta minta vivachuni inta.
2: And it's going to happen all over here and there.
1: Oka vaipuna sekuni.
2: And there is Shakuni.
1: One wife is Karnudu.
2: And Karna on one side.
1: Veerittaru kuda durmargamaina margaanni avramistunnaru.
2: They are following the wrong wicked path.
1: Satyam telisi kudanu
2: Karnudu
1: dinni praveshinchadam ledu.
2: And Bhishma has not gone into the right way.
1: Satya dharmamulo poorthi telisina Karnuniki.
2: And Karna knows satyam dharma.
1: Enta satyamunna enta dharmamunna heena gunammu manaledu.
2: Though with all this righteousness and the truth he has not given up his mean mentality.
1: Karnudu antati vaadu.
2: కర్ణ
1: కడపటికి ఏమయ్యే?
2: వాట్ హ్యాపెన్ టు హిమ్ ఎట్ ది ఎండ్?
1: కర్ణుడు భారతీయ వీరస్తుడా?
2: ద సన్ ఆఫ్ భారత్ అండర్స్టాండ్.
1: కర్ణుడు ఎలాంటి దాన కర్ణుడు అని పేరు పొందినటువంటి వాడు.
2: యు నో ద కర్ణ స్టాండ్స్ ఫర్
1: చారిటీ. కర్ణుడు కూడా కట్ట కడపటికి ఏమనిపించాడు?
2: వాట్ హ్యాపెన్ టు కర్ణ ఎట్ ది ఎండ్?
1: కనుకనే భగవంతుని అండదండలు పొట్టి పొందినారు పాండవులు.
2: Pandavas were the recipients of God's grace.
1: తన ఆజ్ఞ తప్ప మరొక దానిని అనుసరించడం లేదు.
2: దే నెవర్ డిసోబేడ్ గాడ్స్ కమాండ్.
1: యుద్ధము రాయబారానికి వెళ్లాడు.
2: When emissary was sent,
1: కానీ తిరిగి వచ్చినప్పుడు,
2: when he returned,
1: నకుల సహదేవులు ఇద్దరు కూడాను పాదాల పైన పడ్డారు.
2: నకుల సహదేవ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్
1: కృష్ణ. కృష్ణుడు అంటే చాలా ప్రీతి.
2: They love Krishna intensely.
1: బిడ్డల వలె వారు ఆశించేటువంటి వారు.
2: And in fact he treated them as his children.
1: కృష్ణ ఏమి జరిగింది నీ సంభాషణలో?
2: కృష్ణ వాట్ హ్యాపెండ్ దేర్?
1: నాయన వారు యుద్ధమును అంగీకరించారు అన్నాడు.
2: He said they accepted to fight.
1: అప్పుడు చెప్పాడు.
2: Then he says
1: సంభాషణకు పోయినటువంటి కృష్ణుడు,
2: Having gone there for compromise,
1: తిరిగి సుక్షేమంగా వెనుకకు వచ్చి,
2: You have returned safe enough.
1: ఇది ఏ 10,000 నేటికి?
2: This is enough and enough all the wealth for this day.
1: మార్గం మా కృష్ణుని ఏం చేస్తారో అని భయపడ్డాను.
2: We are afraid of your situation.
1: క్షేమంగా ఇంటికి వచ్చాడు.
2: You returned safe.
1: ఇది మాకు 10,000 అన్నారు.
2: This is everything for our life.
1: ఇంతటి ఆనందాన్ని పొందారు వాళ్ళు.
2: They were so happy at that moment.
1: ఇంతే కాకుండా
2: not all this.
1: అర్జునులో కొన్ని పొరపాట్లు జరుగుతూ వచ్చాయి.
2: Arjuna committed certain mistakes.
1: దీనికి పూర్వం రాయబారానికి పోయినప్పుడు
2: అర్లియర్
1: రాయబారం మనకు అక్కర్లేదు.
2: అర్జున సెడ్ ఐ డోంట్ వాంట్ దిస్.
1: యుద్ధమే సిద్ధమని చెప్పు.
2: నెసెసర్లీ ఫైట్ వాట్ హి సెడ్.
1: కానీ యుద్ధంలో ప్రవేశించారు.
2: వెల్ వార్ స్టార్టెడ్.
1: ప్రవేశించేటప్పటికి అందరి బంధుమిత్రులను, గురువులను, శిష్యులను అందరినీ చూచాడు.
2: హీ కుడ్ వాచ్ ఆల్ హిస్ రిలేషన్షిప్స్, చాప్టర్స్ అండ్ అసోసియేట్స్.
1: అభిమానం మారిపోయింది.
2: అండ్ దెన్ దేర్
1: అది దేహాభిమానము.
2: దట్ ఈస్
1: అక్కడ దేహాభిమానం చూడని ఇంత అర్జునుడు పాల్గొన్నాడు.
2: అండ్ అర్జున కేమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఫిజికల్ బాడీ అటాచ్మెంట్.
1: ఇందరి బంధుమిత్రులు, గురుపుత్రులను చంపి భరించుటెట్టుడు.
2: How is it to kill all these relationships and so many people relations?
1: Na kannulu virugutunnavika kaalam gadupukaka kadalam intikinnannadu.
2: My head is reeling. I am not able to stand here. Let me go back.
1: Krishnaniki kopam vachindi.
2: Krishna was angry.
1: Nenu urukunnatvanti vaadu nannu purukolipavu.
2: In fact you provoked me.
1: Yuddham siddham ani cheppavu.
2: You said that I should be ready to fight.
1: Rammika yuddham siddham anaka kaalahrana meekeyela.
2: And you said why waste of time?
1: Gopala,
2: be ready.
1: ఈ కాలహరణమే చేయొద్దు.
2: యూ సెట్ డోంట్ వేస్ట్ టైం.
1: యుద్ధం సిద్ధమని చెప్పు.
2: బీ రెడీ టు ఫైట్.
1: చెప్పినటువంటి ఈ అర్జునుడు
2: అర్జున
1: కాలహరణము చేయక కదలం ఇంటికి అన్నాడు.
2: అండ్ హీ సెట్ డోంట్ వెయిట్ లెట్ మీ గో బ్యాక్ హీ సేస్ నౌ.
1: మీ నిమిత్తమై నేను ఇంత కూడా రాయబారానికి వెళ్ళాను, కానీ లేకపోతే నాకు రాయబారమే ఇష్టం లేదు.
2: ఫర్ యువర్ సేక్ ఓన్లీ ఐ యాక్టెడ్ యాజ్ అన్ అంబాసిడర్ యాజ్ యువర్ ఎమిసరీ.
1: కాలకూటమున అమృతము సృజింప వీలా? కాలకూటమున అమృతము సృజింప వీలా?
2: ఇస్ ఇట్ పాసిబుల్ టు కన్వర్ట్ ద పాయిజన్ ఇంటు నెక్టర్?
1: బై ద దావాగ్నిలో మళ్ళీ పూల వెజదలు లీలా?
2: ఇస్ ఇట్ పాసిబుల్ టు త్రో ద ఫ్లవర్స్ ఇంటు ద
1: ముష్కరుని మ్రోలా?
2: అండ్ ఇస్ ఇట్ పాసిబుల్
1: హితోక్తులు మేలా గుణజాల? ఏలయ్యకి ఈ సంధి మాటలు?
2: Will wicked people listen to all good words? Is the path of right way?
1: కాలకూటమున అమృతం సృజింప వీలా? ఈ కాలకూటములో అమృతం పుడుతుందా?
2: ఇన్ దిస్ పాయిజన్ ఇస్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్
1: బై దావాగ్నిలో మల్లె పూల వెజజల్లు లీలా?
2: వుడ్ యు త్రో ది జాస్మిన్ ఫ్లవర్స్ ఇంటు ద ఫ్లేమ్స్?
1: ముష్కరుని మ్రోలా?
2: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆల్ బ్యాడ్ పీపుల్?
1: హితోక్తులు మేలా?
2: విల్ దే పే హిమ్ టు గుడ్ వర్డ్స్?
1: బోధిస్తే గానీ ఇవి సరిపోయేటువంటివి కాదు.
2: దే డోంట్ లిసన్ టు గుడ్ టీచింగ్స్.
1: కనుకనే ఇక సర్వర్షము తప్పది విశ్వశాంతికి నన్ను.
2: దేర్ఫోర్ ఫర్ ది వరల్డ్ పీస్ రెయిన్ ఆఫ్ ఆరోస్ ఇస్ బౌండ్ టు హ్యాపెన్.
1: ఎందుకోసము?
2: వాట్ ఫర్?
1: అన్ని వైపులా అగ్ని మండుతున్న సమయం లోపల
2: వెన్ దర్ ఫ్లేమ్స్ ఆల్ ఓవర్
1: ఫైర్ వ్యాన్ అంతా తీసుకుని పోయి
2: అండ్ దే వెంట్ ఇన్ దేర్ ఫైర్ వ్యాన్.
1: కానీ కొంతవరకు చల్లార్చవచ్చు.
2: దే కుడ్ ఎక్స్టింగ్
1: ఎక్కడ చూసినా గానీ అగ్ని మండుతుండే సమయం లోపల
2: వెన్ ది ఫైర్ ఇస్ ఆల్ ఎవ్రీవేర్
1: దీనికి ఏ యొక్క ఇంజిన్ ప్రయోజనం లేదు.
2: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ఎక్స్టింగ్
1: ఏ ప్రయత్నంలో దీనికి సాధ్యం కాదు.
2: నో ఎఫర్ట్ విల్ బి
1: శరవర్షము తప్పదు విశ్వశాంతికి. కృష్ణ ఇంకా దీనికి శరవర్షమే తప్పదు.
2: The rain of arrows should happen.
1: ఇది కూడా దేనికోసం? విశ్వశాంతికి.
2: What for? For the world peace.
1: ఈ విశ్వశాంతికి కూడా యుద్ధం చేయాలి.
2: Even for world peace one has to fight.
1: కనుకనే మొట్టమొదట మీరు థాట్స్, సంకల్పాలను పవిత్రంగా చేసుకోండి.
2: దేర్ఫోర్ మేక్ యువర్ థాట్స్ ప్యూర్.
1: సత్య సంకల్పాలను పెంచుకోండి.
2: డెవలప్ ప్యూర్ థాట్స్.
1: సత్యభావాల్లో మీరు ప్రవేశించండి.
2: గెట్ ఇన్ టు ట్రూత్ఫుల్ వే.
1: సత్యమైన మార్గాన్ని అనుసరించండి.
2: ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: కానీ ఒక్కొక్క సమయం లోపల సత్యం వల్ల మనకు కొన్ని బాధలు కలగవచ్చును.
2: యు మే ఫేస్ సర్టన్ ప్రాబ్లమ్స్ వెన్ యు ఫాలో ట్రూత్.
1: కానీ వాటిని తప్పించుకోవడానికి తగినటువంటి ఒక యుక్తిని కూడా పెంచుకుంటే ఆ యుక్తి కూడా ఒక యోగమే.
2: యు హావ్ ఆల్సో సర్టన్ డివైసెస్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద పాత్
1: ఆఫ్ డేంజర్. దుర్మార్గంలో పోకూడదు.
2: బట్ యు షుడ్ నాట్ బి క్రూయల్ ఎనీవే.
1: మానసిక తృప్తిగా నీవు నడుచుకోవాలి.
2: యు షుడ్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: యజ్ఞయాగాదులు చేసినటువంటి దుర్గుణాలు త్యాగం చేయడం కోసమని,
2: సీక్రెట్ రిచువల్స్ యజ్ఞాన్ని కండక్టెడ్ టు
1: దురాచారములు త్యాగం చేయడం కోసమని,
2: బ్యాడ్ ప్రాక్టీసెస్
1: సత్కర్మలు సదాచారంలో అభివృద్ధి పరచుకునే నిమిత్తమే,
2: యూ హావ్ టు డెవలప్ ట్రూత్ అండ్ ట్రూత్ఫుల్ కండక్ట్.
1: అప్పుడే నీవు సత్యశీలుడవుతావు.
2: దెన్ యూ విల్ బి వన్.
1: మొట్టమొదట ఇంద్రియాలను అరికట్టినప్పుడు మనకి ఏ విధమైనటువంటి దుర్మార్గ భావాలు రావు.
2: When once you control your senses, there will be no bad ideas.
1: అప్పుడు ఎవరిపైనా ద్వేషం రాదు.
2: Then you will not hate anybody.
1: తిట్టినవాడు నా యందే ఉన్నాడు, నేను కూడా తిట్టినవాడి యందే ఉంటున్నాను.
2: In fact, the one who accused me is in me, and I
1: తిట్టినవాడు నేను, తిట్టినవాడు తాను.
2: And we are not different.
1: అతని యందు ఉన్నది ఒకే ఆత్మ, నా యందు ఉన్నది ఒకే ఆత్మ.
2: The same self is present in both of us.
1: ఏకాత్మ భావాన్ని మీరు గుర్తించుకోవాలనుకుంటే ఎవరిపైనా ద్వేషం రాదు నీకు.
2: And when once we have this one pointed spirit of the self,
1: అప్పుడు అందరూ ఆనందంగా ఉంటారు.
2: And both of us will be happy.
1: దమనే సంభవించవు.
2: And there will be no problems.
1: విచారములే సంభవించవు.
2: No anxieties.
1: ఈ యొక్క ఏ విధమైనటువంటి ద్వేషములే మనకు రావు.
2: There will be no hatred at all.
1: అట్టి ప్రేమను మనం ప్రవేశించుకోవాలంటే ఏకాత్మ భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
2: Develop that love. We should have single
1: నీ యందు నా యందు ఉన్నది ఒకే ఆత్మనే.
2: The same self is present in both of us.
1: కనుకనే మనకి ఈ దుర్గుణాలు పోవాలంటే ఏకాత్మ భావాన్ని అనుసరించండి.
2: To get rid of bad qualities, we should have this.
1: దేహాలు భిన్నంగా ఉండవచ్చును,
2: బాడీస్ మే బి డిఫరెంట్,
1: మనసులు భిన్నంగా ఉండవచ్చును,
2: మైండ్స్ మే వేరీ,
1: కానీ ఆత్మ మాత్రం ఒక్కటే.
2: బట్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
1: కనుక ఇంతమంది ఇక్కడ కూర్చున్నప్పటికీ దేహాలు వివిధంగా ఉంటున్నాయి.
2: సో మెనీ హావ్ అసెంబ్లెడ్.
1: అందరి యందు ఉన్నటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
2: సేమ్ స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్ ఇస్ సేమ్.
1: ఉదాహరణగా మీరు తీసుకోండి, ఎన్ని బల్బులు ఇక్కడ వెలుగుతున్నాయి.
2: యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ యు ఫైండ్ సో మెనీ బల్బ్స్.
1: చిన్న చిన్న బల్బులు ఉన్నాయి, ఇక్కడ విడివిడి బల్బులు ఉన్నాయి, ఇక్కడ గుత్తి బల్బులు ఉన్నాయి. ఎన్ని బల్బులు ఉన్నప్పటికీ కరెంటు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించుకుంటే ఈ బల్బులతో మనం ఏమాత్రం భేదం పెట్టుకోము.
2: యు ఫైండ్ ద బల్బ్స్ ఓవర్ దేర్ ఇన్ ద శాండిలియర్స్ హియర్, బట్ యు ఫైండ్ ద సేమ్ కరెంట్.
1: మన దేహాలంతా కూడా కేవలం బల్బులు వంటివి.
2: ద బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
1: దీనికి అనేక రకములు, అనేక రంగులు, అనేక పేర్లు ఉంటున్నాయి.
2: ఇట్ హాస్ గాట్ ద బాడీస్ హావ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ కాంప్లెక్షన్.
1: అందరి యందు ఉన్నటువంటిది ఆత్మ అనేటువంటిది కరెంట్ ఒక్కటే.
2: బట్ ద కరెంట్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
1: కనుకని ఈ ఆత్మభావాన్ని పెంచుకొని,
2: డెవలప్ ది ఆత్మిక్ ఫీలింగ్,
1: ఆత్మాభిమానం అభివృద్ధి పరచుకుని,
2: గెట్ అటాచ్డ్ టు ద
1: దేహాభిమానం క్రమక్రమేణ తన్నగించు చేసుకోండి.
2: కట్ షార్ట్ యువర్ బాడీ అటాచ్మెంట్.
1: అతి శీఘ్ర కాలంలోందే,
2: వెరీ సూన్,
1: ఈ ఏకాత్మవాదం వల్ల
2: విత్ దిస్
1: లోకంలో యుద్ధములు కాని, అశాంతి కాని, అక్రమలు కాని, అనాచారములు కాని సంభవించకుండా ఉండాలని చెప్పని మీరందరూ కూడా ప్రార్థించండి. స్వామి కూడాను ఆశీర్వదిస్తాడు.
2: యు ప్రే ఫర్ ది వరల్డ్ పీస్. Because there will not be any conflict or war or agitation in this world when we have one pointedness of the self which is present in all. Don't hate anybody.
1: లోకస్ సమస్త సుఖినో భవంతు. ఈ దేశమే ఆ దేశమని మీరు భేదం పెట్టుకోకండి.
2: భగవాన్ విల్ బ్లెస్ అవర్ ప్రేయర్స్.
1: పాకిస్తాన్, అమెరికా, రష్యా, ఇండియా అనేటువంటి భేదం ఏమాత్రం పెట్టుకోకండి.
2: డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ నేషనాలిటీస్.
1: విశ్వ కుటుంబీకులమే మనము.
2: వి బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ ఆఫ్ యూనివర్స్.
1: మానవులందరూ ఒక కుటుంబీకులే.
2: ది ఎంటైర్ హ్యూమన్ రేస్,
1: మానవ జాతి అంతా ఒక మానవ జాతి.
2: ద హ్యూమన్ సొసైటీ,
1: ఈ జాతి అంతా తండ్రి భగవంతుడే.
2: అండ్ గాడ్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ రేస్.
1: కనుకనే బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
2: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: ఈ రెండింటినీ మీరు అభివృద్ధి పరచుకోండి.
2: డెవలప్ దీస్ టూ ఐడియాస్.
1: అప్పుడే లోకస్ సమస్త సుఖినో భవంతు అని ఉచ్చరించినటువంటివి సత్య స్వరూపాన్ని ధరిస్తాయి.
2: సో ఆల్ దట్ హస్ బీన్ ప్రేడ్ ఫర్ అండ్ సెడ్ దట్ ద వరల్డ్ షుడ్ బి హ్యాపీ,
1: అతి శీఘ్ర కాలంలోనే,
2: వెరీ సూన్,
1: ఈ జగత్తునందు,
2: ఇన్ దిస్ వరల్డ్,
1: అన్ని దేశముల వారు కూడా క్షేమంగా ఉండాలి.
2: ఆల్ పీపుల్ షుడ్ బి హ్యాపీ.
1: అన్ని దేశముల వారు కూడా ఆనందంగా ఉండాలి.
2: పీపుల్ ఆఫ్ ఆల్ నేషన్స్ షుడ్ బి జాయ్ఫుల్.
1: ప్రార్థన మీరు చేసి
2: ప్రే లైక్ దట్.
1: దీనివల్ల మీరు ఈ సుఖాన్ని, ఆనందాన్ని కూడా అనుభవించి
2: అండ్ ఎక్స్పీరియన్స్ ద జాయ్ అండ్
1: జగత్తు కూడా దీన్ని చాటాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను.
2: ప్రాపగేట్ అండ్ పబ్లిసైజ్ ద నీడ్ టు బి జాయ్ఫుల్, హ్యాపీ అండ్ పీస్ఫుల్.
1: ఇదే మనం చేయవలసినటువంటి పని.
2: దిస్ ఇస్ ద జాబ్ దట్ వీ షుడ్ డూ.

0: ఓన్లీ సార్ బేస్డ్ ఆన్ భాగ్యశ్రీ మెలోడియస్ రాగా.
1: అబ్సల్యూట్లీ, అండ్ జనరలీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ సాఫ్ట్ అండ్ స్లో భజన్స్.
0: యా, ఈవెన్ దే ఆర్ షార్ట్ అండ్ స్వీట్ భజన్స్ యాక్చువల్లీ.
1: యెస్,
0: మేబీ అంబ మందహాసవదిని ఈజ్ అ బ్యూటిఫుల్ భజన్ విచ్ ఇస్ నాట్ సో షార్ట్ లైక్ మహాదేవా, విచ్ ఇస్ ఓన్లీ జస్ట్ 4 lines.
1: Yes. So I guess there are many bhajans in this raga, and each one is very beautifully composed.
0: Yeah.
1: So shall we move on to the swaras of the bhajan?
0: Yeah, let's move on to the swaras for each line. The first line.

0: You were listening to a dance drama, Savitri, presented by the Balvika children from Kerala on 19th November 2002.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
2: Sai Ram, dear listeners, many of us lead a life of ups and downs with much difficulty, but still would never give up Swami. How can we live such a life successfully and reach Him finally? Bhagwan Baba compassionately advises us today. Let us now listen to a divine discourse delivered to the students in the auditorium of the Sri Satya Sai Institute of Higher Learning in Prashanthinilayam on the 31st of July, 1986.
3: മനസ്സേ ഹേതു മനുഷ്യനി മനുഗടക്കുന്നു ബന്ധമുനക്കു മാന്യതക്കുന്നു മനസ്സേ ഹേതു മനുഷ്യനി മനുഗടക്കുന്നു ബന്ധമുനക്കു മാന്യതക്കുന്നു
4: മൈൻഡ് ഈസ് റെസ്പോൺസിബിൾ ഫോർ ദി ലിബറേഷൻ ഓഫ് മാൻ for his bondage and for his honor and glory.
3: Manase mukhyamu muktiki.
4: For liberation again, mind is very important and essential.
3: Manase dukkham vidichu maimarepichu.
4: Mind again will make us forget ourselves and get intoxicated with the illusions. And also will be responsible for the sorrows and misery.
3: Prema swarupulara.
4: Embodiments of divine love.
3: Manasu atyanta sukshmaina shakti.
4: Mind is essentially a very subtle and extraordinary power itself.
3: Idi ఆహార పదార్థముల వల్లనే మనకు లభ్యమవుతుంది.
4: మైండ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫుడ్ అండ్ వాట్ ఎవర్ వీ టేక్ ఇన్ యాజ్ ఫుడ్.
3: చాందోక్యోపనిషత్తు నందు ఉద్దాలకునికి శ్వేతకేతునికి జరిగినటువంటి సంవాదం ఇదియే.
4: ఇన్ చాందోక్య ఉపనిషత్ ది డైలాగ్ బిట్వీన్ ఉద్దాత్ అండ్ శ్వేతకేతు relates to mind only.
3: Swachchamainatunti parishuddhamainatunti aaharame parishuddhamainatunti manasunu kaligi untundi.
4: Clean and pure food can bring about a clean and a pure mind.
3: Parishuddhamainatunti manasu kaliginatunti vyaktulu bhavapuritamai premapuritamai shaktivantamainatunti viga untaru.
4: People with pure mind will have emotional purity, strength of will, and all the power at their disposal.
3: Parishuddhamaina manasu saanabettina katte vantidi.
4: Pure mind is very powerful, like a razor's edge.
3: Parishuddhamainatunti manasu yokka samskrutiye vijnanam.
4: The culture of a pure mind may be described as wisdom.
3: Itti parishuddhamaina manasu kaliginatunti vaade manonigrahamunu sadhinchagaladu.
4: Only a man with pure mind can achieve control of mind and senses.
3: Manasika samudramunandu
4: in the ocean of mind
3: sankalpamulainatunti tarangamulu nirantaramunu vichuchire undunu.
4: Thoughts which will be compared to waves will be occurring all the while, continuously.
3: Manasu nigrahinchinatunti manavudu tana yokka divyamainatunti yokka tattvam cheta జగత్తుని ప్రకాశింపగలడు.
4: ఎ మ్యాన్ హూ అండర్స్టాండ్స్ హిజ్ ఓన్ మైండ్ విల్ బి ఏబుల్ టు షైన్ రేడియంట్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్.
3: మంచి పరిమళం గల ఊదత్తుల వల్ల తన యొక్క సుగంధమును దశ దిశల వ్యాపింపచేసినట్టు,
4: జస్ట్ యాజ్ శాండిల్ స్టిక్స్ విచ్ స్ప్రెడ్ ది పర్ఫ్యూమ్ ఆల్ అరౌండ్ దెమ్,
3: పరిశుద్ధ హృదయం కలిగినటువంటి యొక్క మానవుని యొక్క ప్రభావము పవిత్రత ప్రపంచమునంతయును దశ దిశలా వ్యాపింపచేయును.
4: ద సేక్రెడ్నెస్ అండ్ స్ప్లెండర్ ఆఫ్ ఎ మ్యాన్ విత్ ఎ ప్యూర్ మైండ్ విల్ బి ఏబుల్ టు స్ప్రెడ్ త్రూఅవుట్ ద వరల్డ్.
3: సంకల్పములు ఒక పదార్థం వంటివి.
4: థాట్ మే బి కంపేర్డ్ టు ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్.
3: పదార్థమును పరులకు ఇచ్చి పుచ్చుకునే రీతిగా సంకల్పములు కూడాను పరులకు ఇచ్చి పుచ్చుకునేందుకు అవకాశం ఉన్నది.
4: జస్ట్ యాజ్ వీ కెన్ ఎక్స్చేంజ్ ది గుడ్స్ విత్ అదర్స్, సో ఆల్సో వీ కెన్ ఎక్స్చేంజ్ అవర్ థాట్స్ విత్ అదర్స్.
3: సంకల్పములకు షడ్వికారములు కూడాను కలవు.
4: దేర్ ఆర్ సిక్స్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ ఫార్ ఆల్ ఫర్ ద థాట్స్.
3: బరువు,
4: వెయిట్,
3: రూపము,
4: ఫార్మ్, గుణము, క్వాలిటీ అండ్ క్యారెక్టర్,
3: దీని యొక్క పరిణామము
4: ట్రాన్స్ఫర్మేషన్ అండ్ చేంజ్,
3: శక్తి,
4: పవర్ ఆర్ కెపాసిటీ,
3: రంగు
4: అండ్ కలర్.
3: ఈ ఆరు విధములైనటువంటి గుణములతో కూడి ఉన్నటువంటిది ఈ సంకల్పం.
4: థాట్స్ హ్యావ్ ఆల్ దీస్ సిక్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్.
3: చంపకం అనేటువంటి పుష్పం మన చేతి ఎందుకున్నప్పుడు,
4: వెన్ యూ కీప్ చంపక ఫ్లవర్ ఇన్ యువర్ పామ్,
3: దాని యొక్క సుగంధము ఉంచుకున్న వానికి తన వస్త్రములకు పరిసర ప్రదేశములు కూడాను ఈ సుగంధాన్ని ప్రసరింపచేస్తుంది.
4: ఇట్స్ పర్ఫ్యూమ్ ఎమినేటింగ్ ఫ్రమ్ చంపకా ఫ్లవర్ నాట్ ఓన్లీ గివ్స్ జాయ్ టు ద పర్సన్ హూ హోల్డ్స్ ఇట్ బట్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ అరౌండ్ దేర్ అండ్ ఎవ్రీవన్ ఎల్స్.
3: అదే విధముగానే చేతి యందు దుర్గంధమైనటువంటి పుష్పం పెట్టుకున్నప్పుడు దీని యొక్క దుర్గంధం కూడాను తనకును తన పరిసర ప్రాంతములకు కూడాను ఈ దుర్గంధమును అందిస్తుంది.
4: సిమిలర్లీ ఇఫ్ ఎ పర్సన్ హోల్డ్స్ ఎ ఫ్లవర్ విచ్ ఎమినేట్ బ్యాడ్ ఓడర్ దాట్ విల్ బి స్ప్రెడ్ ఆల్ అరౌండ్ అండ్ కాజెస్ ఇన్కన్వీనియన్స్ టు ఎవ్రీ వన్ కన్సర్న్.
3: అటులని మంచి సంకల్పములు కాని చెడ్డ సంకల్పములు కాని తనను తన పరిసర ప్రాంతములకు కూడాను వ్యాపింపచేసి మంచి చెడ్డను అందిస్తుంది.
4: ద సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ థాట్స్. గుడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ థాట్స్ దే ఆల్సో లీవ్ దేర్ ఓన్ ఇంపాక్ట్ ఆన్ ద పర్సన్ కన్సర్న్ హూ ఈస్ హ్యావింగ్ అండ్ ఎంటర్టైనింగ్ దోస్ థాట్స్ అండ్ ఆల్ అరౌండ్ హిమ్.
3: సంకల్పములు చాలా శక్తివంతమైనవి.
4: థాట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్.
3: ఇలాంటి శక్తివంతమైన సంకల్పములను మానవుడు అభివృద్ధి గావించుకున్నప్పుడు జగత్తునంత కూడాను తాను వశం చేసుకున్నవాడగలడు.
4: ఇఫ్ మ్యాన్ కెన్ డెవలప్ గుడ్ థాట్స్ హీ విల్ బి ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్ ది పవర్ ఎమినేటింగ్ ఫ్రమ్ దోస్ థాట్స్ అండ్ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ ఈవెన్ ద వరల్డ్.
3: ఎట్టి సంకల్పములను సంకల్పించుకుము ఆ యొక్క సంకల్పముల యొక్క ప్రభావమే మనిషి యొక్క తాదాత్మను పొందుతుంది.
4: వాట్ ఎవర్ థాట్స్ వన్ ఎంటర్టైన్స్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ దే విల్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్ ఇట్సెల్ఫ్. ది పర్సన్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ బై ది థాట్స్.
3: మనలో చెడ్డ సంకల్పములు అభివృద్ధి పంచుకున్నా మనము చెడ్డ రీతిగా మనము జీవితం గడపవలసి వస్తుంది.
4: ఇఫ్ వీ డెవలప్ బ్యాడ్ థాట్స్ ఇన్ అవర్ మైండ్ వీ మే హావ్ టు లివ్ ఎ బ్యాడ్ అండ్ ఎన్ ఈవిల్ లైఫ్.
3: ప్రేమ, సహనము, సానుభూతి, సత్యము ఇత్యాది సద్గుణముల చేత మన హృదయమునందు సంకల్పములను అభివృద్ధి పరచుకున్న మన జీవితం అంతేను శాంతి భద్రతతో తొలతూగుతుంది.
4: ఇఫ్ వీ కెన్ డెవలప్ గుడ్ అండ్ వర్చువస్ థాట్స్ ఇన్ అవర్ ఓన్ మైండ్ బేస్డ్ అపాన్ ట్రూత్, కంపాషన్, సింపతి, పేషెన్స్ ఎట్సెట్రా అవర్ లైఫ్ వుడ్ బి హ్యాపీ.
3: క్రోధ, ద్వేష, అసూయ, డంబ, అహంకారాది ఇత్యాది దుర్గుణముల చేత మన సంకల్పములను అభివృద్ధి పరచుకున్న మన జీవితము దుర్గంధమైనటువంటి యొక్క దుస్థితిని పొందుతుంది.
4: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ డెవలప్ థాట్స్ బేస్డ్ అపాన్ హేట్రెడ్, యాంగర్, జెలసీ, ఈగో సెన్స్ ఎట్సెట్రా అవర్ లైఫ్ వుడ్ బి మిజరబుల్ అండ్ ఆల్సో వుడ్ మేక్ అదర్ పీపుల్ మిజరబుల్.
3: ఒక చిన్న ఉదాహరణ,
4: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ టు ఇల్లస్ట్రేట్ దిస్.
3: మనకెవరైనా విరోధి ఉంటున్నారు అనుకోండి,
4: లెట్ అస్ జస్ట్ ప్రిజ్యూమ్ దట్ వీ హ్యావ్ సమ్ ఎనిమీస్.
3: దుర్యోధను గురించి వికారమైన భావములతో మనం సంకల్పించుకున్నప్పుడు మన నుండి ఒక విధమైనటువంటి క్రోధము అనేటువంటిది వికారమైనటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది.
4: If we entertain bad or evil thoughts against such enemy, they will leave their own impact and make our own life a little crooked and ugly.
3: మనకు విరోధమైనటువంటి భావములు మనలో సంకల్పించుకున్నప్పుడు మనమే విరోధమైనటువంటి యొక్క తాదాకారాన్ని పొందుతున్నాం.
4: We get the form based upon the thoughts that we entertain, depending upon whether it is good or bad.
3: అదే విధంగానే మన మిత్రులు మన ప్రియులు ఎవరైనా ఉండినప్పుడు వారి గురించి మనము ప్రియవాక్యంగా ప్రియభావములతో మనం చింతించినప్పుడు మన హృదయం ఉప్పొంగి మనము అనేక విధమైనటువంటి ఆనందోత్సాహంతో మన తాదాత్మ భావన పొందుతాము.
4: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ వి ఎంటర్టైన్ గుడ్ అండ్ యూస్ఫుల్ హ్యాపీ థాట్స్ అబౌట్ అవర్ ఓన్ రిలేటివ్స్ అండ్ అబౌట్ అవర్ ఓన్ ఫ్రెండ్స్, దట్ విల్ గివ్ అస్ ఎ లాట్ ఆఫ్ జాయ్ అండ్ థ్రిల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎంకరేజ్మెంట్ అండ్ లాట్ ఆఫ్ డిలైట్.
3: ఏమని మన హృదయమునందు అభివృద్ధి పరచుకున్నా మన జీవితమే ప్రేమమయమైపోతుంది.
4: ఇఫ్ వి డెవలప్ లవ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్, అవర్ లైఫ్ విల్ బికమ్ సాచురేటెడ్ విత్ లవ్, ఫుల్ ఆఫ్ లవ్.
3: ద్వేష అసూయ అహంకారాది దుగ్గుణములను మన హృదయమునందు అభివృద్ధి పరచుకున్నా మన జీవితం అంతే కూడాను దుస్థితిని పొందుతుంది.
4: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ వి డెవలప్ హేట్రెడ్, anger, jealousy, ego sense, etc., our life becomes to the same extent miserable and unhappy.
3: Verulu lotuga paatukoni poyinatundi oka vrutchamunandu kommala kottinappatikini kontha kaalam tirigi avi chigiristu untai.
4: If you were to fell the branches of a tree which has left its roots deep inside the earth, again it will sprout. Cutting the branches will not remove the tree.
3: Aa verulanu teesi vesinappude ఇందులో తిరిగి కొమ్మలు ఏమాత్రం కూడా చిగురించి అభివృద్ధి కానేరవు.
4: ఓన్లీ వెన్ యూ ప్లగ్ ద ట్రీ ఫ్రమ్ రూట్స్ అండ్ టేక్ ఇట్ అవుట్, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి డిస్ట్రాయ్డ్.
3: అదే విధంగానే మన యందు ద్వేషము అసూయ అహంకారము ఇత్యాది వేర్లతో పాతుకొని పోయినటువంటి యొక్క ఈ జీవిత వృక్షమునందు కేవలం పైపై కొమ్మలు కొట్టినంత మాత్రమున ఇది చావవు.
4: ఇఫ్ ది ట్రీ ఆఫ్ అవర్ లైఫ్ has the roots of anger, hatred, jealousy and such other bad qualities, by merely treating our life externally we cannot become happy.
3: Manamu tatkalikanga dussankalpamulu aluchukunnanta matramuna ivi anugunatundivi kaavu.
4: Temporarily if we were to suppress our own bad feelings, it is not possible to eradicate them from our heart.
3: ee sankalpamuto kudinatvantide manasu ganuka manasune nirmoolam gaavinchadaniki prayatninchinappude manaku taginatvanti shanti labhistundi.
4: As the mind is associated and has these qualities, these thoughts as its roots, once you destroy your mind you will be able to free yourself from the thoughts.
3: Samudramu undinanta varaku కెరటములు ఏమాత్రం కూడా నిలువవు.
4: As long as there is ocean, you cannot help having the waves.
3: సముద్రమే మాయమైనప్పుడు ఈ కెరటములు కూడా అంతర్ధానమైపోతాయి.
4: If you want to remove the waves on a ocean, the best thing is to see that ocean disappears.
3: అదే విధముగా ఈ మనస్సు అనేటువంటి సముద్రమునందు సంకల్పం లేనిటువంటి తరంగములు నిరంతరము ఆవిర్భవించుతూ ఉండును కాని ఇవి ఏమాత్రము అడిగి ఉండలేవు.
4: సిమిలర్లీ ఇన్ ది ఫారమ్ ఆఫ్ థాట్స్ ద వేవ్స్ అండ్ ఓషన్ ఆఫ్ మైండ్ దే విల్ బి కంటిన్యూస్లీ కమింగ్ యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ మైండ్.
3: సంకల్పములు మనలో ఆవిర్భవించిన తక్షణమే దానిని హతమార్చుటకు తగినటువంటి కృషి చేయాలి.
4: యాజ్ లాంగ్ యాజ్ థాట్స్ టేక్ దేర్ ఓన్ షేప్ ఇన్ అవర్ మైండ్ వి షుడ్ టేక్ స్టెప్స్ టు సీ దట్ దే ఆర్ ఎరాడికేటెడ్.
3: దుష్సంకల్పములు అనేటువంటివి మరింత ప్రోత్సాహ ఉత్సాహముల చేత పైకి ఉబ్బుతుకు ఉంటుంటాయి.
4: బ్యాడ్ థాట్స్ విల్ బి కమింగ్ అప్ విత్ ఆల్ ఫోర్స్ అండ్ విత్ ఆల్ ఎంథూజియాజం.
3: విరోధులు సొరంగం ద్వారా మన యొక్క కోటలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క శిరస్సునే ఖండించి పారవేసినప్పుడే ఈ యోధులు అనేటువంటి వారు ఈ యొక్క కోటలో ప్రవేశించడానికి వీలు ఉండదు.
4: ఇఫ్ ది ఎనిమీస్ వర్ టు ఎంటర్ ఇన్ టు ది ఫోర్ట్, what we'll have to just do is we'll have to cut the heads of each one of them so that they would not find any room and place in the empire.
3: Adhe vidhamgane dushankalpamainatundi okka mana yokka virothulu హృదయములో ఒక్కొక్కటిగా వచ్చిన తక్షణమే దానిని తుంచి వేయడానికి తగిన కృషి చేయాలి.
4: సిమిలర్లీ వెన్ బ్యాడ్ థాట్స్ విచ్ ఆర్ అవర్ రియల్ ఎనిమీస్ మేక్ దర్ ఎంట్రీ ఇన్ టు అవర్ హార్ట్ విల్ హావ్ టు టేక్ దమ్ అవుట్ వన్ బై వన్ అండ్ సీ దట్ దే ఆర్ కంప్లీట్లీ డిస్ట్రాయ్డ్.
3: మానవుని యొక్క మహత్తరమైనటువంటి శక్తిని కేవలం కోల్పోతున్నది.
4: ఇట్ ఈస్ దీస్ వెరీ బ్యాడ్ థాట్స్ విచ్ డిమినిష్ ది ఎక్స్ట్రాడినరీ పవర్ విచ్ మ్యాన్ హ్యాస్ అట్ హిస్ కమాండ్. What we'll have to just do is we'll have to cut the heads of each one of them so that they would not find any room and place in the empire.
3: అదే విధంగా దుష్సంకల్పమైనటువంటి యొక్క

0: విచ్ ఆర్ రూయినింగ్ ది హ్యుమానిటీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: కనుకనే మొట్టమొదటి దుస్సంకల్పములను ఏ క్షణమైనా కూడాను మన యొక్క హృదయం నందు చొరనివ్వకుండా చూసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు టేక్ స్టెప్స్ టు సీ దట్ నో బ్యాడ్ థాట్ ఎవర్ ఎంటర్స్ ఇన్ టు అవర్ హార్ట్.
1: ఈ దుస్సంకల్పములు ప్రవేశించిన తక్షణమే మన దృష్టి, మన నాలుక, మన సర్వేంద్రియాలు కూడాను ఉద్రేకముతో దానిని అనుసరిస్తూ ఉంటాయి.
0: ద మొమెంట్ బ్యాడ్ థాట్స్ ఎంటర్ ఇన్ టు అవర్ మైండ్ ఆర్ అవర్ హార్ట్, ది సెన్సెస్ లైక్ ద టంగ్, ది ఐస్, దే విల్ ఆల్సో బి ఎన్రేజ్డ్ అండ్ దే విల్ బి ఫాలోయింగ్ ది బ్యాడ్ థాట్స్ విచ్.
1: అదే విధంగానే సత్సంకల్పములు కూడాను సర్వేంద్రియముల్లో ప్రవేశించి తమ తమ కర్మలను తాము ఆచరిస్తూ ఉంటాయి.
0: సిమిలర్లీ గుడ్ థాట్స్ ఆల్సో ఎంటర్ ఇంటు అవర్ సెన్సెస్ అండ్ దే విల్ బి డిశ్చార్జింగ్ దేర్ ఓన్ డ్యూటీస్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మాట కూడాను చాలా శక్తివంతమైనటువంటిది.
0: వర్డ్స్ హ్యావ్ ఎక్స్ట్రాడినరీ పవర్.
1: ఈ శక్తిని సద్వినియోగపరచుకున్నప్పుడు ఇది ఎంతయో సంతోషంతో ఉప్పొంగిపోతుంది.
0: వెన్ వీ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ద వర్డ్స్ దెన్ దేర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ జాయ్ అండ్ జస్టిఫికేషన్ ఫర్ ద వర్డ్స్.
1: సంకల్పముతో ఇది చేరిపోయినప్పుడు మన యొక్క జీవితమని దురవస్థలకు గురి అవుతుంది.
0: వెన్ బ్యాడ్ థాట్స్ మేనిఫెస్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ వర్డ్ దే విల్ కాజ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ ట్రబుల్ టు us.
1: వేదో స్వరూపోహం అని ఒక మంత్రం ఉంది.
0: దేర్ ఇస్ ఏ మంత్ర,
1: వేదము నా యొక్క స్వరూపమే,
0: విచ్ సేస్ దాట్ వేద ఈజ్ మై వెరీ ఫామ్.
1: శివోహం, నేనే శివుడిగా ఉన్నాను.
0: అనదర్ మంత్ర విచ్ సేస్ ఐఎమ్ శివ, శివోహం.
1: అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మగా ఉంటున్నాను.
0: అనదర్ వన్ విచ్ సేస్ అహం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి.
1: తత్ త్వం అసి, అది నేనుగానే ఉంటున్నాను.
0: Another which says that I am that.
1: ఈ విధమైనటువంటి ఉపనిషత్తు వాక్యములను, వేద వాక్యములను మనం ఆధారం చేసుకుని వేదో స్వరూపోహం అనగా నేనే వేద స్వరూపం అనేటువంటి అర్థాన్ని మనము గ్రహించరాదు.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ దీస్ డిక్లరేషన్స్ ఆఫ్ ఉపనిషత్స్ అండ్ వేదాస్ వీ షుడ్ నాట్ ట్రై టు అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ఐఎమ్ వేద ఇన్ దట్ పర్టికులర్ లైట్.
1: ఈ వేదము యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క సూక్తులు, సూత్రములు కూడాను బ్రహ్మతత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఉదాహరించినటువంటివే కాని నేనే బ్రహ్మమనేటువంటి యొక్క సత్యంతో, అహంకారంతో వెర్రవీగటం కోసం కాదు.
0: దీస్ డిక్లరేషన్స్ అండ్ ఇంజంక్షన్స్ ఆఫ్ వేద ఓన్లీ హెల్ప్ అస్ టు రియలైజ్ వాట్ బ్రహ్మన్ ఈజ్ అండ్ వాట్ గాడ్ ఈజ్. బట్ మియర్లీ రిపీటింగ్ దీస్ థింగ్స్ విల్ నాట్ రియలీ మీన్ దట్ వీ హావ్ అచీవ్డ్ ది అల్టిమేట్.
1: కనుక ప్రతి ఒక్క వాక్యమునకును శక్తి వాక్యమని, శక్తి వృత్తి అని.
0: Every word and every sentence has its own power.
1: Udara vukti ani untunnavi.
0: And they may be also meant for illustrating certain things and conveying some meaning.
1: Ee vedamunandu upanishattunandu cheppinatuvanti oka vakyamulanni kudanu kedam udara vukti anaga tadwara manasulaku taginatuvanti utsahamunu andinchadaniki ప్రోత్సాహం చేకూర్చడానికి ఏర్పడినటువంటివి.
0: ఆల్ దీస్ స్టేట్మెంట్స్ అండ్ డిక్లరేషన్స్ మేడ్ ఇన్ వేదా ఆర్ ఓన్లీ మెంట్ టు ఇల్లస్ట్రేట్, ఆంప్లిఫై అండ్ క్లారిఫై ద థింగ్స్ అండ్ హెల్ప్ అస్ టు ఫాలో రాదర్ దాన్ బికమ్ అరోగెంట్ విత్ ది ఫీలింగ్ దట్ వీ హావ్ అచీవ్డ్ ఇట్.
1: అనగా పది మందితో మనం చేరి ఉండినప్పుడు ఇతరులతో పోట్లాడటకు కొంత విధమైనటువంటి శక్తి మనలో ఆవిర్భవిస్తుంది.
0: ఇఫ్ వీఆర్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ఏ నంబర్ ఆఫ్ పీపుల్ we may sometimes get the feeling like quarreling with
1: them. Yekkanaga naaku venaku 9 mandi untunnaru aneetundi dhairyamu idaniki utsaahanni protsaahanni andistundi.
0: If there are 9 or 10 people behind you to give you support that encourages you to enter into quarrel with others.
1: Oke vyaktiga undinappudu tanaku nirutsaahanni andistundi.
0: If you are
1: alone chekustundi.
0: If you are all alone and pitted against some other people you would get discouraged because you will be feeling lonely, you may not be feeling confident enough to fight.
1: Adi vidhamane vedamanandu upanishattulu yendu kudanu vedo swaroopoham aham brahmasmi tatvamasi prajnanam brahma ayamatma brahma ilanti vaatini manamu sambandhamuto kundinappudu manaku aneka vidhamainatundi protsaha utsahani cheekurustundi.
0: Similarly the vedic injunctions and declarations like aham brahmasmi tatvamasi ayamatma brahma, all these things will help us, give us some support to face the situation and to understand the divinity.
1: Ade vidhanamulo durguna sampakamu durvartala yokka samparkamunu koodinappudu manaku nirutsahanni nispruhunu chekurustundi.
0: Similarly when we are in the middle

0: bad company and bad thoughts, they will give us a lot of discouragement and they will cause certain amount of despair and despondency.
1: Ade vakyamu chi durmarguda annapudu manalu oka vidhamaina enti krodhamu bayalu jerutundi.
0: If a person were to address us, oh wicked person, we are likely to be enraged
1: annapudu manalu marinta udregam yerpadutundi.
0: In the same way, if another abusive word is used, we will become more angry with that and excited about it.
1: Idi vakyam yokka shakti vritti.
0: This is the inherent power and capacity.
1: Vakyam chetane manalu udregamulu gaani ullasamulu gaani chekurtu unnai.
0: Whether it is excitement or encouragement, we get only by use of proper words.
1: Adhe vidhamgane mana yokka netramulu yendu kudanu cheddadi manam chuchinappudu లేక మన యొక్క శత్రువులను మనం చూసినప్పుడు మన యందు ఒక విధమైనటువంటి ఉద్రేకము ఉప్పొంగిపోతుంది.
0: సిమిలర్లీ వెన్ వి లుక్ అట్ అవర్ ఎనిమీస్ ఆర్ బ్యాడ్ థింగ్స్ త్రూ అవర్ ఐస్, దెర్ విల్ బి ఎ కరస్పాండింగ్ ఎక్సైట్మెంట్ జనరేటింగ్ ఇన్ అవర్ ఓన్ మైండ్.
1: మనము ప్రియమైనటువంటి మిత్రులను మన తల్లిదండ్రులను చూసినప్పుడు మనలో ఆనందము అభివృద్ధి కొంత చెందుతుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ యు వర్ టు జస్ట్ సీ అవర్ ఓన్ beloved parents or our own friends,
1: ee aanandamunaku ee okka udrekamunaku kaaranamu mana drushtiye.
0: Be it for our own joy and delight or our own anger, it is only the words which are responsible.
1: Kanuka maniki ee panchendriyalu entu kudanu kevalam manasu dwarane yerpadinatuvantivi.
0: All these five senses perform their own duties only with the help of mind.
1: Sattva rupa rasa gandhadulu anni kudanu manasu nundane aavirbhavinchinatuvantivi.
0: All the five types of sensations take their birth only in mind.
1: Manaku bhuta bhavishyat vartamana kalamulu kudanu manasu nundi udbhavinchinatuvantivi.
0: The past, present and future with reference to the time also have their origin
1: by yavana vartike kaumaramulante kudanu ee manasu nundi puttinatuvantivi.
0: Childhood, youth, old age and such other changes which come about the body also have their origin in mind.
1: Samasta prapanchamunakudu manasi aadharamu manasi moolamu.
0: Not merely that, for the entire creation and for the entire world, it is the mind which is the basis and the mind which provides.
1: Manase lekundina manushe ledu.
0: If there is no mind, there is no man.
1: Manushe lekundina prapanchame ledu.
0: If there is no mind, there is no world also.
1: Kanuka ee prapancham antayikudunu మనసు చేత కట్టబడినటువంటిది.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ బౌండ్ బై వన్స్ మైండ్.
1: మనసు నిరంతరము కూడాను ఈ పదార్థములపైన నాట్యమాడుచున్నది.
0: మైండ్ కీప్స్ ఆన్ ఇండల్జింగ్ ఇన్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
1: మనసు నిరంతరము ఈ వ్యక్తులపైన నాట్యమాడుచున్నది.
0: ఇట్ ఆల్సో గెట్స్ అటాచ్డ్ టు వేరియస్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఇట్ కమ్స్.
1: మనసు నిరంతరము కూడాను విషయములపైన నాట్యమాడుచున్నది.
0: మైండ్ ఆల్సో ఇండల్జెస్ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థాట్స్ రిలేటింగ్ టు మ్యాటర్ అండ్ ది ఆబ్జెక్ట్స్.
1: కనుకనే సమీపంలో ఉన్నటువంటి వస్తువులు దూరముగా ఉండినట్టు, దూరంగా ఉండినటువంటి వస్తువులు సమీపంగా ఉండినట్టు మనకు కనిపించుచున్నాయి.
0: ఇట్ ఇస్ ది మైండ్ విచ్ కాజెస్ అస్ టు థింక్ యాజ్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ నియర్ యాజ్ వెరీ ఫార్, థింగ్స్ విచ్ ఆర్ వెరీ ఫార్ యాజ్ వెరీ నియర్.
1: కారణమేమిటి? ఈ వస్తువులపైన తాను తాండవం ఆడటం చేతనే సమీపమునందున్నటువంటి వస్తువు దూరమైపోతున్నాయి, దూరమునందున్నటువంటి వస్తువులు సమీపానికి వస్తున్నాయి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపార్టెన్స్ విచ్ మైండ్ గివ్స్ టు ది ఆబ్జెక్ట్స్, ఎయిదర్ ది బికమ్ డిస్టెంట్ ఆర్ నియర్, నాట్ బికాస్ ఆఫ్ ది ఫిజికల్ నియర్నెస్ ఆర్ ఫిజికల్ డిస్టెన్స్.
1: కనుకనే మనస్సే మనకు వియోగ సంయోగములకు మూల కారణం.
0: బీట్ ఫర్ ది అటాచ్మెంట్ అండ్ ఫర్ ది సెపరేషన్ ఆఫ్ కమింగ్ టుగెదర్, it is the mind which is
1: manasiye mana sukha dukkhamulakunu moola karanam.
0: Mind is responsible for our joys and sorrows.
1: Manasiye mana bandha mochamulakudanu hetuvu.
0: Mind is responsible for our bondage and for liberation.
1: Kanukane manomoolam idin jagatto unnaru, jagattante ikkudu manomoolamai untundali.
0: It is in this context it is said that the entire world is based upon the mind.
1: Okkokka yochana manaki edo aanandam nandinchinattuga manam bhramistunnamu.
0: We will feel sometimes that certain thoughts give us joy.
1: Kani manam bhramichinatuvanti bhrama marinta bhramalo munigipothuntundadi.
0: But this kind of deluded feeling would not last long. It gets further deluded.
1: Oka vastunu manam sampadinchavalanna sampadinchunanta varaku kudanu manam aneka dukkhamulaku kashtamulaku nashtamulaku gurikavalsi vastundi.
0: If we are set to acquire a particular object whatever difficulties, problems which we have to face to get that object, we are prepared to undergo until we get it.
1: కానీ సంపాదించినటువంటి వస్తువు మన యందు స్థిరంగా నిలవదు.
0: But the object which we acquire would not last long and would not be permanently with us.
1: ఈ ఆనందమును పూర్తి అనుభవించకపోవడమే అది మన నుంచి దూరం అయిపోతున్నది.
0: It may so happen that before we actually enjoy the object which we have acquired,
1: అప్పుడు వల్ల మనకు వియోగం జరుగుతున్నది.
0: It may get separated from us.
1: అప్పటి నుంచి మనకి తిరిగి మనకు దుఃఖం ప్రారంభమవుతుంది.
0: Once we lose that particular object, we become sad.
1: సంపాదించినంత వరకు దుఃఖము.
0: Until we get it, it is sadness alone.
1: సంపాదించినటువంటి వస్తువు మనం వియోగం కలిగినప్పుడు దుఃఖమే.
0: The moment that the object is lost, we also become again sad.
1: ఏదో మధ్యలో కొంత భాగం కొంతకాలము మన దగ్గర ఉన్నంత వరకు మాత్రమే అది ఆనందం.
0: It is only for the short transitory period when it is with us, we are happy.
1: ఆనందమున కంటే దుఃఖమే అధికంగా ఉంటుండాలి.
0: When we see this, it is sorrow is greater in quantity than joy.
1: వస్తువు మనకు లభించినంత వరకు దుఃఖమే, లభించిపోయిన తర్వాత దుఃఖమే. రెండు దుఃఖములకు మధ్యలో ఉండేటువంటిది క్షణభంగురమైనటువంటి సుఖం.
0: Until we get the object, there is struggle and sorrow. Once we lose the object, again there is sorrow. Between two sorrows, there is one joy.
1: అట్టి క్షణభంగురమైనటువంటి యొక్క క్షణికమైనటువంటి యొక్క సుఖమునకై మన యొక్క జీవితమును అనేక విధములుగా కూడాను మనము పెడమార్గమును పట్టించుకుంటున్నాం.
0: For such a small, fleeting joy, we are unnecessarily wasting our life and time on that particular object.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించి ప్రాచీన మహర్షులు అనేక విధములుగా ఈ మనసును అరికట్టే నిమిత్తమై అనేక సాధనలు సల్పుతూ వచ్చారు.
0: Realizing this truth, the ancient sages took all the steps to control their mind.
1: బహిర్ముఖమైనటువంటి యొక్క ఇంద్రియములను మనసును అంతర్ముఖముగా ఆవించుకునేటువంటి విధానమునకే
0: ది ప్రాసెస్ బై విచ్ ది మైండ్ విచ్ టెండ్స్ టు గో అవుట్ వర్డ్ అండ్ ది సెన్సెస్ విచ్ టెండ్ టు గో అవుట్ వర్డ్ ది ప్రాసెస్ బై విచ్ దిస్ విల్ హావ్ టు బి మేడ్ ఇన్ గో ఇన్వర్డ్
1: దీనిని
0: దిస్ పర్టికులర్ ప్రాసెస్
1: ఒక తంత్రము అన్నారు.
0: ఇస్ డిస్క్రైబ్డ్ బై ది
1: దీనిని ముద్ర అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: బై ది వర్డ్ తంత్రం ఆర్ బై ముద్ర.
1: ఈ ముద్రలు ఐదు విధములుగా ఉంటున్నాయి.
0: దీస్ ముద్రాస్ ఆర్ ఫైవ్ టైప్స్.
1: కేచరి ముద్ర ఒకటి.
0: వన్ ఇస్ కేశని ముద్ర.
1: కేచరి ముద్ర.
0: సెకండ్ వన్ ఇస్ భూచని ముద్ర.
1: మధ్యమ ముద్ర.
0: ద థర్డ్ వన్ ఇస్ మధ్యమ ముద్ర.
1: షణ్ముఖ ముద్ర.
0: ఫోర్త్ వన్ ఇస్ షణ్ముఖ ముద్ర.
1: శాంభవి ముద్ర.
0: శాంభవి ముద్ర.
1: ఈ ఐదు ముద్రల చేతనే ఇంద్రియములను మనస్సును అంతర్ముఖం గావించుకోవటానికి తగిన కృషి చేస్తూ వచ్చారు.
0: ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ ఫైవ్ ముద్రాస్ ది ఏన్షియంట్ రిషీస్ ట్రైడ్ టు ఇంట్రవర్క్ దర్ మైండ్ అండ్ దర్ సెన్సెస్.
1: కేచరి ముద్ర.
0: ది ఫస్ట్ వన్ ఇస్ కేచరి ముద్ర.
1: ఇది ప్రప్రథమంలో చాలా ప్రధానమైనటువంటిది.
0: ఇన్ ది బిగినింగ్ దిస్ పర్టికులర్ ముద్ర ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: దృష్టిని రెండు కనుసమ్ముల మధ్య అనగా భూమధ్య స్థానం నందుంచి
0: కాన్సన్ట్రేటింగ్ అవర్ విజన్ ఇన్ బిట్వీన్ టూ ఐబ్రోస్
1: మనస్సును కూడాను అక్కడే ప్రతిష్ఠించి
0: ఎస్టాబ్లిషింగ్ అవర్ మైండ్ దేర్ ఇట్ సెల్ఫ్
1: ధ్యానం సలిపినప్పుడు
0: When we undertake to do meditation,
1: చూపు రూపు ఏకమై స్వస్వరూపాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంటాడు.
0: The vision becomes one with the form and will be able to enjoy your own real form and nature.
1: అనగా మన యొక్క చూపును కన్నులు తెరుచుకుని మనం భూమధ్య స్థానం నందు ఉంచుకోవచ్చు.
0: By keeping our eyes open, we may concentrate our vision.
1: లేక కన్నులు మూసుకొని మన దృష్టిని భూమధ్య స్థానం నందు ఇమిడ్చవచ్చు.
0: బై క్లోజింగ్ ది ఐస్ ఆల్సో వీ కెన్ కాన్సన్ట్రేట్ అవర్ విజన్ ఇన్ బిట్వీన్ ది ఐబ్రో.
1: కానీ కన్నులు తెరుచుకుని భూమధ్య స్థానమును చూచినప్పుడు భయంకరంగా ఉంటుంటాది. కనుక మనం కన్నులు మూసుకొని మనం భూమధ్య స్థానం నందు ఈ దృష్టిని మనస్సును ఏకాగ్రతపరచి ఈ చూపును రూపును ఐక్యం గావించడానికి తగిన కృషి చేయాలి.
0: వైల్ బోత్ ఆర్ పాసిబుల్ కీపింగ్ ఐస్ ఓపెన్ అండ్ కాన్సన్ట్రేటింగ్ ది విజన్ in between eyebrows is rather frightening. Therefore, one can close eyes and concentrate his mind and his vision in between the eyebrows and make his form and his thoughts identical with the object with which he is meditating.
1: Sadhana cheyatamane kechari mudra annaru.
0: This kind of sadhana may be described as కేసరి ముద్ర,
1: రెండవది భూచరి ముద్ర.
0: సెకండ్ వన్ ఇస్ భూచరి ముద్ర.
1: మనము మన దృష్టిని నాసికాగ్రం నందుంచి, అనగా ముక్కు కొసయందుంచి,
0: కీపింగ్ అవర్ విజన్ అట్ ద టిప్ ఆఫ్ అవర్ నోస్,
1: మనస్సును కూడాను ఈ యొక్క దృష్టితో చేర్చి,
0: అలైనింగ్ అవర్ మైండ్ విత్ ది విజన్,
1: దైవాన్ని ధ్యానించినప్పుడు,
0: మెడిటేటింగ్ అపాన్ గాడ్,
1: తత్ సంబంధమైనటువంటి యొక్క ఆనందము మనకు లభ్యమవుతుంది.
0: ది డిలైట్ విచ్ ఈజ్ ఇన్సిడెంటల్ అండ్ ఇన్హెరెంట్ ఇన్ దాట్ వుడ్ బి ఏబుల్ టు గెట్ బై దిస్ పర్టికులర్ ప్రాసెస్.
1: దీనికి భూచరి ముద్ర అంటారు.
0: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ భూచరి ముద్ర.
1: మూడవది మధ్యమ ముద్ర.
0: ద థర్డ్ వన్ ఈజ్ మధ్యమ ముద్ర.
1: అనగా మన దృష్టిని నాసికమునకు భూమధ్యమునకు మధ్యస్థానం నందుంచాలి.
0: ది థర్డ్ సాధన ఈజ్ అ ప్రాసెస్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అవర్ విజన్ అండ్ అవర్ మైండ్ ఇన్ బిట్వీన్ ఐబ్రోస్ అండ్ ది టిప్ ఆఫ్ ద నోస్.
1: నాసికాగ్రమును నుంచినప్పుడు మన యొక్క కన్నులు తెరిచినప్పటికీ మనం కన్నులు తెరిచినట్టుగా కనిపించదు.
0: వెన్ యూ కీప్ యువర్ విజన్ అట్ ద టిప్ ఆఫ్ యువర్ నోస్, ఈవెన్ వెన్ యూ కీప్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్, ఇట్ డజంట్ అపియర్ టు బి సో.
1: మన కన్నులు రెండు,
0: అవర్ ఐస్ ఆర్ టూ.
1: మన చెవులు రెండు,
0: అవర్ ఇయర్స్ ఆర్ టూ.
1: మన ముక్కును యొక్క రెండు రంధ్రములు బంధించి,
0: కంట్రోలింగ్ ది టూ ఐస్ ది టూ ఇయర్స్ ది టూ నాస్ట్రిల్స్ ఆఫ్ ద నోస్,
1: మన యొక్క దృష్టిని భూమధ్య స్థానం నందుంచాలి.
0: కీపింగ్ అవర్ విజన్ బిట్వీన్ ది ఐబ్రోస్,
1: అనగా రెండు చెవులు బంధించటం,
0: కంట్రోలింగ్ అండ్ క్లోజింగ్,
1: రెండు కన్నులు బంధించటం,
0: టు ఐస్ టు ఇయర్స్.
1: ఇది షణ్ముఖ ముద్ర. రెండు కన్నులు, రెండు ముక్కు రంధ్రములు, రెండు చెవులు కూడా పూర్తి బంధించి,
0: విత్ ది హెల్ప్ ఆఫ్ యువర్ టూ హ్యాండ్స్ యూ హావ్ టు ప్లగ్ యువర్ ఇయర్స్ అండ్ క్లోజ్ యువర్ నోస్ అండ్ క్లోజ్ యువర్ ఐస్.
1: 7 నిమిషములకు ఒక్క పర్యాయం శ్వాసను తీసుకోవాలి.
0: యూ హావ్ టు ఇన్హేల్ 1 in 7 minutes.
1: ఈ విధముగా ఒక నెల రోజులు మనం సాధించినామంటే క్రమక్రమేణా అది అభ్యాసంగా మారిపోతుంది. శ్వాస యొక్క ఒత్తిడి కానీ బాధ కానీ మనకి ఏమాత్రము కనిపించదు.
0: ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ ఫర్ 1 month అండ్ అచీవ్ సక్సెస్ ఇన్ దిస్ పర్టికులర్ వే, ఇట్ విల్ బికమ్ ఎ హ్యాబిట్. దెర్ విల్ బి నో ప్రెషర్ ఫర్ బ్రెత్ అండ్ దెర్ విల్ బి నో ప్రాబ్లమ్.
1: ఈ విధంగా చేయటం చేత మనో ఇంద్రియములు రెండు కూడా అంతర్ముఖమైపోతాయి.
0: వన్స్ యూ అండర్టేక్ దిస్ పర్టికులర్ సాధన, మైండ్ అండ్ సెన్సెస్ విల్ ఆటోమేటికలీ బికమ్
1: ఇన్ యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రియల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్?
1: అనగా ఈ ప్రపంచం యొక్క అనేక విధములైనటువంటి శబ్దములు మనం వినటం చేతనే మన మనస్సు మరింత ఉద్రేకంగాను లేక ఉల్లాసంగాను ఈ రెండింటియో ఏదో ఒక విధమైన మధ్యమ మార్గమును అనుభవిస్తూ ఉంటాయి.
0: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఈస్ వెన్ వీ గో ఆన్ హియరింగ్ ఏ నంబర్ ఆఫ్ వర్డ్స్ అటర్డ్ బై అదర్స్, దెర్ విల్ బి ఏ రెస్పాన్స్ ఫ్రమ్ అవర్ హార్ట్. ఇట్ మే బి ఎక్సైట్మెంట్, ఇట్ మే బి జాయ్, ఆర్ ఇట్ మే బి ఇన్ బిట్వీన్ దీస్ టూ.
1: మన నేత్రములు ఏదో కొన్ని వస్తువులను, కొన్ని విషయములను, కొన్ని వ్యక్తులను చూచినప్పుడు ఆ విధంగా కూడా మన యొక్క మనసులో కొంత ఉద్రేకము, ఉల్లాసము లేక మధ్యమ మార్గంను అనుభవిస్తుంటారు.
0: సిమిలర్లీ వెన్ విల్ కమ్ అక్రాస్ పర్సన్స్ అండ్ లుక్ అట్ దెమ్, దేర్ మే బి 3 types ఆఫ్ రెస్పాన్సెస్. వన్ టైప్ ఆఫ్ రెస్పాన్స్ మే బి ఎక్సైట్మెంట్ అండ్ యాంగర్, అనదర్ డిలైట్ అండ్ జాయ్, ది థర్డ్ వన్ ఇన్ బిట్వీన్.
1: అదే విధంగానే కొన్ని దుర్గంధము సుగంధములో మనం చూచినప్పుడు ఆ దుర్గంధ సుగంధము ఇచ్చేటువంటి పదార్థం ఎక్కడ ఉన్నది అనేటువంటి యొక్క సంకల్పముల చేత ఈ మనస్సును మరింత కలవలపరుస్తూ ఉంటాయి.
0: ద సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ స్మెల్, అండ్ వెన్ యూ గెట్ ద స్మెల్ ది మైండ్ గెట్స్ డిస్టర్బ్ అండ్ ట్రైస్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ వేర్ ది స్మెల్ ఎమినేట్స్, బి ఇట్ గుడ్ స్మెల్ ఆర్ బ్యాడ్ స్మెల్.
1: దృశ్యమును, శ్రవణమును, శబ్దమును, గంధమును అరికట్టుకున్నప్పుడు మనసు అంతర్ముఖమవుతుంది అని దీని యొక్క అంతరార్థం.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈస్ ద సైట్, ద సౌండ్, ద స్మెల్ అండ్ ద టచ్, ఆల్ దీస్ థింగ్స్ వెన్ యూ కంట్రోల్ మైండ్ గెట్స్ ఇంట్రోవర్ట్.
1: కానీ ఈనాడు మన యొక్క శబ్దము, మన యొక్క నేత్రము, మన యొక్క శ్రోత్రము, మన యొక్క వాసన నిరంతరము కూడాను ప్రపంచం పైన ప్రసరిస్తూ ఉంటుండాలి.
0: బట్ టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ all our sense organs like eyes, ears, nose and the tongue are continuously going extravert and
1: ekkado manaku teliyakunda edo oka chettu kinda evaro maatladutunte mettiga akkada pai vechinchi emi maatladutunnao adi vinalani aasa padtam.
0: For example,
2: if two persons who are talking something under a tree, we get curious and go there and ask, what are you talking?
1: ఈ శబ్దములను మనము శ్రవణము చేయటం చేతని మనసు యొక్క వికారములు మరింత అభివృద్ధి చెందుతున్నాయి.
2: How does this happen? By hearing these words through our ears, our mind gets disturbed and gets curious.
1: ఎవరు ఒక కొత్త వ్యక్తి వచ్చినారంటే వారి దగ్గరికి వెళ్లి వారితో మాట్లాడి వారి యొక్క క్షేమ సమాచారంలో వారి యొక్క స్థితిగతిలో విచారించడం మనకు ఒక దుర్వాసన, ఒక దురభ్యాసం.
2: Another bad habit with us is, the moment we sight a stranger, we go to him, ask him all about his details and biographical details, and then we unnecessarily get interested in
1: people. ప్రతి ఒక్క విషయాన్ని కూడాను మనం విచారించటము, దాన్ని తగినటువంటి యొక్క యథార్థ స్థితిని కనుక్కోవటము మనకు ఒక విధమైనటువంటి దురభ్యాసంగా ఉంటుండాలి.
2: In this way, we have the bad habit of getting interested in all sorts of things and all sorts of people unnecessarily.
1: ఏదో ఒక దారిలో మనం వెళ్తున్నప్పుడు ఏదో ఒక దుర్గంధం వచ్చింది, మనం తప్పక త్వరలో తప్పించుకుని ముందుకు పోదాం.
2: Suppose we are going on the road, we get a bad smell from some place, we can just avoid and walk fast and save ourselves from that.
1: మనం చేయటం లేదు, ఎక్కడ ఈ దుర్గంధం, ఆ పొదవ ఏమైనా తెచ్చిందా, ఈ రాతి కింద ఏమైనా ఉందా, అనేక రకాలుగా మనం పరిశోధన చేయడానికి ప్రయత్నం చేస్తాం.
2: But actually what we do is, we don't simply avoid and walk fast and save ourselves from that. We evince a lot of interest and find out from where the
1: manasu yokka vikaramulu marinta perigipothu untunnayi,
2: from where the smell comes, and on account of this the mind gets unnecessarily agitated and goes into the external world.
1: These sevana vasanala chetane mana yokka sankalpamulu marinta vikaramainatuga abhiruddhi chendutunnayi.
2: It is the sight and the hearing and the smell. These three are mainly responsible for all the agitations and the excitement.
1: కనుక సాధ్యమైనంత వరకు కూడాను మనము ఏదో కొంతవరకు శబ్దమును కంట్రోల్ చేసుకోవటానికి, అరికట్టుకోవటానికి, అదుపులో పెట్టుకోవటానికి తగిన కృషి చేయాలి.
2: Therefore, we have to make every effort to keep under control the words that we use.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆరు ఇంద్రియములను మనం గట్టిగా మూసుకున్నప్పుడు అక్కడ నాదబిందు కళ మనకు వినిపిస్తుంది.
2: If we can have control over these five senses, then there will be a delight which will be coming in the form of,
1: ఇప్పటికిప్పుడే మీరు కనిపెట్టుకోవచ్చును, ఒక్కతూరి చెవులు గట్టిగా మనం మూసుకుంటే లోపల అనేటువంటి శబ్దం మనకి వినిపిస్తుంటుంది.
2: You can try for yourself even now. If you want to plug your ears deeply, you will be getting a sound from within which is om.
1: ee kinchit chinna randam undinappudikini andulo edo oka vidhamainatundi shabdanga pranavanadame vastuntadi.
2: Anywhere, any hole, if you want to just observe keenly, you will be getting pranava sound from that hole.
1: Manam ee talupulu kitikilu anni bandhinchinappudu pedda gaali veesthe edo talupulo chinna randam unte akkada nunchi om ani shabdam vastuntadi.
2: Suppose all the windows and the doors of this auditorium are closed tight. If there is a small hole, if the breeze flows through that hole, you get this sound om.
1: Adhe vidhamgani ee desham aneetundi bhavanamunaku dasendriyamulu aneetundi oka dwaramulu untunnayi.
2: Similarly, for this particular mansion of the body, there are 10 such holes.
1: Indulo pradhanamainatundivi ee nalugu.
2: Of these 10,
1: chevulu
2: are very important.
1: Kannulu, noru.
2: The ears, the eyes, the mouth and the nose.
1: ee naligintini manam bandhinchinappudu antarmukhamainatundi yokka naadu bindu shabdam manaku vinipistundi.
2: If we close all these four sense organs and openings, then we get that omkara
1: shabdam. Ee yokka shabdamunaku aavalane untundadi aatma prakasham.
2: Beyond this particular sound, you get the radiance of atma under the center of atma.
1: Nadu bindu kalaatita namonnamo ani bhagavantunaku ee vidhamainatundi stotram chesukuntu vacharu.
2: That is why God has been described as the one who is found beyond this omkara shabda and sound.
1: Kanuka ee yokka shanmukha mudralo undinatundi yokka prabhavamu nadu bindu shabdanni manaku vinipimpa cheyatame.
2: This shanmukha mudra, if we practice, will enable us to hear that nadu bindu shabda.
1: Ee shabdamunu manam ekagrata chesinappudu ee bahirmukhamainatundi yokka indriyulu manassu antarmukhamaipothundi.
2: If we concentrate our mind on this nadu bindu shabda, then the mind and the senses will get introverted and go inward.
1: Manasunu arikattatame deenine mochamu annaru.
2: Mocha or liberation actually means ఇట్ ఇస్ ది కంట్రోల్ ఆఫ్ మైండ్.
1: మనసే ముక్తికి ముఖ్యము. ఈ ముక్తికి మనసే ముఖ్యము. మైండ్ ఎలాంటి మనసుగా ఉంటుండాలి? సత్సంకల్పములతో కూడిన మనసుగా ఉండాలి.
2: Mind is essential for obtaining liberation. But what type of mind should you have? Mind associated with good and sacred thoughts.
1: Mind anna, chittam anna, sankalpam anna, moodintiki parinama padamule.
2: Mind, chitta, sankalpa, these are all synonyms.
1: Dussankalpamula cheta, durbhavamula cheta, duschintana cheta, dushtramanam cheta koodinatvanti danni manassu annaru.
2: Mind is one which is associated with bad thoughts, bad thinking, bad feeling, and all the things that are
1: bad. Pavitramaina bhavamula cheta, pavitramaina shravanam cheta, pavitramaina drishyam cheta koodinatvanti danni chittamu annaru.
2: Good thoughts, good mind, good sight, things which are associated with goodness, that is described as chitta.
1: Idi pavitranga parishuddhanga untunnappudu idi vastramu annam.
2: When the cloth or a handkerchief is pure and white, it is called vastra.
1: Idi malinyam cherinappudu idi marinapu vastramu antamu.
2: When it is dirty, you describe it as a dirty cloth.
1: అదే విధంగానే మనం మాలిన్యమైనటువంటి భావములతో మన హృదయాన్ని నింపుకున్నప్పుడు ఇది మనసుగా మారిపోతుంది.
2: When mind is full of dirt, we describe that as manasu.
1: మనసును ఆధారముగొన్న మానవుండు పశువు కంటే హీనమై పతనమవురు.
2: That is why it is said that a person who bases his life on a dirty mind, she is likely to
1: చిత్తమును ఆధారముగొన్న బుధజనుండు పశుపతిగా మారునని పలికే పత్తి విపుడు అన్నట్టు.
2: He is going to be ruined worse than an animal. But on the other hand, a person who bases his mind on the purity of the heart, he would be able to become
1: kanuka
2: equal to
1: deenine
2: pasupati.
1: Tirutundalu varu kuda cheppetundi vaadu chitta suddhi odu unnai pooja cheyadani sikkidame undarume rama rama anedu. Chitta suddhi odu unnai pooja cheyadani anaga chitta suddhi tho ninnu nenu pooja chestunnanu rama anevaadu.
2: This is what Parthi Vibhu has just said. And Tiruttandal has also said that, O Rama, with a pure heart I worship thee.
1: Kanuka manam chitta shuddhi kavalante ee yokka shravana manana ee yokka drishyamu ivitunta pavitramaina manam abhiruddhi parichukovali.
2: If we want to have purity of the heart, it is necessary to develop good sight, good hearing, and everything good in connection with sense.
1: Ee vidhanga chesukunnappudu mano indriyalu అంతర్ముఖమై పవిత్రమైనట్టుగా ఉండి నాది బిందు కళను మనం అనుభవింపచేస్తుంది.
2: When we practice this way, our mind and senses get introverted. They concentrate on nada bindu and also give us joy and delight.
1: ఇంకా ఐదవది శాంభవి ముద్ర.
2: The fifth one is శాంభవి ముద్ర.
1: ఇది ఐదు కర్మేంద్రియములను ఐదు జ్ఞానేంద్రియములను.
2: The five sense organs, motor organs, and five gnanendriyas and five karmendriyas.
1: Aidu antakarana tattvamulanu.
2: Five
1: anaga manasu, buddhi, chittamu, ahankaramu.
2: Five antakarana tattvas, mind, intellect, chitta, and ahankara.
1: Ee yokka 14 nu kudanu manamu antarmukham chesukovali.
2: These 14 will have to be turned inward.
1: Idi ye vidhanga chesukotam?
2: How to turn all these 14 inward?
1: ఈ అహం అనగా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. అనగా అహంకారము, చిత్తము, బుద్ధి, మనసు, ఈ విధంగా దానిని క్రమక్రమేణ మన హృదయంలో ప్రతిష్ఠింప చేసుకుంటూ రావాలి.
2: How to practice this particular thing? There are four: మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. Mind, intellect, and chitta and ahankara.
1: అహంకారాన్ని నిర్మూలన చేసినప్పుడు చిత్త శుద్ధి కలుగుతుంది.
2: If you want to destroy ahankara and ego sense, then there will be purity of heart.
1: Chitta suddhi kaliginappudu buddhi vikasam prakatistundi.
2: If there is purity of heart, there will be intellectual illumination.
1: Buddhi prakashanga untinnappude manasu parishuddhanga untuntadu.
2: When you have an illuminated intellect, there will be purity of the mind.
1: Ee parishuddhamainatundi manase ee yokka karmendriya jnanendriyulu rendintini kodanu vasam chesukuntundi.
2: Such a pure mind will have a complete control over five panchendriyas.
1: Kanuka motta mota ahankaraanni manam nirmoolam cheskovali. Ahankaram kudanu oka sankalpamulu yokka prabhavame.
2: Egotism also has its base on the base of thoughts.
1: Edo kontha aastini patti ahankara padavachu, dhanamunu patti.
2: Some people may be egoistic on account
1: balamunu patti ahankara padavachu.
2: On the basis of their wealth, their strength.
1: Saundaryanni patti ahankara padavachu.
2: On their beauty.
1: విద్యను పట్టి అహంకారం పడవచ్చు.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ దట్ దే హావ్
1: తన యొక్క మేధాశక్తిని బట్టి అహంకారం పడవచ్చును.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ హిజ్ ఇంటెలిజెన్స్ హి మే బి వెరీ
1: కానీ ఈ అహంకారములు దుర్వాసనలతో కూడినవి.
2: బట్ దిస్ పర్టికులర్ ఈగో సెన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ బ్యాడ్ థాట్స్.
1: ఏ మానవుడు కాని ఈ జగత్తునందు ఈ దశేంద్రియములకు లొంగనటువంటి వాడు కనిపించడు.
2: ఇన్ ది ఎంటైర్ వరల్డ్ యు కాంట్ హ్యావ్ వన్ పర్సన్ who is not under the control of these ten senses.
1: కనుక ఈ దశేంద్రియముల నుంచి మనం దూరం కావాలనుకున్నప్పుడు పవిత్రమైనటువంటి యొక్క భావములను అహంకార నిర్మూలతను మనం చేకూర్చుకోవాలి.
2: If you want to have control over these ten senses, then you have to just have sacred thoughts and
1: చదువు, సంస్కారము, మేధాశక్తి మూడు ఉంటున్నాయనుకోండి.
2: There are three: education, culture and intelligence.
1: కానీ నా చదువు, నా సంస్కారము, నా తెలివితేటలు వృధా చేసుకోవటం ఇది సరైనది కాదు కదా అని కొంతమంది మేధావులు భావిస్తుంటారు.
2: సమ్ ఇంటెలిజెంట్ పీపుల్ విల్ బి థింకింగ్, వెల్ ఐ హావ్ మై ఓన్ ఎడ్యుకేషన్, ఐ హావ్ మై ఓన్ టెండెన్సీస్ ఇన్ కల్చర్ అండ్ ఐ హావ్ మై ఓన్ ఇంటెలిజెన్స్, ఐ షుడ్ నాట్ వేస్ట్ దీస్ థింగ్స్.
1: చదువు, మేధాశక్తి రెండు అటువైపు ఇటువైపు ఉంటున్నాయి.
2: ఎడ్యుకేషన్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్.
1: ఈ రెండింటిని కూర్చేటువంటిదే ఈ సంస్కారం.
2: ఇట్ ఇస్ ది కల్చర్ విచ్ బ్రింగ్స్ దీస్ టూ టుగెదర్.
1: సంస్కారమును మనం అభివృద్ధి పరచుకుంటే చదువు, మన యొక్క మేధాశక్తి రెండు కూడా సద్వినియోగం అవుతాయి.
2: ఇఫ్ యూ కెన్ డెవలప్ కల్చర్ దెన్ దెర్ విల్ బి యూనిటీ బిట్వీన్ ది ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో
1: సంస్కారమును త్యజించి చదువు, మేధాశక్తి అనుకుంటే ఇవి కేవలం డ్రై, జీవితం లేనటువంటి యొక్క వస్తువులుగా మారిపోతాయి.
2: If you bid goodbye to culture and only develop the education and the intelligence, then it will lead to problems.
1: Kagitamula yandu kaligina aksharal chadivinantane taanu chaturuduguna. Kagitamula yandu kaligina aksharal chadivinantane taanu chaturuduguna.
2: By merely reading what is written on the white pages of a book, can he call himself a very intelligent man and a
1: aksharamula yandu అర్థమును కనుగొని చదివిన వాడే చతురుడగును అన్నాడు.
2: ఓన్లీ వెన్ హీ అండర్స్టాండ్ ది మీనింగ్ బిహైండ్ ద వర్డ్స్ విచ్ హీ రీడ్స్ దెన్ ఓన్లీ హీ మే బి కాల్డ్.
1: కేవలం అక్షరాలు చదివినంత మాత్రమే తాను మేధావంతుడు కాని విద్యావంతుడు కాని కాదు.
2: బై మియర్లీ రీడింగ్ ది లెటర్స్ వీ కెనాట్ డిస్క్రైబ్ హిమ్ యాజ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్.
1: అక్షరములు ఎందున్నటువంటి అర్థాన్ని గుర్తించి చదివినటువంటి వాడే నిజమైనటువంటి చతురుడు.
2: దట్ పర్సన్ మే బి కన్సిడర్డ్ యాజ్ ఎ స్కిల్ఫుల్ పర్సన్ అండ్ ఎన్ అకాంప్లిష్డ్ పర్సన్ who understands the meaning behind the late words.
1: Kanuka ee aksharamulu endunnatvanti oka artame ee samskruti.
2: The real meaning which underlies the education, that is culture.
1: Ilanti samskrutini manam visarjinchi ee naadu kevalam chaduvulu medhasaktini aadharanga teesukunnam.
2: If we bid goodbye to the culture and if we only concentrate on education and intelligence, that's what we are doing.
1: Kanukani mana satsankalpamulu chaala dooram velutunnayi.
2: It is on account of that we are far, far removed from good thoughts.
1: Kanuka manu ye mudralu veyakapoyinappudikini, ye mudralu manu sadhinchakapoyinappudikini, gaadhamaina vishwasamu cheta prati okka vishayamunandu kudanu సత్సంకల్పములను సాధ్యమైనంత వరకును అభివృద్ధి పరచుకుంటే ఇదే మన యొక్క గమ్యము, ఇదే మన జీవితమునకు ధన్యము.
2: వీ మే నాట్ బి ఏబుల్ టు ప్రాక్టీస్ దీస్ ఫైవ్ ముద్రాస్, ఇట్ డజంట్ మ్యాటర్, బట్ ఇఫ్ యూ హ్యావ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ ఇఫ్ యూ ఎంటర్టైన్ గుడ్ థాట్స్ అండ్ దట్ వుడ్ బి సఫిషియంట్.
1: అయితే కొంతమంది ఈ ముద్రలను కూడాను అభ్యాస రూపకంగా సాధించడానికి ప్రయత్నించవచ్చు, తప్పులేదు.
2: బట్ ఇఫ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ వుడ్ లైక్ టు ప్రాక్టీస్ దీస్ ఫైవ్ ముద్రాస్ with certain amount of effort, there is nothing wrong in that. They could try.
1: Mukhyanga manamu kechari mudra, shanmukha mudra, shambhavi mudra ee moodu mudralu kudanu ee mano nigrahamunaku entaina todpadtayi.
2: Especially kechari mudra, shanmukha mudra and shambhavi mudra, these three mudras will be very helpful in controlling our minds.
1: Ee yokka pancha mudralaku shat chakramulu kudanu aadharanga untunnayi.
2: For all these five mudras, the shat chakras are also, they form the basis.
1: Mooladharam, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహుతి, విశుద్ధం, ఆగ్నేయం, సహస్రారం అనేటువంటి 7 చక్రములు.
2: దేర్ ఆర్ 7 చక్రాస్.
1: మూలాధారం, స్వాధిష్టానం.
2: మూలాధారం, స్వాధిష్టానం.
1: మణిపూరకం.
2: మణిపూరకం.
1: విశుద్ధము.
2: విశుద్ధం.
1: ఆగ్నేయము.
2: ఆగ్నేయం.
1: సహస్రారం.
2: సహస్రం.
1: ఈ యొక్క చక్రముల యొక్క అధిపతులు గాని, చక్రముల వల్ల జరిగేటువంటి యొక్క మనసు యొక్క పరిణామం కాని,
2: వెల్ మైండ్ ఫంక్షన్స్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ దీస్ చక్రాస్ అండ్ దే విల్ ఆల్సో లీవ్ ఇంపాక్ట్ ఆన్ ద మైండ్.
1: ముందు గురువారం మనం ముచ్చటించుకుందాం.
2: అండ్ దిస్ విల్ బి ది సబ్జెక్ట్ మ్యాటర్ ఫర్ నెక్స్ట్ థర్స్డే.
1: ఈ విధంగా ఉపనిషత్తు నందును, బ్రహ్మసూత్రం నందును, భగవద్గీత యందును, వేదాంత భాష్యములు యందు కూడాను ఉండినటువంటి యొక్క సమస్త బోధనలు కూడాను కేవలము ఒకే ఒక్క కీలకము, అదే మనోనిగ్రహము. ఆ మనోనిగ్రహమునకు ఇవన్నీ కూడాను బ్రాంచెస్, కొమ్మలు, రెమ్మల వంటివి.
2: ఆల్ ది టీచింగ్ దట్ ఆర్ ఫౌండ్ ఇన్ భగవద్గీత, ఇన్ ఉపనిషత్, ఇన్ ఆల్ ది స్క్రిప్చర్స్ దట్ ఆర్ దేర్, ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఈస్ హ్యావింగ్ కంట్రోల్ ఆఫ్ ద మైండ్.
1: ఏది చేసినా విశ్వాసముతో మనం చేయాలి, దైవ విశ్వాసం అభివృద్ధి పరచుకోవాలి.
2: వాట్ ఎవర్ విల్ డూ, వీ షుడ్ డూ ఇట్ విత్ ఫుల్ ఫెయిత్. వీ షుడ్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: విశ్వాసమే లేక భగవద్గీత చదివినప్పటికీ 700 శ్లోకము కంఠస్థము చేసినాడు కాని కంఠానికి భారమే తప్ప ఏమాత్రము సుఖం మనకు లభించదు.
2: వితౌట్ హ్యావింగ్ ఫెయిత్, ఈవెన్ ఇఫ్ యు స్టడీ ఆల్ ది 700 స్టాన్జాస్ ఇన్ భగవద్గీత, ఇట్ ఇస్ అ షియర్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ బర్డెన్ అండ్ స్ట్రెయిన్ టు ద థ్రోట్.
1: ఇంకా వేదము, ఓహో 18 పన్నాలు 80 పన్నాలు కూడా మనం ఉచ్చరిస్తున్నాము.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ ఆస్పెక్ట్, వేద, ఇట్ హాస్ 80.
1: ఇది కేవలం కంఠం యొక్క కసరత్తు మాత్రమే తప్ప ఇందులో ఏమాత్రం ప్రయోజనం లేదు.
2: ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎక్సర్సైజ్ ఫర్ ద థ్రోట్ బట్ దర్ మే నాట్ బి ఎనీ బెనిఫిట్ అట్ ఆల్.
1: ఇంకా ఉపనిషత్తులు ఇవన్నీ కూడా మనం చదువుతున్నాం, ఇది నావెల్స్ బుక్ మాదిరి చదివినట్టు అయిపోతుంది.
2: ద నెక్స్ట్ మే బి రీడింగ్ ఆఫ్ ఉపనిషత్. రీడింగ్ ఆఫ్ ఉపనిషత్ మే బి డన్ యాజ్ వి డూ రీడింగ్ ఆఫ్ నావెల్.
1: అన్ని కథలు చదివితే మనకి ఏ విధంగా బోధపడుతుంటాం, ఇవి ఒక కథలు, ఆ మహర్షి అట్లా, ఈ మహర్షి ఇట్లా అని ఏదో కథల మాదిరి తెలుసు, దాని వల్ల వచ్చిన ప్రయోజనం లేదు. విశ్వాసంతో మనము చదివినప్పుడే అతను కథలుగా లేకుండా వ్యతలు మార్చేటువంటి స్థితిగా మారుతుంటాయి.
2: What is the use of reading Upanishads also as we read some stories relating to some maharshis without having firm faith? Only when we read these things with firm faith, they would be able to destroy all our worries and they will be able to give us a lot of joy.
1: Vidyarthulara, kathalu enaatiki mana vethalnu dooram cheyavu.
2: Students, stories cannot remove our worries.
1: Mana vethalnu dooram cheyalante manamu మన యొక్క శక్తి సామర్థ్యములతో మన స్వయం కృషి మనం జరపాలి, ఇదే కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
2: ఇఫ్ యు రియలీ వాంట్ టు బి ఫ్రీ ఫ్రమ్ వరీస్, వీ హావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్ విత్ ఫెయిత్.
1: అయితే ఈ కథలు కూడాను కొన్ని తెలుసుకుని తద్వారా అందులో ఉన్నటువంటి పవిత్రతను మనం స్వీకరించాలి.
2: వెన్ వీ రీడ్ స్టోరీస్ ఆల్సో వీ హావ్ టు అండర్స్టాండ్ ది సేక్రెడ్నెస్ బిహైండ్ ఇట్ అండ్ వీ హావ్ టు ఎస్టాబ్లిష్ ఇట్ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
1: మనం భుజించే సమయంలో హితమైన వస్తువులు భుజిస్తాము, అహితమైనటువంటి వదిలిపెడతాం.
2: When we are partaking food, we take food which we like, which is tasty and which we
1: కొన్ని పండ్లు రంపు బుట్ట యందు ఉన్నప్పుడు మంచి పండ్లు భుజిస్తాము, కుళ్ళిన పండ్లు పారవేస్తాం.
2: Similarly, when we are partaking fruits, we take select good ones and discard the bad ones.
1: అదే విధంగానే మన చిత్తమనందు ఆవిర్భవించేటువంటి దుష్సంకల్పములు, సత్సంకల్పములు కూడాను మనం స్వీకరించవలసింది సత్సంకల్పములు, విసర్జించవలసింది దుస్సంకల్పములు.
2: Similar is the position with reference to our own thoughts which may be emanating away in our mind. We have to accept good thoughts and reject bad ones.
1: అంతే కాని నా నుంచి పుట్టినటువంటివే కదా అని చెప్పని ఆ దుస్సంకల్పాలను కూడా మనం భుజించడానికి ప్రయత్నించకూడదు.
2: On the other hand, we should not say that these are all thoughts which are coming from within me and therefore let me accept all of them in toto.
1: ఇతరులు యొక్క చెడ్డను మనం ఏమాత్రము మనం చూడకూడదు.
2: We should never see evil.
1: ఎవరు మనకు అపకారం చేసినారని తిరిగి వారికి మనం అపకారం చేయడానికి ప్రయత్నించకూడదు.
2: We should not return harm done to us by other people.
1: ఎవరు మనకు అపకారం చేస్తే వారు చెడ్డవారని మనం అంటున్నాం.
2: If anyone harms us, we call that person as an
1: evil person. నీవు అతనికి అపకారం చేస్తే నీవు మంచివాడు ఎట్లవుతావు, నీవు చెడ్డవాడే అవుతావు.
2: If you harm another person, will you not be a wicked person because you are doing something harmful?
1: నీకు అపకారం చేసినటువంటి వాడిని నీవు ఉపకారం చేస్తూ పోతే అదే నీ యొక్క మంచితనం అనుకుండాలి.
2: If you can do good in return for evil done to you, then only you can be described as a good person.
1: కనుక మనలో మంచిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: develop goodness in yourself.
1: దీని వల్లనే దైవత్వం మనకు ప్రాప్తిస్తుంది.
2: ఓన్లీ త్రూ దాట్ వీ విల్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ.
1: డూ గుడ్ అండ్ సీ గుడ్, దిస్ ఇస్ ది వే టు స్వామి.